ఆకాశవాణి అనంతపురం కేంద్రం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 21వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026 మే నెల 11వ తేదీ సోమవారం. 101.7 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం. ఆకాశవాణి స్టూడియోలో సమయం 5:58:46. మా ప్రసారాలకు స్వాగతం.

జయ జయ భారత జనగణమాత దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 కి వస్తుంది. ఇక ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శివపంచాక్షరి నక్షత్రమాల వింటారు.

ಸರ್ವಜ್ಞ ಸರ್ವಹೃದಯೈಕ ನಿವಾಸನಾಥ ಸಂಸಾರ ದುಃಖ ಗಹನಾಥ.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివపంచాక్షరి నక్షత్రమాల విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ వై సూర్యనారాయణ రెడ్డి.
1: మాలాతో కర్మే ఫిరై జీభ ఫిరై ముఖమాహే మనువాతో దస్తిస్ ఫిరై యహతో సుమిరణ్ణాహే. చేతిలో జప్మాల తిరుగుతూ ఉంటుంది, నోటి లోపల నాలుక తిరుగుతూ ఉంటుంది. అలా చేయటం నిజంగా భగవంతుని స్మరించడం కాదు, భగవంతుని స్మరణ మనస్సు లగ్నం చేసి చేయాలని కబీర్దాస్ చెప్తున్నారు. మన పూర్వీకులు పూజ గదిలో 3-4 గంటలు భగవంతుని ధ్యానం చేసేవారు. ఎందుకనగా కనీసం 1 నిమిషమైనా మన మనస్సు భగవంతునిపైకి లగ్నమగునని భావించేవారు. కబీర్ గారిలాగా వేమన గారు తెలుగులో నిజమైన భక్తిని గురించి ఒక పద్యమును వ్రాసి ఉండేది. అది ఏమనగా, ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల, భాండశుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివపూజలెలరా విశ్వదాభిరా వినురవేమ. వృక్ష కబహునహి పల బఖై నదీన సంచై నీర్ పరమారథకే కారణై సాధున ధరా శరీర్. జ్ఞానాశ్రయ శాఖకు చెందిన ప్రముఖ కవి కబీర్ దాస్ అంటున్నారు, చెట్టు ఎన్నడూ తన పనులను తాను తినదు, నది కూడా తన కొరకు ఎన్నడూ నీటిని ప్రోగు చేయదు. ఇతరుల దప్పిక తీర్చుటకే అది నీటిని ప్రోగు చేస్తుంది. అదేవిధంగా సత్పురుషులు కూడా పరోపకారం కోసమే శరీరాన్ని ధరిస్తారు. పరోపకారం మిదం శరీరం. కాలకరైసో ఆజకర్ ఆజకరైసో అబ్ పలమే పరలై హోయగో బహురి కరైగో కబ్. కబీర్ దాస్ గారు కాలము విలువను వర్ణిస్తూ ఇలా అంటున్నారు, కాలము చాలా విలువైనది, కనుక రేపటి పనిని ఈరోజే చేయవలేను, నేటి పనిని ఇప్పుడే చేయవలేను. ఎందుకంటే ఏ క్షణములోనైనా ప్రళయం సంభవింపవచ్చును, అప్పుడు నీవు ఏమి చేయగలవు? అనగా జీవితం క్షణభంగురం, కనుక అన్ని పనులు సకాలంలో చేయాలని ఆయన చెప్తున్నారు. మనము కాలమును సద్వినియోగం చేసుకునవలయను, కాలం వృధా చేయరాదు. మహాత్మాగాంధీ గారు కాలము చాలా చక్కగా సద్వినియోగం చేసుకునే వారు. కాలమును సద్వినియోగం చేసుకున్న వారే మహాత్ములైరి. దుర్లభ మానుష జనమహై దేహన భారం బార్ తరవరజోం పత్తా జడై బహురిన లాగై డార్. మానవ జన్మ గొప్పతనాన్ని చెబుతూ కబీర్ ఇలా అంటున్నారు, మానవ జన్మ లభించడం చాలా కష్టము, ఈ మానవ జన్మ మాటిమాటికి లభించదు. చెట్ల నుండి రాలిన ఆకులు మరలా చెట్లకు అతుక్కోవు. అదేవిధముగా మానవ జీవితం లభించడం అసంభవం. అనగా మనం మంచి పనులు చేసి మన జీవితాన్ని సార్థకపరచుకోవాలని అర్థం. ఐసీ బాణీ బోలియే మన్కా ఆపాఖోయ్ అపనాతను శీతల కరై ఔరణకో శీతల హోయ్. మంచి మాటల గొప్పతనాన్ని వర్ణిస్తూ కబీర్ అంటున్నారు, మనం ఎప్పుడూ తీయగా మాట్లాడాలి, దీనివలన మన అహంకారము దూరమవుతుంది, దీనివలన మన మనస్సు శరీరమునకు హాయి కలుగుతుంది, ఇతరులకు శాంతి కలుగుతుంది. కబీరాసోయి పీర్హై జో జానే పర్పీర్ జో పర్పీర్న జానయి సో కాఫిర్ బేపీర్. మహాత్ముల గొప్ప గుణాలను వర్ణిస్తూ కబీర్ అంటున్నారు, ఇతరుల బాధను అర్థం చేసుకున్నవాడే నిజమైన మహాత్ముడు, వారే ఇతరులపై దయ చూపించగలరు. ఇతరుల బాధను అర్థము చేసుకునని వాడు ఇస్లాం మతం ప్రకారము నిర్దయుడు. వారు

0: అంతటికీ మహాత్ములు కాజాలరు. గురు గోవింద దోవూ ఖడే కాకే లాగో పాయ్ బలిహారీ గురు ఆపనే గోవింద దివ బతాయ్. మన ఎదుట గురువు భగవంతుడు నిలిచిన ముందుగా ఎవరికి నమస్కరించదము? నీవు భగవంతుని చూచినట్లుగా చేసినది గురువు, కనుక ముందుగా గురువునకు నమస్కరించవలను.
1: మీరు ఇంతవరకు శ్రీ వై సూర్యనారాయణ రెడ్డి గారు వినిపించిన వినతగ మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో జీవర ఎరువులు వాటి ప్రాముఖ్యత, శాస్త్రవేత్త డాక్టర్ సి యాస్మిన్ గారు అందించే వివరాలు.
2: రైతన్నలకు నమస్కారం. ఇవాళ టాపిక్ వచ్చేసి జీవన ఎరువులు వ్యవసాయంలో వాటి ప్రాముఖ్యత. ప్రస్తుత వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించి ఉన్నాము. హరిత విప్లవంలో మనం ప్రవేశపెట్టిన హైబ్రిడ్ వంగడములు రసాయనిక ఎరువుల వాడకంనకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడకం నానాటికీ పెరుగుతూ ఉన్నది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఉన్నది. అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలోని జీవరాశులలో అతి ముఖ్య సముదాయమైన సూక్ష్మజీవులపై ప్రభావం పడి వాటి సంఖ్య తగ్గుతూ ఇవి జరిపే రసాయన చర్యలపై గణనీయమైన మార్పులు సంతరించుకొనుచు భూమికి ఉన్న సహజ గుణాలు మరియు నేల ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణించుటకు దోహదపడుచున్నది. వ్యవసాయంలో అధిక మొత్తంలో ఈ రసాయన ఎరువులు మరియు పురుగు మందుల వాడకం వలన భూమి లోపల మరియు ఉపరితలంపై ఉన్న పర్యావరణ కాలుష్యం అగుటయే కాక రైతుకు పెట్టుబడి విషయంలో అధికమైన భారం కూడా పడుతున్నది. ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతి ద్వారా ఎంతో ముఖ్యముగా గుర్తించడం జరిగినది. దీనిలో సేంద్రియ ఎరువులు వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాముఖ్యత సంచరించుకున్నది. జీవన ఎరువుల వలన భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్న సూక్ష్మాంగ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవుల సముదాయం. అజొల్లా అనాబినా, ఈ జీవన ఎరువు నీటిపై తేలి ఆడుతూ వరి పొలంలో పెరిగే ఫర్న్ జాతి చిన్న మొక్క అయిన అజొల్లా అనాబినా అనే సైరో బ్యాక్టీరియాకు ఆశ్రయం కల్పించి నత్రజని స్థిరీకరించిన వరి పైరుకి అందుబాటులో ఉపయోగపడుతుంది. ఈ జీవన ఎరువు ఒక నత్రజని మాత్రమే కాక సేంద్రియ కర్బనం మరియు పొటాషియం వరి పైర్లకు అందించును. ఇది భూమి యొక్క భౌతిక గుణాలను భూసారాలను పెంపొందించును. ఈ జీవన ఎరువు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి తగినంత నీటి వసతి భాస్వరపు పోషకం ఉన్న చోట బాగా పెరుగును. వాడే విధానం, వరి నాటిన వారం తర్వాత సుమారు 600 కిలోల అజొల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుండి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి. తర్వాత నీటిని తొలగించినచో ఇది 3 నుంచి 4 రోజులలో కుళ్ళిపోయి నత్రజనిని మరియు ఇతర పోషకములను మొక్కలకు అందించును. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నినచో దీని ఉపయోగం మరింత బాగా ఉండును. అంతేకాక చిన్న చిన్న తొట్టెలలో పెంచిన అజొల్లాను బయటకు తీసి ఎండబెట్టి పొడిగా చేసి పశువుల దానాగా కలిపి పశువుకు తినిపించడం వలన పాల ఉత్పత్తి కూడా పెరుగును. అసిటోబ్యాక్టర్, ఇది చెరకు మరియు షుగర్ బీట్ వంటి పంటలకు మాత్రమే నత్రజని జీవన ఎరువుగా ఉపయోగపడును. ఈ జీవన ఎరువుకు నేరుగా మొక్కల వేళ్లలోనే కాక మొక్కల పై భాగములపైనను కూడా జీవించి నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందించును. అంతేకాక ఎన్ఏఏ అనబడే హార్మోన్ను అధికంగా ఉత్పత్తి చేసి మొక్క పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది వాడే విధానం, ఒక ఎకరం చెరకు పంటకు 4 కిలోల జీవన ఎరువును 2 దఫాలుగా వాడవలెను. ముచ్చెలు నాటేటప్పుడు 2 కిలోలు మరియు మోకాలు లోతు పంట అయిన తర్వాత 2 కిలోలు 100 కిలోల సేంద్రియంపై ఎరువుతో కలిపి వాడవలెను. మరియు ఫ్రాంకియా, ఇది యాక్టినోమైస్టిస్ జాతికి చెందిన సూక్ష్మాంగజీవి. దీనిని సరుగుడు చెట్లకు మాత్రమే నత్రజనిని స్థిరీకరించే

జీవన ఎరువుగా వాడుకొనవలెను. ఇది సరుగుడు చెట్లు వేళ్లపై పెద్ద సైజు బుడిపెలు ఏర్పరిచి అధిక మోతాదులో నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించును. వాడే విధానం: సరుగుడు మొక్కలకు భూమిలో నాటేటప్పుడు రైతులు ముందుగా పాత మొక్కల వ్రేళ్లపై ఉన్న బుడిపెలను సంగ్రహించి వాటిని ఒక పాత్రలో మెత్తగా నలక్కొట్టి నీటిలో బాగా కలిపి ద్రావణం తయారు చేసుకోవలెను. ఈ ద్రావణంను క్రొత్త మొక్కలు నాటే ప్రతి మొక్కకు 500 మిల్లీలీటర్ల చొప్పున పోసి నాటుకోవలెను. నెక్స్ట్, భాస్వరంను అందించే జీవన ఎరువులు. పంట మొక్కలకు వేసిన లభ్య భాస్వరము భూమిలో చేరి కొద్ది రోజుల వ్యవధిలో భూమి యొక్క ఉదజని సూచికను అనుసరించి వివిధ రకములైన లభ్యం కాని భాస్వరపు రూపంలోనికి మారిపోవును. ఉదాహరణకు, భూమి ఆమ్ల గుణము కలిగి ఉన్నచో వేసిన భాస్వరము ఐరన్ లేదా అల్యూమినియం ఫాస్ఫేట్లుగా మారిపోయి మొక్కకు లభ్యం కాకుండా ఉండును. ఒకవేళ భూమి క్షారగుణము కలిగి ఉన్నచో వేసిన భాస్వరం కాల్షియం లేదా మెగ్నీషియం ఫాస్ఫేట్లుగా మారి మొక్కకు లభ్యం కాదు. ఈ పరిస్థితుల్లో భాస్వరంకు సంబంధించిన జీవన ఎరువులు వేసినచో లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను మొక్కకు లభ్యమయ్యే స్థితికి తెచ్చును. వీటిలో ముఖ్యంగా వాడుకలో ఉన్నవి ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, దాన్నే ఫాస్ఫో బ్యాక్టీరియా అని అంటారు. ఫాస్ఫేట్ సాల్యుబులైజింగ్ ఫంగై, ఫాస్ఫో ఫంగై. ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా, విఏఎం అంటారు, వ్యామ్. ఫాస్ఫో బ్యాక్టీరియా, ఈ జీవన ఎరువు ముఖ్యంగా బ్యాసిల్లస్ మెగాథీరియంతో కానీ సూడోమోనాస్తో కానీ ఉపయోగించి తయారు చేయబడును. ఈ జీవన ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంను లభ్యమగు రూపంలోకి మార్చును. ఈ జీవన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చును. ఈ జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయుటకు సేంద్రియ కర్బనము అత్యవసరము. కావున ఈ జీవన ఎరువుతో తప్పనిసరిగా సేంద్రియ ఎరువును వాడవలెను. ఈ జీవన ఎరువు మొక్కకు భాస్వరంను లభ్యపరచుటయే కాక మొక్కలకు కావలసిన హార్మోన్లను కూడా సరఫరా చేయును. మొక్కలకు రోగనిరోధక శక్తిని పెంపొందించును. దీనివల్ల పంట దిగుబడి పెరుగును. ఈ వాడే విధానం: ఎకరాకు 2 కిలోల ఫాస్ఫో బ్యాక్టీరియా బ్యాక్టర్ను 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి దుక్కిలో కానీ మొక్క నాటినప్పుడు కానీ సాళ్లల్లో పడేటట్లు వేసుకొనవలెను. వరి విషయంలో నాట్లు వేసిన 3 నుంచి 7 రోజుల వ్యవధిలో వేసుకొనవలెను. ఈ జీవన ఎరువులు వాడే సమయంలో పొలంలో తగినంత తేమ ఉండునట్లు జాగ్రత్త తీసుకోవలెను. ఫాస్ఫో ఫంగై, ఈ జీవన ఎరువు ఆస్పర్జిల్లస్ అవామోరి లేదా పెన్సీలియం డిజిటోటంను ఉపయోగించి తయారు చేయబడును. ఫాస్ఫో బ్యాక్టీరియం కన్నా శక్తివంతమైన జీవన ఎరువు. దీనిని అన్ని పంటలకు వాడుకోవచ్చును. ఇది నేలలో చేసే జీవ ప్రక్రియ ద్వారా 1% లభ్య భాస్వరం మొక్కకు దొరుకును. వాడే విధానం: 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియపు ఎరువుతో కలిపి 1 ఎకరం నేలకు విత్తనం నాటి సాళ్లల్లో పడేటట్లు వేసుకోవాలెను. ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా, వ్యామ్. ఇది శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు. మొక్క వేళ్లను చొరలేని భూమి అడుగు పొరల్లోనికి చొచ్చుకొని పోయి మొక్కలకు ముఖ్యంగా భాస్వరంతో పాటి సూక్ష్మ పోషకాలైన జింకు, కాపర్, మ్యాంగనీసు, ఇనుము మొదలగు వాటిని నీటితో సహా అందించును. మైకోరైజా వాడిన మొక్కలలో నీటి ఎద్దడిని తట్టుకోవడం, రోగ నిరోధక శక్తి పెంచడం గమనించవచ్చు. భూమిలో నిమటోడ్ల బెడదను ఈ శిలీంద్రం ద్వారా మొక్కలకు తప్పించవచ్చును. ఈ జీవన ఎరువు ముఖ్యంగా గ్లోమస్ లేదా గైగాస్పోరా అనే శిలీంద్రములతో తయారవును. వాడే విధానం: ఈ జీవన ఎరువుకు సరియైన నిర్దిష్ట పరిణామములు లేని కారణం వలన కనీసం 5 కిలోలను 1 ఎకరం భూమికి వేయవలసి ఉంటుంది. రైతులు నారుమడి వేసి పండించే పంటలకు దీనిని సులభంగా వాడుకొనవచ్చును. తప్పనిసరిగా విత్తనం లేదా మొక్క క్రింద మాత్రమే పడేటట్లు ఈ జీవన ఎరువును వాడవలెను. పొటాషియం మొబిలైజర్స్, ఈ జీవన ఎరువు భూమిలో మొక్కకు అందుబాటులో లేని పొటాషియంను అందుబాటులోకి తెచ్చును. ఇవి ఇటీవలే కాలంలోనే పరిగణలోనికి తీసుకొనబడింది. వీటిలో ముఖ్యంగా ప్రటూరియా ఆర్గానియా అనే బ్యాక్టీరియా పొటాషియం మొబిలైజర్స్గా ఇవ్వబడును. దీనితో పాటు
కొన్ని బాసిల్లస్ జాతి

0: పద్ధతులు కూడా మిశ్రమంగా తయారు చేయుచున్నారు. వాడే విధానం 2 కిలోల జీవన ఎరువును 100 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి 1 ఎకరం భూమిపై వెదజల్లవలెను. నూనె పంటలలో దీని ప్రభావం బాగా కనబడుచున్నది. ఈ జీవన ఎరువులను వాడకంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తలు. జీవన ఎరువు ప్యాకెట్ ఎండవేడి తగలని ప్రదేశంలో నిల్వ చేయవలెను. రైతు వాడే జీవన ఎరువు ప్యాకెట్ ఆ పంటకు సరియైనదై ఉండవలెను. ఉపయోగించే జీవన ఎరువు ప్యాకెట్పై ఉన్న గడువు తేదీ లోపు మాత్రమే ఉపయోగించవలెను. రసాయనాలతో విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు విధిగా 24 నుండి 48 గంటల వ్యవధిలో ఉండవలెను. రసాయన ఎరువుతో కలిపి జీవన ఎరువులు వాడతారు. సమర్థవంతంగా పనిచేయుటకు నాణ్యత గల కల్చర్ను వాడుకునవలెను.
1: మీరింతవరకు సేద్య శుద్ధుల కార్యక్రమంలో జీవన ఎరువులు వాటి ప్రాముఖ్యత శాస్త్రవేత్త డాక్టర్ సి యాస్మిన్ గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఆయన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: తెలంగాణ హైదరాబాద్ కే హజారో నౌజవానో కో రోజగార్ కా మాధ్యమ బనేగా. యహా బన్నే వాలి గాడియా మషినరీ, యహా నగలే వాలే ఫుడ్ ప్రాసెసింగ్ ఉద్యోగ్, యే తెలంగాణ కే శ్రమికో ఆర్ కిసానో కో భీ సశక్త కరేంగే. అబ్ హమ్ अपनी उस विरासत को फिर से सशक्त कर रहे हैं. वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణను 2047 నాటికి $3 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో మెట్రో రైలు, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ, గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు కేంద్ర సహకారం అవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు లభిస్తే దేశ స్థూల దేశీయ ఉత్పత్తిలో రాష్ట్రం 10% వాటం అందించగలదని తెలిపారు. తెలంగాణను పదేళ్లలో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాల వృద్ధ మహిళల ఆశ్రమంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకల్లో స్థానిక శాసనసభ్యులు బోడిప్రసాద్తో కలిసి ఆమె నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ,
2: తల్లులు ఎప్పుడూ కూడా దేనికి ఇబ్బంది పడకూడదు. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారో అందరికీ కూడా తెలుసు. ఆ బిడ్డ పెరిగి పెద్ద అవ్వడానికి, వాళ్ళు శుభ్రంగా చదువుకోవడానికి ఒక

0: పూట తిని ఒక పూట తినక కూడా ఆ తల్లి పెంచే సందర్భం ఉంది. ఒక ఏజ్ వచ్చేసరికి బిడ్డలకి వాళ్లే ఒక మళ్ళీ ఇంకో మరో బిడ్డ అవుతుంది ఆ తల్లి. అటువంటి తల్లులందరికీ కూడా ఒక ఆసరాగా నిలబడాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉంది.
1: గ్రామాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నిన్న స్పందిస్తూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025, నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025 అవార్డుల్లో రాష్ట్రం దేశవ్యాప్తంగా 2వ స్థానం సాధించడం గర్వకారణమన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. రాష్ట్రం నుంచి అవార్డులకు ఎంపికైన శృంగవరం, బొక్కసంపాలెం, చెముళ్లపల్లి, గుండమాల గ్రామ పంచాయతీలకు శుభాకాంక్షలు చెప్పారు. అలాగే నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ 2025కు సంబంధించి కుప్పం నియోజకవర్గం దేశవ్యాప్తంగా 3వ స్థానం లభించడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ మల్లవరపు సూర్యతేజ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: ఏఐ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్ని రంగాల్లో మనం ఒక టెక్నాలజీ బేస్డ్ ఎకానమీగా తయారు చేయడానికి డీప్ టెక్ రంగానికి పెద్దపీట వేయటం జరిగింది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: రబీ పంట కాలంలో ఇప్పటివరకు 17,47,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో 5,61,00,000 రూపాయలతో పలు అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2025-26 రబీ సీజన్లో 1,679 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తున్నామని చెప్పారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే 1,67,000 మంది రైతుల ఖాతాల్లో 3,870 కోట్ల రూపాయలను జమ చేసినట్టు వెల్లడించారు. రానున్న వర్షాకాలానికి సిద్ధంగా కాలువల్లో తూడు, గురపు డెక్క, పుడికితీత పనుల కోసం 397 కోట్ల రూపాయలు కేటాయించి పనులు చేపడుతున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆమె నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 23 నెలల్లోనే అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల పరంపర కొనసాగుతోందని, దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతున్నాయని మంత్రి వివరిస్తూ,
4: గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సిస్టంలో తీసుకొచ్చిన పెరు మార్పుల వల్ల ఈరోజు యువత అందరూ కూడా చక్కగా చదువుకోగలుగుతున్నారు. ఉత్తరాంధ్ర ఈ రైల్వే జోన్ కూడా అత్యద్భుతంగా ఈరోజు మనకి రావటం, దానికి కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు సహకరించడం, అలాగే భోగాపురంలో ఎయిర్పోర్ట్ అత్యంత అద్భుతంగా రెడీ అవ్వటం, ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. యువకులందరికీ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కేవలం 23 నెలల్లోనే ఇంత అద్భుతంగా ఉద్యోగాలు రావటం అనేది చాలా సంతోషంగా ఉంది.
1: ప్రసార మాధ్యమాల్లో ఆకాశవాణిది విశిష్ట స్థానమని, అందరికీ చేరువయ్యేలా ఆకాశవాణి ప్రసారాలను కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి అకాడమీ అధ్యక్షులు ఆర్డి విల్సన్ అన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయవాడ ఆకాశవాణి కేంద్రం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో నిన్న నిర్వహించిన స్వరసంధ్య కార్యక్రమంలో సర్వేపల్లి సిస్టర్స్ నవమల్లిక, శ్రేయ, ఫణిరాజలక్ష్మి గాత్రయుగలం, పసుపులేటి అయ్యప్ప స్వామి బృందం గరగనృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న విల్సన్ మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిని సంగీతం ద్వారా ప్రజలకు చేరువ చేయడంలో ఆకాశవాణి ప్రత్యేక పాత్ర పోషించిందన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. 1998 మే 11వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని పోఖ్రాన్లో భారతదేశం అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1999 నుండి ప్రతి ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతి, దేశ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు సాధించిన విజయాలను గుర్తు చేసుకోవడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. దేవాలయాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పెరవెలి మండలం అన్నవరపాడులోని అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు మంత్రి నిన్న భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ, 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ

పునర్నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు కూడా విడుదల చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వాతావరణం. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 4 రోజుల పాటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాల అభివృద్ధితో దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి బంగళపూడి అనిత పేర్కొన్నారు. రబీ పంట కాలంలో 17,47,000 మెట్రిక్ టన్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 11:10 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11:10 నుండి గుజరాత్లోని సోమనాథ్లో గల ప్రభాస్ పటాన్లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే అమృత్ పర్వ్ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటున్న ప్రసంగ భాగాలు వింటారు. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. ఇక ఈ ప్రసారం 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ జుంటూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 5వ భాగం ప్రసారమవుతుంది. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ గారి స్వీయ కవితలు వింటారు. కార్యక్రమంలో చివరిగా భక్తిమాల వింటారు. 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 పాముల సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణలో కాపాడుకోవడం శ్రీ మహమ్మద్ ఇద్రీష్ ఖాన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి శివశంకరారెడ్డి. 9:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక వింటారు. 10:00 వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. 11:10 గౌరవనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11:10 గుజరాత్లోని సోమనాథ్లో గల ప్రభాస్ పటాన్లో సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే అమృత్ పర్వ్ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటున్న ప్రసంగం వింటారు. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటారు విజయవాడ 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు విజయవాడ 2:00 ఆంగ్లంలో వార్తలు, 2:15 హిందీలో వార్తలు వింటారు. 2:30 సాయంత్రం 5:00 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు వింటారు. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:00

ముప్పై నిమిషాలకు విను వినిపించు ఫోన్ను ప్రత్యక్ష ప్రసారం ప్రసారమవుతుంది. 7:15 పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ సి దానప్ప బృందం వారు పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 8:15 ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రకమైన ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:45 చిత్ర జగత్ కార్యక్రమంలో హిందీ సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి ఒదిగిన మనసున లలిత గీతం.

ఒదిగిన మనసున లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 7:05కి వస్తోంది. మరికాసేపట్లో ఆంగ్లంలో, క్షమించాలి, తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్ర స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ధి, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నిన్న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఇటీవల సాధించిన విజయాన్ని దేశం దృష్టిని ఆకర్షించిన ఒక చారిత్రాత్మక ప్రజాస్వామ్య మార్పు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, వంశపారంపర్య రాజకీయాలను, జాతీయ సంస్థల దుర్వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని మోదీ ఆరోపించారు. ఒక సిద్ధాంతం జాతీయ ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నప్పుడు దాని వేగాన్ని ఏ శక్తి ఆపలేదని చెప్పారు. అసోం, పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా వరకు చోటు చేసుకున్న రాజకీయ మార్పులు, కుటుంబ వారసత్వ ప్రభుత్వాలను ప్రజలు తిరస్కరిస్తున్నారు అనడానికి నిదర్శనమని మోదీ స్పష్టం చేశారు.
1: पहली बार बंगाल में प्रचंड बहुमत से बीजेपी सरकार बनी है और मैं देख रहा हूं कि बीजेपी की जो ये ऐतिहासिक विजय है उसका उत्साह यहां तेलंगाना में भी दिख रहा है. आज देश के कोने कोने में बीजेपी पर जनता का आशीर्वाद निरंतर बढ़ रहा है.
0: రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ ప్రత్యామ్నాయాలతో ప్రజలు విసిగిపోయారని, తెలంగాణలో రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిని పెంచడం, పత్తి రైతులకు మద్దతివ్వడం లక్ష్యంగా పెట్టుకుని జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతం, వరంగల్లోని పిఎం మిత్రా టెక్స్టైల్ పార్కులతో సహా 9,400 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించినట్టు మోదీ ప్రకటించారు. ఈ సభకు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్తో సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘవి పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జామ్నగర్ నుండి విమానంలో సోమనాథ్కు చేరుకుని వీర్ హమీర్జ్ గోహిల్ సర్కిల్ వరకు జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ప్రధానమంత్రి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. అస్సోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వశర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యులకు గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిన్న తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఆరుగురు బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో ఇద్దరు రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వరదలు, వడగాల్పులను సమగ్రంగా ఎదుర్కోవడానికి దేశ సంసిద్ధత చర్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షించారు. న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కేంద్ర రాష్ట స్థాయిల్లో వరదల ముందస్తు అంచనా కోసం ఒక సమగ్ర వ్యవస్థ ఉండాలని అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలోని 30 అత్యధిక ప్రమాదకర సరస్సులకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థను అభివృద్ది చేసే ప్రణాళికలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సహకారంతో కనీసం 60 సరస్సులను చేర్చాలని సూచించారు. నదులపై చెక్డ్యాంలను నిర్మించడం ద్వారా నీటిని సంరక్షించడం, అదే సమయంలో వడగాల్పుల ప్రభావాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ప్రతి రాష్ట్రంలోనూ వరదల సంక్షోభ నిర్వహణ బృందాలను ఏర్పాటు చేసి వాటిని క్రియాశీలం చేయాలని మంత్రి సూచించారు. అటవీ కార్చిచ్చు, వడగాల్పులు, వరదలను ఎదుర్కోవడానికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలను, అలాగే ఎన్డీఎంఏ మార్గదర్శకాలను ఎన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయో అంచనా వేయడానికి ఎన్డీఎంఏ ఒక అధ్యయనాన్ని నిర్వహించాలని అమిత్ షా పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఉత్పన్నమయ్యే విపత్తు సంబంధిత సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని కూడా మంత్రి సూచించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా రాయ్పూర్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నైలో జరిగిన మరొక మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కాగా ఈరోజు ధర్మశాలలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాల్లోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలియజేసింది. అసోం, మేఘాలయ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు

లే నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తర ముంబైలో ఏ కుటుంబం కూడా నిరాశ్రయాలుగా మిగిలిపోరాదని, అర్హులైన నివాసితులందరికీ గృహవసతి కల్పించడానికి స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ ప్రాజెక్టులకు సరైన ప్రణాళికలు రూపొందిస్తామని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారు. ఉత్తర ముంబైలో నిర్వహించిన ఎస్ఆర్ఏ ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో దాదాపు 150 ఫిర్యాదులను పరిష్కరించడంతో వందలాది మంది నివాసితులకు ఉపశమనం లభించింది. ఈ సందర్భంగా గోయల్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను స్వయం సమృద్దిగా మార్చడానికి కృషి చేశారని, అదే సమయంలో విద్యుత్తు, నీరు, వంటగ్యాస్, మరుగుదొడ్లు, డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు

0: గ్యాస్ మరుగుదొడ్లు డిజిటల్ కనెక్టివిటీ వంటి సౌకర్యాలు కల్పించారని అన్నారు. నివాసితులకు వారి ప్రస్తుత నివాస ప్రాంతంలోనే శాశ్వత గృహవసతి కల్పించేందుకు ముఖ్యమంత్రి, పురపాలక అధికారులు, ఎస్ఆర్ఏ, ముంబై మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులతో చర్చలు జరిపినట్టు తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీ అభివృద్ది, సుపరిపాలనపై తమ విశ్వాసాన్ని పెంచుకుంటున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమనాథ్ అమృత్ పర్వ్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము మోక్ష సన్యాస యోగము 7వ శ్లోకం.

నియతస్య అవశ్యకర్తవ్యంగా విధింపబడిన కర్మణః నిత్య నైమిత్తిక కర్మ యొక్క సన్యాసః తు పరిత్యాగం మాత్రం న ఉపపద్యతే తగదు. మోహాత్ కర్మత్యాగమేదో ఫలత్యాగమేదో తెలియని అవివేకం వల్ల తస్య పరిత్యాగః ఆ నియత కర్మ యొక్క పరిత్యాగము తామసః తమోగుణజన్యమని పరికీర్తితః చెప్పబడినది. నియతస్య తు సన్యాసః.

అర్జున, ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవలసిన దశలో ఉన్నవాడు విధి విహితమైన నిత్య నైమిత్తిక కర్మలను విడిచిపెట్టే అవకాశం లేదు. ఒకవేళ ఎవడైనా ఫలత్యాగమేదో కర్మత్యాగమేదో అర్థం చేసుకోలేక అవివేకంలో పడి ఫలత్యాగం కన్నా ముందే విహిత కర్మత్యాగం చేసేస్తే అది తమోగుణజన్యమైన తామస సన్యాసం అవుతుందని పెద్దలు చెప్పారు. ముందే కర్మత్యాగం చేస్తే కామనా ప్రవృత్తి తీరదు. అది తీరాలంటే చిత్తశుద్ధి కలగాలి. అలాంటి ఫలితాన్ని ఇవ్వగల శక్తి నియత కర్మలకు మాత్రమే ఉంది. అందుకే భగవానుడు ఆ రకమైన కర్మత్యాగాన్ని నిషేధిస్తున్నాడు. నియత కర్మ సన్యాసము చేసే సాధకులు తమకు ఇలాంటి ప్రవృత్తి ఉంటే గమనించుకుని దాన్ని బట్టి తమ మనస్సులోని తమోగుణాన్ని గుర్తించుకుని అది క్రియారూపంలోకి రాకముందే దానిని నిగ్రహించుకోమని భగవానుడు ఇక్కడ ఉపదేశిస్తున్నాడు.

0: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో సమాచార వేదిక, ఆ తర్వాత నవలా శ్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 5వ భాగం, అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ గారి స్వీయ కవితలు, చివరిగా భక్తిమాల వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి సమాచార వేదిక. జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఈ ఉదయం 9 గంటల నుంచి జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో అర్జీ స్వీకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తనతో పాటు జేసీ విష్ణుచరణ్, అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారన్నారు. వివిధ సమస్యలపై బాధితులు వినతులు ఇవ్వచ్చన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఈ ఉదయం 9 గంటలలోపే అర్జీలు ఇచ్చేందుకు కలెక్టర్ ఆఫీసుకు చేరుకోవాలన్నారు. గతంలో అర్జీలు ఇచ్చి ఉంటే దానికి సంబంధించిన రసీదులు తీసుకురావాలని ఆయన కోరారు. కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆదివారం హనుమత్ జయంతి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ డిప్యూటీ కమిషనర్

0: విజయరామరాజు, ధర్మకర్త సుగుణమ్మ పూజలు చేశారు. అనంతరం వేద పండితులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్య హవచనం, ఘంటారాధన, గోపూజ, సుందరకాండ హోమం, శ్రీరామ ఆంజనేయ స్వామి మాల మంత్ర అనుష్ఠానం నిర్వహించారు. సాయంత్రం ఆలయం ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఆంజనేయ స్వామి ఉత్సవమూర్తికి లక్ష తమలపాకులతో అర్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళల రక్షణ, అప్రమత్తతే లక్ష్యంగా శక్తి బృందాలు ముమ్మరంగా చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాయి. కళ్యాణదుర్గం, అనంతపురం అర్బన్, తాడిపత్రి, గుంటకల్లు సబ్ డివిజన్ల పరిధిలోని అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వనితల భద్రతకు రూపొందించిన శక్తి యాప్ను రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, విద్యా సంస్థలలో మహిళలు, యువతులు డౌన్లోడ్ చేయించారు. అత్యవసర వేళల్లో యాప్ను ఎలా వాడాలో, ఎలా రక్షణగా నిలుస్తోందో జిల్లా పోలీస్ శాఖ అమలుకి తెచ్చిన శ్రీరక్ష పోర్టల్ గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో వనితలు, చిన్నారులు ఎదుర్కొనే సమస్యలను పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా ఇళ్ల నుంచే శ్రీరక్ష పోర్టల్ ద్వారా పరిష్కరించుకోవచ్చునని వెల్లడించారు. నకిలీ ఫోన్ కాల్స్, బ్యాంకు అధికారుల పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్, ఓటీపీ షేరింగ్తో నష్టాలపై జరిగే కార్యక్రమాలను అప్రమత్తం చేశారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీస్ శాఖ వారు వెల్లడించారు. అపాయంలో ఉన్నప్పుడు 100 లేదా 100112 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్, 1098 మహిళ హెల్ప్ లైన్ నెంబర్, 181 నెంబర్లకు ఫోన్ చేస్తే స్పందిస్తామని వారు తెలిపారు. రాత్రి వేళల్లో గస్తీకి రక్షక్ ద్విచక్ర వాహనాలు దోహదపడతాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దాతల సహకారంతో స్థానిక పోలీస్ సబ్ డివిజన్కు 15 లక్షలు విలువ చేసే 7 రక్షక్ ద్విచక్ర వాహనాలను అందించారు. వీటిని జిల్లా ఎస్పీ ఆదివారం సాయంత్రం డిఎస్పీ కేవీ మహేష్తో కలిసి ప్రారంభించారు. ఎస్పీ మాట్లాడుతూ 112కు కాల్స్ వచ్చినప్పుడు శరవేగంగా ఘటనాస్థలానికి చేరుకొని బాధితులను రక్షించేందుకు ఈ రక్షక వాహనాలు ఉపయోగపడతాయన్నారు. మీరు ఇంతవరకు పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా సైబాల్, నడుగులో తామరా సైబాల్, బురద పుల్లా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇప్పుడు వినండి నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 5వ భాగం. రచన శ్రీమతి జలంధర.
5: నవల స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 5వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన సాడిస్ట్ భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మేర జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. జీకే హీలింగ్ సెంటర్ అన్నది తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనవుతుంది. హాస్పిటల్కు వచ్చిన మొదటి రోజే స్వప్న అనే రోగి మాదక ద్రవ్యాలకు బానిస అని తెలుసుకుని డాక్టర్ కృష్ణ ద్వారా స్వప్న అలా కావడానికి కారణాలు తెలుసుకుని చలించిపోయి ఆమెను బాగు చేయడంలో అతనికి తన తోడ్పాటు సహకారం అందించడానికి మాట ఇస్తుంది. నర్స్ గౌరీతో కలిసి హాస్పిటల్.

హాస్పిటల్ అంతా తిరిగి వచ్చేసరికి భర్త ముందు రాత్రి ఎవరికీ తెలియకుండా తిరిగి డ్రింక్స్ తీసుకోవడంతో నెప్పితో గిలగిలలాడిపోతుంటాడు. వెంటనే అతనిని ఐసీయూలో చేర్పిస్తారు. ఈ విషయం ఇంటికి ఫోన్ చేసి చెప్పగా మరిది రఘు వచ్చి రాజారావుని సరిగ్గా చూసుకోవడం లేదని రాధని కేకలేస్తాడు. చిన్న పుచ్చుకున్న రాధని క్యాంటీన్కి తీసుకువెళ్తాడు. ఇక వినండి పున్నాగపూలు నవల 5వ భాగం. నీ ప్లేస్లో నా వైఫ్ ఉంటే ఇప్పటికీ ఎంత గద్దెరతనం చేసి అల్లరి పెట్టేదో తెలుసా? అల్టిమేటం ఇచ్చేసేది నాకు. నేను 15 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నాను. ఇక్కడ శ్రద్ధగా పట్టించుకునేవాళ్ళు ఎవరూ లేరు. నువ్వే శ్రద్ధగా ఉండాలి వదినా. కళ్ళలో నీరు తిరిగింది రాధకు. నిస్సహాయంగా చూసింది. మంచితనం కాదు వదినా, కావలసింది సమర్థత. నువ్వు మంచిగా ఉన్నావని పరిస్థితులు వాటంతటవి చక్కబడవు. నేను శాకాహారినని తెలుసు, అందుకే నన్ను పులి తినదు అనుకోవడం లాంటిది ఇది. పులి ఆకలికి మంచి చెడు తెలివు. కష్టాలకు నీ గురించి అర్థం కాదుగా. కొంగు వేలుకు చుట్టుకుంటూ తలవంచుకుని కూర్చుంది రాధ. వదినా, నువ్వు ఏమి అనుకోకపోతే ఒక మాట చెప్పనా? నీది మంచితనం కూడా కాదేమో, ఒక రకమైన పట్టించుకోకూడదనే ధోరణేమో, ఆలోచించావా? అదే నిస్సహాయతనిస్తుంది. సమర్థత లేని మంచితనం చెడ్డ ఫలితాన్నిస్తుందేమో, ఆలోచించావా? సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడతను. ఒక్కసారి ఉలిక్కిపడింది రాధ. నువ్వు మా ఇంటికొచ్చి 7 ఏళ్ళైనట్లుంది కదో వదినా. అవును, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. టేబుల్ మీద వేలితో గీస్తూ అనేది రాధ. ఓహ్, ఐఎమ్ సారీ, మర్చిపోయాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చెయ్యి చాస్తూ అన్నాడతను. నిర్లిప్తంగా చెయ్యి అందించింది. ఐఎమ్ రియల్లీ సారీ వదినా. ఈ పరిస్థితుల్లో ఇదంతా నీకెంత బాధగా ఉన్నదో నాకు తెలుసు. నువ్వు మా ఇంటికి వచ్చేటప్పటికి నేను ఇంజనీరింగ్ కాలేజీలో 3rd ఇయర్లో ఉన్నాను. ఈ 7 ఏళ్లలో మన ఇంట్లో చాలా జరిగాయి, చాలా మార్పులు వచ్చాయి. పెద్ద వదిన, అన్నయ్య విడిగా వెళ్ళిపోయారు. ఒక చెల్లెలికి డైవర్స్ అయింది, చిన్న వదిన వచ్చింది. నా పెళ్ళి, చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు జరిగాయి. ఎవరికి వాళ్ళు ఈ 7 సంవత్సరాలలో ఏదో ఒక రకంగా మార్పు చెందారు. వీళ్ళందరికీ మంచో చెడో ఒక పర్సనాలిటీ అంటూ ఉన్నది. ఇష్టాయిష్టాలు ఉన్నాయి. రాజాలో కూడా చాలా మార్పులొచ్చాయి. కొంచెం రుత్లెస్గా తయారయ్యాడు, ఒప్పుకుంటాను. కానీ నీలో ఏం మార్పు జరిగింది వదినా? చాలా బ్యాలెన్స్డ్గా అడుగుతున్నాడతను. అతని గొంతులో సంయమనం, కానీ ఆ మాటలు విచిత్రంగా రాధకు ఎక్కడో కోర్ లెవెల్లో కుదిపేశాయి. అంటే ఏమిటి నీ ఉద్దేశం? నేనేమన్నా జడపదార్థాన్ని అనుకున్నావా? నాకు అనుభూతులు, కచ్చలు, కోపాలు అన్నీ ఉన్నాయి రఘు. వాటిని నేను బయట పెట్టుకుంటే ఈ రాధ రాజారావు భార్యగా మిగలదు. నేను అంటే ఏమిటి అని నేను ఆలోచించుకోకుండా బ్రతికాను కాబట్టి ఏమాత్రంగా వ్యవహారాలున్నాయి. నేను ఎదురు తిరిగితే? తిరుగు వదినా, ఒక్కసారి ఎదురు తిరిగి మాట్లాడు. ఏమవుతుంది? నువ్వు చెడ్డదాని అవుతావని భయమా? అవని చచ్చిపోయే ముందు అందరూ మంచి అని సర్టిఫికేట్ తీసుకుంటే తప్ప పైకి పోలేమా ఏమిటి? కానీ రోషంగా చూసింది రాధ. నీ అణుచుకున్న రోషం వల్ల ప్యాసివ్ అగ్రెసివ్ అయ్యావు. దానివలన నీలో ఒక రకమైన ఎలియనేషన్, ఒక పరాయితనం వచ్చింది. అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా మారిపోతే అందరికన్నా ముందు నీకే నష్టం. నీ రూపంలో ఒక మనిషి తిరుగుతూ ఉంటుంది, కానీ నువ్వు ఉండవు. ఆ నువ్వు ఎవరో తెలుసా? కనీసం నీకన్నా తెలుసా? అతని గొంతులో పదును. ఆశ్చర్యపోయి ఉంటుంది రాధ. తను కోడలుగా ఆ ఇంటికి వచ్చినప్పుడు టీనేజ్లో ఉన్న రఘు, అల్లరి చేసే రఘు, గర్ల్ ఫ్రెండ్స్, క్రికెట్ అంటూ తిరిగే రఘు, వాళ్లమ్మతో తగు పెట్టుకుని నిలదీసే రఘు, ప్రేమించిన అమ్మాయిని ఇంట్లో అందరూ వ్యతిరేకించినా పెళ్లి చేసుకున్న రఘు, ఈ రఘు ఎప్పుడు ఎప్పుడు ఇలా ఎదిగాడు? వదినా, ఈ హాస్పిటల్లో చాలామంది చాలా భయంకరమైన రోగాలతో బాధపడుతున్నారు. వాటికి మందో విముక్తో ఉన్నదో వదినా, కానీ నీ కండిషన్కు ట్రీట్మెంట్ చాలా చాలా అవసరం. నాకు రాజా గురించి కన్నా నీ గురించే భయంగా ఉన్నది. కార్డ్ స్వైప్ చేసి బయటకొచ్చారిద్దరు. డాక్టర్ కృష్ణ ఊరు వెళ్ళాడట. ఆలోచిస్తోంది అతన్ని చూస్తూ రాధ. ఇతడికి తను ఎలా కనబడుతుంది అసలు? ఏమైంది ఇతనికి? నడుస్తూ నడుస్తూ ఆగాడు రఘు. వదినా, ఇప్పుడు కూడా నువ్వు బహుశా నాకేమైంది ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీకు ఏమైతే నేను ఇలా మాట్లాడుతున్నాను అని అనుకోవడలేదు కదా అన్నాడు చేతులు కట్టుకుని. నిర్ఘాంతపోయింది రాధ. ఏదో అనబోయి ఊరుకున్నది. ఆ ఇంట్లో, తన అత్తగారింట్లో ఇతను ఎప్పుడూ ఇలా కనబడలేదే. కనబడలేదా?

0: తను చూడలేదా? రఘు, ఇటెటు వెళ్తున్నావు?
1: నవ్వాడు రఘు. ఇక్కడ మెడిటేషన్ హాల్ ఉంది వదిన, చూడలేదా?
0: జనరల్ వార్డుకు స్పెషల్ వార్డుకు మధ్య కొంచెం దూరంలో గుండ్రంగా అందంగా చుట్టూ లతలు పాకించిన పెద్ద కుటీరం, దాని పక్కన కమ్యూనిటీ హాల్. ఈ భాగం తనింకా చూడలేదు అనుకున్నది రాధ. హాయిగా ఉండే అగరవత్తుల సువాసన, అక్కడ గోకులకృష్ణగారి పెద్ద విగ్రహం. అవాక్కై నిలబడిపోయింది రాధ అది చూసి. ఆయన విగ్రహం ముందు నీటిలో ఫౌంటైన్లతో బంగారు రంగు చేపలతో కలువ పువ్వులతో చాలా అందమైన చిన్న కొలను, అద్భుతమైన నిశ్శబ్దం. ఆలోచిస్తూ రఘు కోసం చూసింది రాధ. అతను అప్పటికే వెళ్ళి మెడిటేషన్లో కూర్చున్నాడు. ఇతడికి ఈ ధ్యానమందిరం గురించి ఏమిటి తెలుసు? చాలా అలవాటు ఉన్నట్లు వచ్చాడు. రాధ బుర్ర నిండా ప్రశ్నలే. మాట్లాడకుండా తను కూర్చుంది. అసలు ఈ మెడిటేషన్లంటే భయం రాధకు. గబగబా స్తోత్రాలను చదివి పూజలవి చేసేస్తుంది, కానీ కళ్ళు మూసుకుని స్థిరంగా 5 నిమిషాలు కూర్చోవాలి అనుకుంటేనే భయం. కళ్ళు తెరిస్తే ఆలోచనలతో సతమతమైపోతున్నా అంత భయం ఉండదు. ఎందుకంటే చుట్టూ తెలిసిన వాతావరణం, వెలుతురు, భయం వేయదు. కానీ కళ్ళు మూస్తేనే ఉపద్రవం. అన్ని భయంకరమైన ఆలోచనలు చుట్టుముడతాయి పాము పిల్లలాగా. గభాలున కళ్ళు తెరిస్తే కానీ ఆ చీకటి ఆలోచనల అలజడి నుంచి రక్షించబడ్డాము అనిపించదు. అందుకే కాసేపట్లో కళ్ళు తెరిచే గోకులకృష్ణగారి విగ్రహాన్ని చూస్తూ కూర్చున్నది. ఏమిటేమిటో ఆలోచనలు. పెదనాన్న, నువ్వు ఎంత గొప్పవాడివైతే నిన్ను ఇలా చూసుకుంటున్నారు ఈ జనం. మరి మాకెందుకు తెలియలేదు నీ గురించి? చేతులు జోడించి నమస్కరిస్తూ కన్నీళ్లతో అనుకున్నది రాధ. వదినా, వెడదామా? ఆ అని లేచి నమస్కరించి బయటకొచ్చింది ఆ కుటీరంలోంచి. ఆయన మా పెదనాన్న. ఆ గొంతులో కొంచెం గర్వం, ఆయనకు నేను బంధువును అన్న చిన్న పొగరు, ఏదో రక్షణ వలయంలోకి వచ్చిన అనుభూతి. అది గుర్తించి నవ్వేశాడు రఘు. ఆయన బంధువని చెప్పుకోవడం కన్నా ఆయన శిష్యులం అనుకుంటేనే నాకు ఆనందం వదిన. బంధుత్వాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు, కమిట్మెంట్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. శిష్యరికంలో మా వైపు నుంచి సరెండర్ ఉంటే చాలు, ఆయన వైపు నుంచి చాలా చాలా ఇస్తారు. చిన్నబోయింది రాధ ముఖం. పట్టించుకున్నట్లు అడుగులు వేస్తున్నాడు రఘు. నీకు ఆయన నా పెదనాన్న అని చాలా రోజులుగా తెలుసా రఘు? మరి ఎప్పుడు ఆ ప్రస్తావన తేలేదే? ఎందుకు? ఆయన నువ్వు మీ ఇంట్లో వాళ్ళు బంధువుగా చూశారు, కానీ ఆయనగా గుర్తించలేదు. ఆయన ఏమిటో ఏమిటి ఇవ్వగలరు ఇవేవీ తెలియనప్పుడు మాట్లాడే ప్రయోజనం ఏమిటి? గొప్పవాళ్ల కుటుంబ సభ్యులు అవడం కన్నా దూరంగా అడ్మైరర్స్గాను శిష్యులుగానూ ఉండడం ఉత్తమం. అద్దాన్ని ముఖానికి 3 అంగుళాల దూరంలో పెట్టుకున్నవాడికి ఏమీ కనబడదు వదిన. అడుగు దూరం నుంచి చూసేవాడికే అందులో ప్రతిబింబం కనబడుతుంది. చెంప చెళ్ళు అనిపించినట్లయింది రాధకు. ఐసీయూ దగ్గరకు వెళ్లగానే మీరు వెళ్ళి చూడవచ్చు అని చెప్పింది నర్స్. రాధ భయం భయంగా లోపలికి వెళ్ళింది. నుదుటి మీద చెయ్యి వెయ్యాలంటే భయం వేసింది. చిదరించుకుంటాడేమోనని. ఎలా ఉంది? మెల్లిగా అడిగింది. ఇంకా నొప్పిగానే ఉన్నది. రఘు వచ్చాడటగా. పంపించినా? పంపించు. నా బట్టలు మురికయ్యాయి, ఉతికించు. అట్లాగే అని తల ఊపి బయటపడింది. రఘు, అన్నయ్య నిన్ను రమ్మంటున్నాడు. బయట నిలబడ్డ రాధకు వాళ్ల సంభాషణ వినిపిస్తోంది.
2: ఎట్లా ఉందిరా?
0: బాగాలేదు, కడుపులో చాలా నొప్పిగా ఉందిరా. ఒరే, నీ జబ్బు కండిషన్ నీకు తెలుసు, ఎందుకు డ్రింక్ తెప్పించుకున్నావు? ఇంత నరకం అవసరమా?
1: డాక్టర్ కృష్ణ 2-3 సార్లు చూస్తాడు, ఆ తర్వాత అతని కోపం నీకు తెలీదు. పంపించేస్తే?
0: నోనో, నాకు హాస్పిటల్ చాలా నచ్చింది రఘు.
1: ఏమిట్రా,
0: నేను బ్రతుకుతానంటావా?
1: రాజారావు గొంతులో భయం. చచ్చ, అట్లా భయపడకు. ఈ హాస్పిటల్లో అమృతం పోసి బ్రతికిస్తారనుకో. వాళ్ళు చెప్పిన మాట విను చాలు అన్నట్టు. క్రికెట్ స్కోర్ తెలుసా? టెండూల్కర్ 99 సెంచరీ మిస్ అయ్యాడురా.
0: అవునా? రాజారావు క్రికెట్ గురించి మాట్లాడేస్తున్నాడు. నర్స్ వచ్చి రెస్ట్ తీసుకోవాలి అని రఘును బయటకు పంపేదాకా. వాళ్లకు మాటలు తరగ, తనకు 3వ వాక్యం దాటాక ఉండవే.
1: వదినా, నీకేం భయం లేదు, ఏది కావాలని అడుగు. నేను ఉన్నానని చస్తే చెప్పను. నీకు నువ్వు ఉండు, నీకు ఏం కావాలో దాన్ని ఎట్లా పొందాలో నేర్చుకో. కృష్ణతో నేను మాట్లాడతాను, బాయ్.
0: వెళ్ళిపోతున్న రఘును చూస్తూ ఉండిపోయింది రాధ.
3: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారం.

0: ప్రారంభమవుతున్న నవల పున్నాగపూలు ఐదవ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
3: అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు, పుట్లు లేకుండా ఫ్యాకో పద్ధతిలో శుక్లాలకు చికిత్స, ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, గెలాక్సీ మొదలగు హెల్త్ ఇన్సూరెన్స్ కలవారికి క్యాష్లెస్ సౌకర్యం కలదు. అర్హత కలిగిన వారికి నేత్రజ్యోతి ట్రస్ట్ ద్వారా ఉచిత తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు కలవు. ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ కుమార్ ఎండి గారిని సంప్రదించండి. అరవింద్ డయాబెటిక్ అండ్ ఐ హాస్పిటల్, సాయినగర్ ఫస్ట్ క్రాస్, అనంతపురం. ఫోన్ 9441323469.
4: ముఖాన మొటిమలా
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల కామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
7: ఇప్పుడు విందాం ఒక పాట.

స్వరపద యోగజ సమగతిలు ముఖరిత మానస మునివరులు భూమిలో వెలసిన సురవరులు సనిపమ నిపమరి గరిస సనిపని సనిపమ పని పమరి గరిస నిసరి గరి నిసరి మప సరి మపని సరి మప మరి మప్పని పమ పన్ని సరిస నిసని పని స సని పదని పవరి గరిస నిసరిమ నిసరి మప రిమ పన్ని రిమ పని సమ పని సమ పని సరిస.

0: పాట విన్నారు.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

0: विषय स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: సృజన సాహితీ కార్యక్రమంలో గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ గారి స్వీయ కవితలు.
2: శీర్షిక దాంపత్య వ్యాకరణం. ఆమె ప్రకృతి, నేను వికృతి. మాది అక్షరబద్ధమైన బంధం. పదాలను కలుపుకుంటూ సాగే ఏకవాక్యంలా చిరుకోపాల రణంతోనే సాగే వ్యాకరణ సంబంధం. నేను హ్రస్వం మల్లే మితంగానే మాట్లాడతాను. ఆమె దీర్ఘం తీస్తూ రాగయుక్తమవుతుంటుంది. అప్పుడప్పుడు ఆమె మత్యేభంలా ఘీంకరించినా, శార్ధూలంలా గాండ్రించినా నేను మాత్రం ఉత్పలమై వికసిస్తూ సంధికొచ్చేస్తాను. ఆమెకు అలంకారం ఇష్టం. నేనేమీ వ్యతిరేకం కాదు. కాకపోతే నా ప్రతి మాటకు నానార్థాలు తీస్తూ విత్పత్తి ఏమిటో ఆలోచించకపోతేనే మనస్సు చివుక్కుమంటుంది. ఆమె ఆశలు ప్రాసలలాగా నిత్యం వృత్తమై తిరుగుతూనే ఉంటాయి. ఆమె భాష సరళంగా సామాన్యంగా ఉండాలని నేనంటే ఒప్పుకోదు. రెండింటినీ ఏకం చేసే సముచ్చయంలా సంయుక్తంగా ఉండాలన్నది నా భావన. సంధి కుదరని చోట రాజీకి రానంటుంది. నా మనసు బింబానికి ప్రతిబింబమని దృష్టాంతంలా ఆమెను నేను చూస్తుంటే పరస్పరమై వచ్చే ఎడాగమం లాంటి బంధం తనకు ఇష్టం లేదని నాపై రుసరుసలాడుతుంది. ఎన్నో ప్రశ్నల అలకలు, మరెన్నో కులుకుల సమాధానాలు, సందేహార్థకంగా చూసే చూపులు, గ్రాంధికంలో తిట్టుకునే అరుపులు, వ్యవహారంలో రాజీ ప్రయత్నాలు, అబ్బో ఇలా ఎన్నో ఎన్నెన్నో సంసారాన్న పదవిరుపుల పదనిసలు, చంపకమై సాగే చమక్కల గుసగుసలు. ఎన్ననుకున్నా కానీ ప్రతిసారి ఆమె పాదాలు చేసే చిరుమువ్వుల అక్షర సవ్వడికి నేనెప్పుడూ సీసంలా కరిగిపోతూనే ఉంటాను. ఆట వెలుదుల్లాంటి చురుకైన ఆమె విగ్రహం చూస్తే నేనిప్పటికీ నిగ్రహం కోల్పోతూనే ఉంటాను. ఆమె ఆగ్రహమైన అనుగ్రహమైన ఏకంగానే కనపడుతుంది నాకు. ఆదేశమైన ఏకాదేశంలాగే భావిస్తాను. ఉచ్చారణలో వ్యత్యాసమున్నా సమాన అర్థమిచ్చే అరమరికలు లేని పర్యాయ పదాలం మేము. శరీరాలు రెండైనా ఏకమయ్యే సమాసం లాంటి వాళ్ళమిద్దరం. అవును, మాది ఆదర్శ దాంపత్య వ్యాకరణం. లఘువులా ఆమె, గురువులా నేను. ప్రేమ ఛందస్సులో విభజన లేని గణాలలా

మధురమైన కావ్యంలా అనేకాలను ఏకం చేస్తూ సర్దుబాట్లతో మమేకమవుతూ ఆనందంగా జీవిస్తున్నాం. ఆంధ్ర భాషలా శోభిస్తున్నాం. తెలుగు తల్లి ఆశీస్సులు అందుకుంటూనే ఉన్నాము. శీర్షిక అందమైన అంధకారం. మంజుల మనోహరమైన అంధకారం కన్నా అందమైనదేదుంది లోకంలో? కనుపాపలకు కమ్మని కలలనిచ్చే కలహంస కటిక చీకటే. సృష్టి రహస్యాలను తనలో ఇముడ్చుకునే నిధి నిశీదే. అలసి సొలసిన తనువుకు సాంత్వననిచ్చేది అంధకారమే. స్వప్నలోకాల ఆనంద తీర్చాలను చేర్చేది తిమిరమే. ఆహా, ఇంత అందమైన మధుర భావనను మరిచి అజ్ఞానాన్ని అంధకారంతో పోలుస్తారెందుకో పిచ్చికవులు. అందాల విందు చేస్తూ చిందులేసే చీకటిని ప్రతిక్షణం రమ్మని అంటున్నాను. నిశ్చింతగా నిశితిని ఉండిపొమ్మంటున్నాను. దాగుడు మూతల ధ్వాంతాన్ని దయచూపమంటున్నాను. తమస్సుకు నమస్సు చెబుతూ తీరైన తిమిరాన్ని తిష్టవేసుకోమంటున్నాను. చిక్కటి చీకటంటే నేను నాకెందుకిష్టమో ఆలోచించాక నాకిప్పుడే తెలిసింది. బహుశా నేను కవిని కాదు కాబట్టేనేమో. శీర్షిక మమతల కోవెల. జీవన సంధ్యలో వాలిపోతున్న పండుటాకులం. జీవితంపై ఆశలు వదులుకున్న జీవన్ముక్తులం. కౌమారంలో మేము సంపాదించింది ఆస్తులను కాదు, బిడ్డల కర్కసత్వానికి పునాదిలేసిన శాపాలనని పొద్దుగుంకాక ఆలస్యంగా అర్థమైంది. స్వార్థపు కత్తెరలు మమ్మల్ని వీధిపాలు చేస్తే తెగిపోయిందనుకున్న గాలిపటాలకు కారుణ్యపు సూత్రాలనందించి ఆలంబనగా మారారు. మళ్ళీ జీవితంపై ఆశలు చిగిరింపజేసిన వసంతాలయ్యారు. ఆది భిక్షువులలాగా మారాల్సిన గతి తప్పించారు. ఈ పాశం ఏ జన్మల రుణానుబంధమో. మేము పోగొట్టుకున్న జీవితమేదో మమతల ఆమడిలో వెళ్ళి విరుస్తోంది. మేము కలల కన్న ఆనందమేదో శరచ్చంద్రికల అనుభూతితో తడిపిస్తోంది. వడలిపోతున్న ఆశలు మళ్ళీ చిగురిస్తున్నాయి. ఋతుగీతాలే ఏదో సాంత్వన కలిగిస్తున్నాయి. అవును మరి, మేము ఆప్యాయుధ తోటల్లో విహరిస్తున్నాము. ప్రేమానురాగాల చందనాలను ఆస్వాదిస్తున్నాము. జాలిగుండెల దేవతారూపాలను చూస్తున్నాము. ఏమీ కాని బంధాన్ని, కట్టిపడేసిన ప్రేమ పాశాన్ని వృద్ధాశ్రమమని అందరూ అంటుంటే మాకలా అనిపించడం లేదు. మేమొచ్చింది అనాథలుండే చోటుకు కాదు, కారణ్యమూర్తులు కొలువైన మమతల కోవెలకు. శీర్షిక కబంధహస్తాలు. మా సెల్ఫోన్ ఊబికి ఆకలెక్కువ. నా మధుర జ్ఞాపకాలెన్నింటినో మింగేసింది. అంతర్తానమయ్యే దేవతారూపాల్లా ఎన్నో స్మృతులను కనుమరుగు చేసింది. జర్నలిస్టుగా చేరిన తొలి రోజుల్లో అపరూపంగా చూసుకున్న కెమెరా, అచ్చైన కథ కోసం ఆత్రంగా ఎదురుచూసిన పోస్టల్ లెటర్, శబ్దం చేస్తూ పలకరించిన మెసేజ్ పేజర్, తెల్లవారుజామునే క్యూలో నిలబడి తన్నులు తిన్నా కేరింతలు కొడుతూ కేకలు వేస్తూ సంతృప్తిగా చూసిన సినిమా, ఆకాశవాణి కడప కేంద్రం అని గంభీరంగా పలికిన రేడియో, 10 మంది నేస్తాలతో కలిసి చూసిన టీవీ, ఎక్కువసేపు మాట్లాడితే బిల్ ఎక్కువ అవుతుందని మునివేళ్లతో తిప్పుతూ తక్కువగా మాట్లాడిన టెలిఫోన్, ఎన్టీఆర్ ఏఎన్ఆర్లా ఊహించుకుని ఫోజులిస్తూ మురిపంగా తీయించుకున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు, మదిలో పదిలంగా దాచుకున్న ఇలా ఎన్నింటినో సాంకేతిక పరిజ్ఞానం ఆబగా ఆరగించేసింది. బిడ్డను మోసే గర్భిణిలో తనలో ఇముడ్చేసుకుంది. పలకరింపులు పులకరింపులు మాయమయ్యాయి. బంధాలు అనుబంధాలు అదృశ్యమయ్యాయి. అన్నింటినీ తిన్నా ఇంకా ఆకలి తీరని సెల్ఫోన్ల రూపంలో ఉన్న కబంధహస్తాలు నాకంటూ ఉన్న వ్యక్తిత్వాన్ని లాగేసుకున్నాయి. శీర్షిక పుత్రవాత్సల్యం. కటకటాల పాలైన కొడుకును చూస్తున్నా ఈసారెందుకో కనీసం కనికరం కలగడం లేదు. కాసింతసేపు కనపడకపోతే కళ్ళు కాయేలు కాచేలా ఎదురు చూసిన ముద్దుల కొడుకు దూరమవుతున్నా కన్నీళ్ళూ రావడం లేదు. కొడుకులు చేసే ప్రతి పనిని సమర్థించే తల్లిదండ్రులు కలియుగ ధృతరాష్ట్రులేనని అర్థమయ్యే లోపు కొడుకు జీవితం నాశనమైపోయింది. గురువులు కొడుకును దండిస్తే వారినే తప్పుబట్టిన నా సంస్కారం ఎంత హీనమైందో అర్థమవుతోంది. చిన్నప్పుడు వాడు చేసే అల్లరి ముద్దుగా ఉందని మురిసిపోయాను. దురలవాట్లను ఖండించలేకపోయాను. పుత్రుల వీరంగాన్ని విశ్వరూపాన్ని వాత్సల్యంతో భరించిన మేము సమాజానికి ప్రమాదకరమైన కీచక దుశ్శాసనలు అందిస్తున్నామన్న విషయం తెలుసుకోవడానికి జీవితకాలమే పట్టింది. కొడుకుల కామవాంఛకు కనికరం లేకుండా

0: కరిగిపోయినా ఆడబిడ్డ ఆర్తనాదాలు విన్నప్పుడైనా త్వరపడాల్సింది. అప్పుడు వాత్సల్యమే అడ్డమొచ్చింది. బలవంతపు ప్రేమల కోసం నిర్దయగా యాసిడ్ దాడులకు పాల్పడుతున్నప్పుడు కన్నపేగుపై మమకారమే మరో కూతురు లాంటి బిడ్డకు నిలువడేడలేకుండా చేసింది. మితిమీరిన పుత్ర వాత్సల్యం ఎంత ప్రమాదకరమో తెలిసొచ్చింది. విలాసాలు సౌకర్యాలు పెంచే సాంకేతిక విజ్ఞానపు పరిశోధనలు కాదు, పశుత్వం నుండి మానవత్వం వైపు కొడుకులను నడిపించగలిగే కొత్త మార్గాన్ని కనుగొనేందుకు మరో కొలంబస్ రావాలిప్పుడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలో శోధించే సివి రామన్లు, న్యూటన్లు ఈ సమాజానికి కావాలిప్పుడు.
1: మీరు ఇంతవరకు గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ గారి స్వీయ కవితలు విన్నారు సృజన సాహితీ కార్యక్రమంలో.
2: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది, అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides Bridal Jewelry Collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
1: ఇప్పుడు వినండి భక్తిమాల సినీ భక్తి గీతాలు కార్యక్రమంలో. ముందుగా వినండి భక్త కన్న పచ్చతుల నుంచి వి రామకృష్ణ పాడిన వేటూరు సాహిత్యం, సంగీతం పి ఆదినారాయణరావు.

0: మీరు వింటున్న పాట శ్రీరామదాసు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత పాడిన పాట అది.
1: చెప్పవే.

మీరు విన్న పాట శ్రీ శిరిడి సాయిబాబా మహత్యం చిత్రం కోసం పి సుశీల పడిన పాట. అది సాహిత్య మాత్రేయ, సంగీతం ఇళయరాజా. కార్యక్రమంలో తర్వాత వినండి. శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం కోసం పి శాంతకుమారి పాడిన పాట.

నారాయణ. ఎవరో మహారాజు మీ తమ్ముని యుద్ధంలో ఓడించి రథం మీద తీసుకువెళ్ళిపోతున్నారట.

0: And in football, India to take on host China in crucial quarterfinal match in AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి ఏలూరు జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్.
2: జిల్లాలో అన్నా క్యాంటీన్ తనిఖీలు, ప్రకృతి వ్యవసాయం అమలుపై శిక్షణ, రవాణా శాఖ అధికారులు తనిఖీలు, గ్రామ సభలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, ఎరువుల దుకాణాల తనిఖీలు, మంత్రుల పర్యటనలు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు జిల్లాలోని రెవెన్యూ అధికారులు వారి పరిధిలోని అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి ఆహార నాణ్యత, ప్రజలతో సిబ్బంది ప్రవర్తన, క్యాంటీన్ల పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి అన్నా క్యాంటీన్కి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ఏలూరులోని తంగెళ్లమూడిలోని అన్నా క్యాంటీన్ను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజలతో కలిసి ఆహారాన్ని తింటూ వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం అమలుపై విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించామని ముసునూరు, కైకలూరు, కలిదిండు, మండవల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, చాట్రాయి, ముదినేపల్లి తదితర మండలాల నుండి సుమారు 120 మంది కేడర్ సభ్యులు పాల్గొనాలని జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని గ్రామీణ స్థాయిలో విస్తృతంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. రైతులకు మరింత సులభతరం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైతులు పండించిన ఉత్పత్తులను రైతు సంపద .in వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీ అధికారులతో కూడిన 5 బృందాలు ఈ నెల 1వ తేదీ నుండి అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలల బస్సులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్టు ఉప రవాణా శాఖ కమిషనర్ షేక్ కరీం తెలిపారు. జిల్లాలో మొత్తం 849 విద్యా సంస్థల బస్సులు ఉండగా అందులో ఇప్పటివరకు 351 బస్సులు తనిఖీ చేశామని, బస్సుల్లో భద్రతా ప్రమాణాలు సరిచేసుకుని 70 బస్సుల యజమానులకు నోటీసులు అందించామని అన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల యజమాన్యాలు వారి బస్సుల్లో లోపాలను సరిచేసుకుని బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఈ నెల 25వ తేదీలోపు పొందాలని, లేని ఎడల కేసులు నమోదుతో పాటు బస్సులు కూడా సీజ్ చేస్తామని ఆయన అన్నారు. శనివారంపేట 1 స్వర్ణవాడ సచివాలయంలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు, రైతులకు రెవెన్యూ సమస్యలు క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్తో కలిసి హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రొఫెసర్ మధుశేఖర్ జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ బాషాతో జిల్లాలోని ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపూడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించి ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్ 2026 నెలలో యూరియా మరియు డీఏపీ ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో ఆ పెరుగుదలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందని అన్నారు. డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతుల సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి సరైన మార్గదర్శకాలు అందించారు. పెద్దపాడు మండలం కల్లపర్రు ఓల్డ్ టోల్ ప్లాజా వద్ద 3.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన వాహన ఫిట్నెస్ కేంద్రం, ఆటోమేటిక్ హెడ్ టెస్టింగ్ స్టేషన్ను రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి, దేందులూరు ఎమ్మెల్యే పింతోనేని ప్రభాకర్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కోటం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. వాహనాలు సాంకేతిక స్థితి, రోడ్డు భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తుందని, లాభాపేక్ష లేకుండా ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ వినూత్నమైన మార్పులతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని అన్నారు. ద్వారకా తిరుమల దేవాలయంలో 29 కోట్ల రూపాయలతో నిర్మించిన క్యూ కాంప్లెక్స్, అనివిట్టి మండపం, కొండపై శివాలయం, 5 అంతస్తుల రాజగోపురాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. తొలుత మంత్రికి ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయాధికారులు, అనంతరం మంత్రికి

0: పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఏవిఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా, ఆకాశవాణి ప్రతినిధి.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి కృష్ణబాబు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట వినండి.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
6: ఈ వాగ్దానాలన్నింటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
7: కొండవీడు దొంగ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సంగీతం ఇళయరాజా.

0: అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు, పుట్లు లేకుండా ఫ్యాకో పద్ధతిలో శుక్లాలకు చికిత్స,
1: ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, గెలాక్సీ మొదలగు హెల్త్ ఇన్సూరెన్స్ కలవారికి క్యాష్ లెస్ సౌకర్యం కలదు. అర్హత కలిగిన వారికి నేత్రజ్యోతి ట్రస్ట్ ద్వారా ఉచిత తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు కలవు.
2: ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ కుమార్ ఎండి గారిని సంప్రదించండి.
3: అరవింద్ డయాబెటిక్ అండ్ ఐ హాస్పిటల్, సాయినగర్ ఫస్ట్ క్రాస్, అనంతపురం.
4: ఫోన్ 944-132-3469.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
5: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
5: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
6: मुखान मोटी मला
7: साई बॉल,
6: गज्जा बबला
7: साई बॉल,
6: नडुबुलो तामरा
7: साई बॉल,
6: बुरद पुल्ला
7: साई बॉल.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సాయి బాల్.
9: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలు.

0: మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టి బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: సుఖ్విందర్ సింగ్ అనురాధ శ్రీరామ్ పాడిన పాట వినండి, మా అన్నయ్య చిత్రం కోసం.

0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: చివరిగా మీరు వింటున్న పాట శ్రీయా ఘోషల్, సోను నిగం పాడిన పాట క్రిష్ చిత్రం కోసం.

0: చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి, పాముల సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణ, శ్రీ మహమ్మద్ ఇద్రిస్ ఖాన్ గారితో పరిచయం వినండి. పరిచయకర్త శ్రీ జి శివశంకర రెడ్డి.
1: మొహమ్మద్ ఇద్రిస్ ఖాన్ గారు, నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: మా శ్రోతలకు ఇంతవరకు మేము రకరకాల విషయాల మీద జనరల్గా మాట్లాడడం, ఆ టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది నాకు తెలిసి ఫస్ట్ టైం ఇస్తున్నాం మేము అనంతపురం రేడియోలో. హెల్త్కి సంబంధించి రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసాం. అసలు స్నేక్ రెస్క్యూర్గా మీరు మా స్టూడియోకి రావడం నిజంగా మాకు సంతోషం, అలాగే మా శ్రోతలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. పాములకు సంబంధించి రకరకాల అపోహలు, భయాలు ఇవన్నీ ఉన్నాయి ప్రజల్లో.
2: అవును,
1: వాటిని అన్నింటినీ మీరు చెప్పే విషయాల ద్వారా కొంతన్నా పోతుందని నమ్ముతున్నాను నేను. అసలు ఈ స్నేక్ రెస్క్యూర్గా, ఈ పాముల సంరక్షకులుగా ఉండాలని మీకు ఎలా అనిపించింది? దీంతోపాటు ఇంకా మీరు ఏం చేస్తుంటారు, ఎలా సంరక్షిస్తారు? పాముల గురించిన మా సందేహాలన్నింటికి కూడా మీరు వీలైనంతవరకు క్లారిఫికేషన్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఈ స్నేక్ రెస్క్యూర్గా మారడం వెనక నేపథ్యం గురించి కొంచెం మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇద్రిస్ ఖాన్ గారు ఏమైనా చెప్తారా?
2: సార్, అన్ని జీవజాతులలోకి మనం అత్యంత తప్పుగా అర్థం చేసుకున్న జాతి పాములండి.
1: ఓకే.
2: జంతువులకు సంబంధించి కొచ్చిలో ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అక్కడికి అటెండ్ అవ్వడానికి నేను వెళ్ళాను. అక్కడ ఫస్ట్ టైం బేసిక్గా పాములు ఏంటి అన్నవి తెలుసుకున్నాను. దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత కర్నూలులో మా ఇంటి దగ్గరికి ఒక పాము వచ్చింది.
1: ఓకే.
2: చాలామంది కలిసి దాన్ని చంపేయడానికి చూశారు. నేను ఇంతకుముందు కొచ్చిలో తెలుసుకున్న దాన్ని బట్టి ఇది విషపూరితమైన పాము కాదని చెప్పి నాకు తెలుసు. కానీ వీళ్ళు చంపడానికి వెళ్ళారు. నేను అప్పుడు అటవీ శాఖ వాళ్ళని సంప్రదించాను. కానీ ఆ పామును అక్కడి నుంచి తీసుకెళ్ళి పెట్టాలి, ఎందుకంటే జనాలు భయపడుతున్నారు, పాము భయపడుతుంది. దానికి ఒక సొల్యూషన్ ఏంటి అంటే ఒక రెస్క్యూర్ ఉండాలి, ఉండి పామును అక్కడి నుంచి తీసుకెళ్ళి దాని హ్యాబిటాట్లో వదిలిపెట్టాలి.
1: ఓకే.
2: దానికి ఎవరు లేరు కర్నూలులో. సో అందుకని నేను నేర్చుకోవడం జరిగింది.
1: ఓకే.
2: చెన్నైలో గౌరీశంకర్ అని చెప్పి ఒక అతను ఉన్నారు, అతను నేర్పించారు నాకు.
1: ఓకే. ఎలా పామును ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా వాటిని తీసుకెళ్ళి ఎక్కడ వదిలిపెడితే అవి సేఫ్గా ఉంటాయి?
2: అవును.
1: అంటే ఎక్కడ పడితే అక్కడ వదిలేయలేం కదా, దానికి ఒక ప్లేస్ ఉంటుందా?
2: అవును.
1: ఓకే.

0: తర్వాత ఈ పాములకు సంబంధించి రకరకాలుగా అసలు పర్యావరణానికి సంబంధించి కానీ ఏదైనా కానీ పాములు కూడా సంరక్షించాలా లేకపోతే బ్యాలెన్స్ దెబ్బతింటుంది ఇవన్నీ మామూలుగా చదువుతుంటాం. కానీ ఏమవుతుంది, పాము కనిపించిందంటే ఇది విషపురుగు, ఇది మనకు నష్టం చేస్తుంది, దీన్ని చంపేయాలనే చూస్తారు మనిషి ఎంతసేపు. అది పొలాల్లో ఉన్నాయండి, మన ఇళ్లలోకి రాని అంటే ఎక్కడ వచ్చినా. దీనికి సంబంధించి ఏంటి అసలు ఈ పర్యావరణానికి ఇది ఏమైనా మేలు చేస్తుంది, అది ఉంటే మనకి నష్టం అని మనం అనుకుంటున్నాం కదా, అది ఏ విధంగా దీన్ని బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవచ్చు అంట?
1: నిజానికి పాముల వల్ల అత్యంత లాభపడేది రైతులండి.
0: ఓకే,
1: రైతులకు కూడా ఈ విషయం చాలా బాగా తెలిసి ఉంటుంది. రోడెంట్స్ ఉంటాయి, రోడెంట్స్ అంటే ఎలుకలు. ఎలుకల బెడద పొలాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ ఉత్పత్తుల్ని అవి చాలా తినేస్తుంటాయి. ఒక ఎస్టిమేట్ ప్రకారం 2019లో వచ్చిన ఒక ఎస్టిమేట్ ప్రకారం ధాన్యం గింజలు 27% ఎలుకలు నష్టపరుస్తున్నాయి.
0: మొత్తం ఉత్పత్తి దాంట్లోనే 27% ఎలుకల వల్లే నష్టం జరుగుతుంది,
1: ఎలుకల వల్లే నష్టపోతుంది. సో ఒక పాము ఉంది అంటే ఆ ఎలుకల సంతతిని కంట్రోల్లో పెడుతుంది. ఇంకొక ఎస్టిమేట్ ఏం చెప్తుంది అంటే 2 ఎలుకలు ఉంటే ఒక సంవత్సర కాలంలో 1800 నుంచి 2300 దాకా డెవలప్ కాగలవు.
0: 2 ఎలుకలు 2000 దాకా అవుతాయి 2 సంవత్సరాల్లో,
1: ఒక సంవత్సరంలో. సో దాన్ని కంట్రోల్లో పెట్టాలి అనుకుంటే ఒక ప్రిడేటర్ ఉండాలి, దాన్ని చంపి తినే జీవి ఒకటి ఉండాలి. జరిపోతు అని చెప్పి ఒక పాము ఉంటుంది, ఇండియన్ ర్యాట్స్ అనే కంటారు ఇంగ్లీష్లో, ఫార్మర్కి బెస్ట్ ఫ్రెండ్ అండి అది.
0: ఓకే,
1: సో మనం అప్పుడు పాముని చంపడం వల్ల ఏమవుతుంది అంటే ఎలుకల సంతతి పెరిగిపోతుంది, దానివల్ల ఎకనామిక్గా కూడా నష్టపోతారు. సో ఇంకా చంపడం అన్నది మంచిది కాదు పాముల్ని, మనకే నష్టం కలిగిస్తుంది.
0: ఓకే, మరి జనాలు భయపడతా ఉంటారు కదా పాములు ఉంటే, ఇప్పుడు రాత్రిపూట పోవాల్సి వస్తుంది, పగలు పోవాల్సి వస్తుంది. ఎక్కువ అంటే ఏమంటాం, పొలాల్లో అంటే మొక్కలు ఉంటాయి కదా, పాము ఎక్కడుందో కూడా తెలియదు. అలాంటప్పుడు పాము కాటుతో కూడా చాలామంది చనిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం? పాములు ఉంటే రైతులకు లాభము, కానీ పాములు ఉంటే పోవడానికి పొలంలోకి భయం వేస్తుంది, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు కరెక్ట్. ఎందుకంటే చుట్టూ చుట్టుకొని ఉంటాయి, చిన్నగా ఉంటాయి, చూస్తూనే కనిపించేటివి కాదు. ఏ విధంగా బిహేవ్ చేయాలంటారు?
1: నిజానికి పాము కాట్ల వల్ల 50,000 మంది చనిపోతున్నారండి గ్రామీణులు, చాలామంది గ్రామీణులు 50,000 మంది దాకా ప్రతి సంవత్సరం పాము కాట్ వల్ల మన దేశంలో చనిపోతున్నారు. దీనికి సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అంటే పాముల గురించి మనం తెలుసుకోవడం, వాటి నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి, అవి ఉండాలి మనము ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే మన ప్రాణాలు మనం కాపాడుకోగలం, వాటి నుంచి వచ్చే లాభాలు కూడా తీసుకోగలం.
0: ఎట్లా బిహేవ్ చేయాలంటారు? ఇప్పుడు పొలాలకు పోయేటప్పుడు కానీ రైతులు పాము కనిపించింది లేదా కనిపించకుండా కూడా ఉండొచ్చనే భయం కూడా ఉంటుంది కదా, ఎలా బిహేవ్ చేస్తే వీళ్ళు దీని నుంచి తమను తాము రక్షించుకోగలుగుతారు?
1: ముందుగా పాముని గుర్తుపట్టగలగాలండి చూసిన వెంటనే. మన దేశంలో నేను ఇందాక చెప్పినట్టు 50,000 మంది ఎలాగైతే చనిపోతున్నారని చెప్పాను, చాలా పాములు విషపూరితం కాదు. మన దేశంలో 300 జాతులపైగా పాములు ఉన్నాయి, పాము జాతులు ఉన్నాయి. వాటిలో 4 జాతుల వల్లనే చాలామంది మరణిస్తున్నారు. ఈ 4 పాముల గురించి తెలుసుకోవడం వలన వాటి నుంచి మనల్ని ఎలా కాపాడుకోవచ్చు అనేది మనం తెలుసుకోగలం. మిగతా పాములు ఉండడం వల్ల నిజానికి నష్టమేమీ లేదు, జరిపోతు కానీ లేకపోతే పసిరికల పాము కానీ
0: అవేమి కాటు వేయడం కానీ దాంతో చావడం కానీ ఉండదు,
1: ఉండదు. వాటికి అసలు విషమే ఉండదు, ఒకవేళ కరిచినా కూడా ఆ విష ప్రభావం మన మీద ఉండదు. కానీ చాలామంది భయానికి మరణిస్తారు పాము కాటేసింది అనేసి.
0: ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సామెత గుర్తొస్తుంది నాకు, చిన్నప్పుడు పల్లెలో చెప్పింది, తాడే పామయ్యి కరిచినట్లు అని. అంటే తాడును చూసి కూడా భయపడడం, చిన్న చిన్న జీవజాతులు అది పాము అనుకుని రాత్రిపూట తెలియక భయంతో చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మన కరోనా టైంలో కూడా భయంతోనే చాలామంది పోయారని కూడా కొంతమంది
1: చనిపోయారు,
0: మనస్తత్వ నిపుణులు చెప్తూ ఉన్నారు. సో భయం అనేది లేకుండా ఉండాలి. భయం లేకుండా ఉండాలంటే ఎప్పుడు ఉంటాడు, బాగా తెలుసుకుంటాడు, తెలుసుకోవడం ఇంపార్టెంట్ మీరు అన్నట్లు. అందుకనే ఇప్పుడు ఇట్లా ప్రపంచ పాముల దినోత్సవం కూడా పెడుతున్నట్టున్నారు.
1: ఆ రోజున ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు రైతులకు.
0: రైతులు కూడా పాముల గురించి తెలుసుకుంటే మంచిది. ఎట్లా, ఎక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ పాముల గురించి తెలియాలంటే? ఏ జాతి పాము కరుస్తుంది, ఒకవేళ అటువంటి పాము తారసపడితే ఏం చేయాలనేది ఎక్కడ సమాచారం దొరుకుతుంది వాళ్ళకి?
1: ఇప్పటికైతే అలాంటి సమాచారం ఎక్కడా లేదండి. మేమే రైతుల దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా మీరు ఇచ్చిన అవకాశం.
0: పాములు ఎట్లా ఉంటుంది, ఎట్లా బిహేవ్ చేస్తాయి, వాటి నుంచి ఎట్లా వీళ్ళు చేసుకోవచ్చు అనేది కొంచెం.
1: ఇందాక నేను చెప్పినట్టు ఈ 4 జాతులు ఏవైతే ఉన్నాయో ముందుగా ఈ 4 జాతుల గురించి తెలుసుకోవాలి. వీటిలో నేను చెప్తాను 4 జాతుల గురించి క్లుప్తంగా చెప్తాను. మొదటి వచ్చేసి నాగపాము. నాగపాము చాలామంది గుర్తుపడతారు, ఇది బాగా విషపూరితమైన పాము. ఎలకలు ఎక్కడైతే ఉంటాయో ఇంట్లో కానీ పొలాల్లో కానీ ఈ పాము ఎక్కువగా అక్కడ కనిపిస్తుంది. అండ్ నాగపాముని గుర్తుపట్టడం కూడా చాలా సులభం, చూస్తూనే గుర్తుపట్టేయచ్చు. ఈ పామును చూసినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా దాని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకొక నిజం ఏంటంటే పామును చూసి మనం ఎంత భయపడతామో పాము మనల్ని చూసి అంతకంటే ఎక్కువగా భయపడుతుంది. అది మనల్ని కాటివేయడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే మనం దాన్ని చంపుతామేమో, మనం మరీ దానికి దగ్గరగా వెళ్ళినప్పుడు మనం దాన్ని చంపుతామేమో అనుకుని ఆత్మరక్షణ కోసం మనల్ని కాటేస్తుంది. అంతే తప్ప మనల్ని చంపాలని కాదు,
0: భయంతోనే
1: కాటేస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలి అనుకుంటే, దీన్ని ఆపాలి అనుకుంటే పాము మనకు ఎదురుపడినప్పుడు మనం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం మంచిది. పాము నుంచి ఒక సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు

0: పాము కాటు గురవ్వకుండా అవ్వకుండా ఉండొచ్చు. రెండోది వచ్చేసి కట్లపాము. ఇది నలుపు రంగులో మాత్రమే ఉంటుంది, సన్నగా ఉంటుంది. దాని శరీరం మీద తెల్లని చారలు ఉంటాయి, అడ్డమైన జంట చారలు ఉంటాయి. ఇది రాత్రిపూట మాత్రమే తిరుగుతుంది, పగటిపూట దీనికి కళ్ళు కనిపించవు. దీని విషము నాగపాము కన్నా 7 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైంది.
1: ఓకే, పాము చిన్నదైనా విషం ఎక్కువ ఉంది,
0: విష ప్రభావం చాలా ఎక్కువ. ఇంకొక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఏంటి అంటే, ఈ పాము కాటు గురించి, ఇది కాటు వేసినట్టు కూడా చాలామందికి తెలియదు. నొప్పి లేని కాటు వేస్తుంది, నిద్రపోతూ ఉంటారు, దగ్గరికి వచ్చి కుట్టిసెళ్ళిపోతే వాళ్ళు అలానే నిద్రలోనే మరణిస్తారు. ఇంకొకటి వచ్చేసి సాస్కెళ్ళు వైపర్ అంటారు, చిన్న పింజర పొడపాము అంటారు దీన్ని. చాలా చిన్నగా ఉంటుంది, ఒక 60 సెంటీమీటర్లు 70 సెంటీమీటర్లు ఉంటుంది అంతే.
1: అంటే 2 అడుగులు మ్యాక్సిమం,
0: 2 అడుగులు కూడా ఉండదు, 1 అడుగు కంటే తక్కువే ఉంటుంది. ఇది వచ్చేసి డ్రై ఏరియాలో, పొడి పొడిగా ఉండే ఏరియాస్లో, రాళ్ళ దగ్గర అలా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. దీన్ని గుర్తుపట్టడం ఎలాగంటే, జిలేబీలాగా చుట్టుకుంటుంది పాము.
1: ఓకే,
0: చాలా చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉంది కాబట్టి ప్రమాదం లేదనుకుని చాలామంది మీద చేతులు వేసేస్తూ ఉంటారు. కానీ దీని విషయం వచ్చేసి హీమోటాక్సిక్ వినం, అంటే మన రక్త సరఫరా వ్యవస్థ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ చూపిస్తుంది.
1: ఓకే,
0: ఇంకొకటి వచ్చేసి రక్త పింజర, ఇంగ్లీష్లో రజల్స్ వైపర్ అంటారు. ఇది చాలామంది మనుషులు ఈ రక్త పింజర వల్లే చనిపోతున్నారు.
1: ఓకే,
0: తెలిసి తెలియకుండా దాన్ని మరీ దగ్గరగా వెళ్ళినప్పుడు అది ఆత్మరక్షణ కోసం ఎగిరి మరీ బయట చేయగలదు, మనిషిని గరుస్తుంది,
1: గాల్లోకి ఎగురుతుంది,
0: దాని బాడీని సగం దాకా లేపి బయట చేస్తుంది. ఇది వచ్చేసి ఎలకల కోసము, లేకపోతే అన్ని చోట్ల ఉంటుంది, పొలాల్లో ఉంటుంది, ఇళ్ల మధ్యలో కూడా ఉంటుంది. చూడడానికి కొండ చిలువలాగా కనిపిస్తుంది కాబట్టి చాలామంది ఇది కొండ చిలువ అనుకుని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలోనే పాము కాటుకు గురవుతారు. ఏ పామును చూసినా కూడా ఫస్ట్ పాము దగ్గర నుంచి మనము అన్నిటికంటే ముందుగా దూరంగా వెళ్ళిపోవాలి. తప్ప చాలాసార్లు, చాలా ఇన్స్టాన్సెస్లో పాము దానంతటికదే వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. ఒకవేళ వెళ్ళకుండా
1: వెళ్ళడానికి దారి వదిలితే మనం
0: వెళ్ళిపోతుంది,
1: అది సేఫ్గా వెళ్ళిపోతుంది, మనము
0: సేఫ్గా ఉండొచ్చు. లేదు, వెళ్ళట్లేదు, ప్రాబ్లం అవుతుంది అంటే,
1: ఒకవేళ ఇంట్లో కానీ ఏదైనా వస్తువుల దగ్గర మళ్ళీ వెళ్ళాల్సి వస్తే అది ఉందో లేదో కూడా తెలియదు కదా, భయపడదు.
0: అలాంటప్పుడు అటవీశాఖ వారికి సమాచారం ఇవ్వాలి.
1: ఓకే,
0: లేదంటే దగ్గరలో ఉన్న స్నేహితురైనా సంప్రదించగలరు.
1: ఓకే, అటవీశాఖ కానీ ఇట్లా పాములు పట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి
0: అటవీశాఖ వారికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి.
1: ఓకే, పాము అంటే వాళ్ళ బాధ్యత అంటారు,
0: వాళ్ళ వైల్డ్ అనిమల్ కాబట్టి అటవీ జంతువు పాము ఉన్నది. సో అటవీశాఖ వారికి ఖచ్చితంగా సమాచారం ఇవ్వాలి.
1: ఓకే, సో మీరు అన్నట్లు వీటికి సంబంధించి కొంచెం సమాచారం తెలుసుకుని, ఇది పలానా పాము అంటే దానికి దూరంగా ఉండడం, వీళ్ళందరూ అది పోయేట్టుగా దారిస్తే దాని దారిని అది వెళ్ళిపోతుంది, మనం సేఫ్గా ఉంటాం, అది సేఫ్గా వెళ్ళిపోతుంది కాబట్టి దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు కూడా మనకు దొరుకుతాయి. మీరు అన్నట్లు ఇందాక ఎలుకలు, నాకు చిన్నప్పుడు గుర్తుంది మా పొలంలో లోపల తవ్వుతూ పోతే ఎలుక బొరియల్లోకి పెద్ద కాలనీ ఉంటుంది కింద, ఎన్ని ఒడ్లు ఉంటాయంటే బస్తాలు బస్తాలు ఒడ్లు దాచేస్తాయి అది లోపల, ఆ పొలంలోనే కింద పెట్టుకుని ఉంటుంది, ఒక కాలనీలాగా ఉంటుంది, చాలా ఎలుకలు ఉంటాయి.
0: మనకు పిల్లులు కానీ లేకపోతే పక్షులు కానీ నేల మీద తిరుగుతూ ఉన్నంతసేపు ఎలుకల్ని చంపగలవు, కానీ ఒకసారి అట్లా బొరియల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక పాము మాత్రమే లోపలికి వెళ్ళి వాటి పాపులేషన్ని కంట్రోల్ చేయగలుగుతుంది. సో ఒక పాము లేకపోవడం వల్ల మనకు నష్టమే మన పొలంలో.
1: మీరు అన్నట్లు 27% అంటే చాలా ఎక్కువ,
0: 27%
1: పంట పండడమే మనం ఎన్నో కష్టాలు కోర్చి వర్షాలు వరదలు ఇవన్నీ తట్టుకొని పండించాక 27% లాస్ అంటే చాలా ఎక్కువ నష్టం రైతుకి.
0: అవును,
1: అందులో పండిన పంట.
0: అవును.
1: సో తర్వాత అండి, ఇప్పుడు ఈ పాములు ఒకవేళ పొరపాటుతో ఏదో మీరు అన్నట్లు ఒకవేళ నిద్రపోతున్నప్పుడు పాడు కరిచిందో లేదా తెలిసో అయితే దానికి ఎట్లా ఫస్ట్ ఏం చేయాలంటారు పాము కరుస్తూనే ఇనిషియల్గా?
0: ఇది ముందు చాలామంది ఏంటంటే పాము కాటు తర్వాత మరణించడానికి కారణం ఏం చేయాలి అన్నది తెలుసుకునే దానికంటే కూడా ఏం చేయకూడదు అన్నది మనం తెలుసుకోవాలి. అన్నిటికంటే ముందు భయపడకూడదు. మనకు ఇండియాలో ఇప్పుడు మన దేశంలో పాము కాటు వేస్తే ఆసుపత్రిలో మందు ఉంది, ఏ పాము కరిచినా కూడా మనకు మందు దొరుకుతుంది. మనం దగ్గరలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళిపోవాలి. చాలామంది ఏం చేస్తారంటే నోరు పెట్టి పీల్చడము చేస్తారు, అది చాలా ప్రమాదకరం. ఇంకోటి కట్ చేస్తారు, గాయాన్ని కట్ చేయడము కొయ్యడం చేస్తారు, అది చేయకూడదు, ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం.
1: మందుని అవి వాడతారు,
0: వాడకూడదు. అవే
1: కొంచెం టైం కూడా వృధా అయిపోతుంటుంది మామూలుగా.
0: ముందైతే ఎవరైతే వ్యక్తిని పాము కరిచిందో అతన్ని భయపడొద్దని చెప్పాలి. కరిచిన భాగాన్ని కానీ లేకపోతే అవయవాన్ని కానీ ఎక్కువ కదల్చకూడదు, దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఇది చేయగలిగితే చాలు. అంతేకాని పసర్లు కానీ బాబాలు కానీ దేవతలు కానీ అక్కడికి తీసుకెళ్ళి తాయెత్తులు కట్టించడం, వీటి వల్ల నిజానికి ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు 4 పాములే ప్రమాదకరమైనవి. నిజానికి చాలాసార్లు ఏం జరుగుతుందంటే మనిషిని విషం లేని పాము గరుస్తుంది, అప్పుడు అతనికి వైద్యం ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటి, అప్పుడు మంత్రాలు పనిచేస్తాయి. అలా జరిగి జరిగి జరిగి జనాలు నమ్మేస్తారు అక్కడ అతని దగ్గర దీనికి సంబంధించిన విరుగుడు ఉంది అని.
1: అందుకని ఫెయిల్యూర్ ఉంది ఎందుకంటే విషం ఉన్న పాములు తక్కువ కాబట్టి,
0: తక్కువ కనుక. సో వీళ్ళు కానీ విషమైన పాము కరిచినప్పుడు ఆసుపత్రిలో మాత్రమే వైద్యం పాసిబుల్ అవుతుంది. సో మీకు కరిచిన పాము విషపూరితమై విషం ఉన్నదైనా విషపూరితం కానిదైనా ఆసుపత్రికి వెళ్ళడం మంచిది.
1: అక్కడైతే వాళ్ళకి తెలుస్తుంది.

0: వాళ్ళకి తెలుస్తుంది.
1: అసలు విషమం తెలియదు కూడా వాళ్ళు చెప్పగలరు డాక్టర్.
0: మన మన శరీరంలో సింప్టమ్స్ వస్తాయి, పాము కరిచిన తర్వాత సింప్టమ్స్ వస్తాయి, ఆ సింప్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఆసుపత్రిలో వాళ్ళే చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం మంచిది.
1: సో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఈ పాముకు సంబంధించి మందు
0: ఉంటుంది,
1: ట్రీట్మెంట్ ఉంటుంది,
0: అన్ని పిహెచ్సిస్లో పెడుతున్నారు.
1: ఆ తర్వాత ఏముండదు కదండి, ఆ మందు వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఏదో కావడం, నర్వ్స్ వీక్నెస్ అట్లా ఏమి ఉండదు,
0: అలా ఏమి ఉండదు. కాకపోతే నేను రిజల్ట్స్ వైపర్ అని చెప్పి ఒక పాము గురించి చెప్పాను కదా, రక్తపింజర అని,
1: ఓకే,
0: దాని ఆ పాముకు సంబంధించి మాత్రం ఫ్యూచర్లో కూడా ఎఫెక్ట్స్ ఉంటున్నట్టు గుర్తిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కిడ్నీస్ చెడిపోవడం జరుగుతుంది ఆ పాము కాటు వల్ల.
1: ఓకే ఓకే. తర్వాత పాముల గురించి చాలా అపోహలు, మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి. దేవత అని పూజ చేయడం దగ్గర నుంచి తర్వాత వాటికి పాలు పోయడము, వాటికి రకరకాల పూజలు చేయడము, పగబడతాయని చెప్పి భయపడడం, ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి మీరేమంటారు?
0: పాములు పాలు తాగవండి. పాములు సరీసృపాలు, రెప్టైల్స్ అంటారు. అసలు పాలని జీర్ణించుకోవడానికి అవసరమైన వ్యవస్థ పాము శరీరంలో ఉండదు.
1: ఓకే.
0: పాములు మ్యామల్స్ అంటే క్షీరదాలు ఉంటాయి కదా, క్షీరదాలు అయితే పాలను డైజెస్ట్ చేసుకోగలవు. అవి కూడా బిడ్డలాగా ఉన్నప్పుడే, పెద్దగైన తర్వాత అవి కూడా డైజెస్ట్ చేసుకోలేవు, అవి కూడా జీర్ణించుకోలేవు. సో పాము

0: అని చెప్పి భయపడడం ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి మీరేమంటారు?
1: పాములు పాలు తాగవండి. పాములు సరీసృపాలు, రెప్టైల్స్ అంటారు. అసలు పాలని జీర్ణించుకోవడానికి అవసరమైన వ్యవస్థ పాము శరీరంలో ఉండదు.
0: ఓకే.
1: పాములు మ్యామల్స్ అంటే క్షీరదాలు ఉంటాయి కదా, క్షీరదాలు అయితే పాలను డైజెస్ట్ చేసుకోగలవు. అవి కూడా బిడ్డలాగా ఉన్నప్పుడే, పెద్దగైన తర్వాత అవి కూడా డైజెస్ట్ చేసుకోలేవు, అవి కూడా జీర్ణించుకోలేవు. సో పాము అన్నది పాలు తాగదు. కానీ కొన్ని చోట్ల మనం చూస్తాం పాము పాలు తాగే వీడియోస్ అక్కడిక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. దాని వెనుకున్న నిజం ఏంటంటే, ఆ పండగ ఒకటి వస్తుంది, ఆ పండగ కొద్ది రోజుల ముందు పామును పట్టుకొని వాళ్ళు దాని మొహాన్ని కుట్టేస్తారు, దాని మూతిని.
0: ఓకే.
1: ఒక 10-15 రోజుల పాటు దానికి అసలు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా పెడతారు. అప్పుడు డీహైడ్రేట్ అయిపోతుంది పాము. ఆ కుట్లు తీసిన వెంటనే ఎదురు ఏమున్నా తాగేస్తుంది. కానీ యాక్చువల్ నిజానికి పాముకి పాలు తాపించడం వల్ల జరిగే మేలు కంటే హాని ఎక్కువ అండి.
0: పాముకి హాని ఎక్కువ జరుగుతుంది,
1: చనిపోతుంది పాము.
0: ఓకే.
1: పాలు తాగిన తర్వాత చనిపోతుంది.
0: సో పాముకు పాలు పోస్తున్నాం అంటే మనం దాన్ని చంపడానికి చేసిన ఇది డ్యామేజ్ జరుగుతుంది.
1: అంటే ఫన్నీ సైడ్ ఏంటంటే, కొంతమంది అంటారు పాము పాలు పోసినా విషమే వేస్తుంది అని. నిజంగా పాలు అన్నవి పాముకే విషం.
0: ఓకే. సో పాలు తాపించడం అనేది పాముకు నష్టం చేయడమే. మనం ఎటువంటి పరిస్థితుల్లో పాము పాలు తాగదని జనాలు తెలుసుకోవడం మంచిది.
1: చనిపోతుంది.
0: చనిపోతుంది.
1: భక్తితో చేస్తారు కానీ చనిపోతుంది.
0: సో ఇప్పటికైనా కూడా ప్రజలు తెలుసుకోవాలి, పాముకు పాలు ఇవ్వకుండా నీళ్లు తాగుతుంది పాము.
1: నీళ్లు తాగుతుంది.
0: ఓకే.
1: అట్లని మనం దగ్గరికి వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు.
0: అదేమి డొమెస్టికేటెడ్ అనిమల్ కాదు, మీరు ఇందాకే అన్నారు వైల్డ్ అనిమల్.
1: వైల్డ్ అనిమల్
0: అది ఇంట్లో పెంచుకునే ఇది కాదు అది. ఓకే. ఓకే. చాలా మంది పాములు ఆడించే వాళ్ళు తీసుకొస్తుంటారు, వాటితో రకరకాలుగా ముంగిస పాము పుట్టి పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటారు.
1: ఇది ఇల్లీగల్ అండి, ఖచ్చితంగా ఇల్లీగల్.
0: ఓకే. సో మనం ఎంకరేజ్ చేయకూడదు, పోయి దాని చుట్టూ నిల్చొని చూస్తూ అది చేయడం ఇది చేయడం.
1: పోలీస్
0: వాళ్ళు ఏదో తాయెత్తిస్తారు పాము గరిస్తే మీకు మందని చెప్పిస్తుంటారు, అక్కడ సేల్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు.
1: మోసం, అది మోసం అబద్ధం. వాళ్ళు వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు జనాల్ని మోసం చేస్తారు. సరే, వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళకి అబద్ధం ఆడితే తప్పులేదని మనం అనుకోవచ్చు. కానీ ప్రజలు అది నమ్మి ఆ మూఢనమ్మకాల్లో ఉండిపోతారు. పాము ఒకవేళ విషపూరితమైన పాము కాటు వేసినప్పుడు ఆ తాయెత్తు ఉంది లేని చెప్పి తన ఆసుపత్రికి వెళ్ళాడు, కరిచిన వాడు, అతని ప్రాణాలు పోతాయి. అది మోసం అది.
0: మనం కూడా ఎంకరేజ్ చేయకూడదు ప్రజలు కూడా. ఆ పాములు ఆడించేవన్నీ అది తీసుకురావడం, మందులు అమ్మడం, ఇవన్నీ ఎంకరేజ్ చేయకపోతే స్లోగా వెళ్ళిపోతాయి అవి.
1: ఎవరైనా కూడా పాములు ఆడించే వాళ్ళు కానీ లేకపోతే ముంగీసలు కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఆడిస్తూ ఉంటే అటవీ శాఖ వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి. అటవీ శాఖ వారికి, పోలీస్ వారికి. ఈ జంతువులన్నీ కూడా అటవీ ప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద ప్రొటెక్టెడ్ అనిమల్స్ ఇవి.
0: ఓకే.
1: అటవీ శాఖ వాళ్ళు చర్యలు తీసుకుంటారు. పాములు పగబట్టడం అనేది కూడా ఏమీ ఉండదండి. అంటే అది కూడా ఒక రకమైన మూఢనమ్మకమే. మనకు సినిమాల్లో చూపించి అలా నేర్పించాలి.
0: మనం కొట్టొస్తే మనల్ని గుర్తుపెట్టుకొని మన ఇంట్లో వస్తుంది, చుట్టూ తిరుగుతుంది.
1: అలాంటిది ఏమి జరగదు, అలాంటిది ఏమి జరగదు.
0: వాటికి అంత నాలెడ్జ్ లేదంటారు పాములకి పగబట్టి ఇంటికి వెంటాడి వచ్చే అంత.
1: సైంటిఫిక్గా ఏంటంటే, ఎవరైనా పామును చంపినప్పుడు ఆడపాము మగని, మగపాము ఆడని గుర్తుపట్టడానికి ఫెర్మోన్స్ అని చెప్పి రిలీజ్ చేస్తాయి బాడీలో.
0: ఓకే.
1: ఒక పామును మనం చంపినప్పుడు ఆ ఫెర్మోన్స్ ఎక్కువ డ్రాప్ అయిపోతాయి ఆ చంపిన ప్రదేశంలో. సో ఆ ఫెర్మోన్ని వెతుక్కుంటూ వేరే జాతి వస్తుంది, కానీ మనల్ని చంపడానికి కాదు. ఎలా అయినా కూడా పాముల్ని చంపడం వల్ల నష్టమే, చంపకపోవడమే మేలు.
0: పాములు చంపకపోవడం మేలు. అటవీ శాఖకు సమాచారం అటవీలో వదిలిపెట్టడం,
1: వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు చూసుకుంటారు.
0: తర్వాత ఈ పాము తలలు అంటే బాగా ఓల్డ్ పాము అయితే దాంట్లో మణి ఉంటుంది, ముఖ్యంగా నాగుపాము తలపైన మణి ఉంటుంది.
1: అదేనండి,
0: దానికోసము వెతకాలని చేయడము, అవి రకరకాల ప్రచారాలు ఉన్నాయి. అలాగే రెండు తలల పాము అని, వీటి గురించి మీరేమంటారు?
1: అది కూడా మోసమేనండి. నాగమణి లాంటిది అసలు ఏది ఉండదు. ఎందుకంటే ఒక పాము స్కల్ కనుక మనం చూసామంటే తలభాగంలో ఒక రాయి లాంటిది డెవలప్ అవ్వడానికి ఒక చోటే ఉండదు. ఇది కూడా చాలామంది చేసే మోసము. వాళ్ళ డబ్బుల కోసము చాలామంది బయట అమ్ముతూ ఉంటారు, 2,000, 3,000 రూపాయలు, 4,000 రూపాయలు ఈ మనీ పెట్టుకోండి, ఒకవేళ మీకు పాము గరిస్తే ఈ నాగమని తీసుకొని ఖర్చిన చోట పెట్టుకోండి, అది విషయం పీల్ చేస్తుంది అనేసి. ఇందాక నేను చెప్పినట్టుగా అదన్నీ అబద్ధము, వాళ్ళు మోసం చేస్తున్నారు ప్రజల్ని. పాము కాటు వేసినప్పుడు అన్నీ వదిలేసి భయపడకుండా ఆసుపత్రికి వెళ్ళడం ఒక్కటే సైంటిఫికలీ ప్రూవెన్ మెథడ్ మన ప్రాణాలు మనం కాపాడుకోవడానికి.
0: అది కూడా విషపూరితమైన పాము గరిస్తే ఏ విధమైన తాయెత్తులు, మంత్రాలు, ఆకుపసర్లు పనిచేయవు, దానికి సంబంధించిన మందు హాస్పిటల్లో ఉంది, అక్కడికి మాత్రమే వెళ్ళాలి. ఓకే. తర్వాత అంటే మిమ్మల్ని పర్సనల్గా అడిగితే ఇడ్రిస్ ఖాన్ గారు, మీరు భయం లేదా మీకు పాము కనిపిస్తే? ఎట్లా ధైర్యంగా దాన్ని పట్టుకుంటారు? ఏ విధంగా మీరు దాన్ని క్యాచ్ చేస్తారు? ఎక్కడ వదిలిపెడతారు? దాని గురించి మా శ్రోతలకు తెలియజేస్తారు.
1: పామును చూసి ఇంతకుముందు నేను భయపడేవాడండి, కానీ మీరే చెప్పారు కదా ఇందాక, మనిషికి ఏదైనా తెలియనంత వరకే భయం ఉంటుంది. యాక్చువల్గా అన్నిటికంటే ఎక్కువగా మనం తప్పుగా అర్థం చేసుకున్న జాతి సర్పాలు.
0: మనకు తారసపడేది కూడా ఎక్కువ అవే మామూలుగా కనిపిస్తున్నాయి, ఎక్కువనే కనిపిస్తుంటాయి పాములు, ముఖ్యంగా పల్లెల్లో అయితే.
1: ఒకవేళ అవి నిజంగా అంతే ప్రమాదకరమైనవి అయి ఉంటే, ఒకవేళ నిజానికి ఇప్పుడు ఇంతమంది మనుషులు ఉండేవాళ్ళు కాదు, పొరపాటున ఎదురుపడతాయి. నేనైతే వీటిని యాక్సిడెంట్స్ అంటాను. పాము కాటు ఏదైతే జరుగుతుందో పాముల గురించి మనం తెలుసుకోవడం వల్ల కాటును తప్పించుకోవచ్చు. అండ్ నేను రెస్క్యూ చేసే పద్ధతి వచ్చేసి పైప్ అండ్ బ్యాగ్.
0: ఓకే.
1: గౌరీశంకర్ గారు

0: గౌరీశంకర్ అని చెప్పి అనే అతను నాకు నేర్పించారు ఇది. పాముకి ఎప్పుడైనా కూడా ఒక రంధ్రంలోకి వెళ్ళడం అలవాటు. సో మేమేం చేస్తామంటే ఒక పైప్ పెట్టి దానికి ఇంకొక వైపున బ్యాగ్ కడతాం.
1: ఓకే,
0: ఈ పాముని సపోర్ట్ చేస్తూ దూరంగా అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ ఆ పాముకి ఆ రంధ్రాన్ని చూపిస్తాం. ఆటోమేటిక్గా అది ఆ రంధ్రం అనుకుని పైప్లోకి వెళ్ళిపోయి బ్యాగ్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని కట్టేసి తీసుకెళ్ళి మనుషులు తిరగని చోట, అక్కడ పాము కూడా సేఫ్గా ఉండాలి, మనుషులు సేఫ్గా ఉండాలి, అలాంటి ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ వదిలేస్తూ ఉంటాము.
1: ఓకే ఓకే. ఎన్నిసార్లు చేసింటారు ఇట్లాగా మీరు పాములు? ఏ పాము అయినా కూడా పట్టుకుంటారా? అది విషం ఉన్నదైనా విషం లేనిదైనా కూడా మీరు దాన్ని?
0: అవునండి, ఏ పాములైనా రెస్క్యూ చేయగలుగుతున్నాము.
1: ఓకే.
0: ఒక సంవత్సరం కాలం అయింది నేను స్టార్ట్ చేసి, ఇప్పటికీ కర్నూలు కానీ అనంతపురం కానీ నేను రెస్క్యూ చేయగలుగుతున్నాను.
1: ఓకే ఓకే.
0: ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే కూడా సంప్రదించగలరు.
1: ఇంకెవరైనా ఉన్నారా మీతో పాటు చేస్తున్న వాళ్ళు? మీరు ఒకరే ఉన్నారా? ఇంకేమైనా బృందం లాగా ఎవరైనా?
0: లేదు, ఎవరు లేరు.
1: మీరు ఒకరే వెళ్ళి
0: ఒకనే చేయగలుగుతున్నారు?
1: ఇప్పుడు మీరు ఒకరే వెళ్ళి పట్టుకుంటారు పాము ఎక్కడైనా ఇంట్లో ఉంది కనిపించింది లేదా రైతులకు ఎక్కడైనా కనిపించింది అంటే మీరు దాన్ని రెస్క్యూ చేయగలుగుతున్నారు?
0: ముందు అటవీ శాఖకు సమాచారం ఇస్తాను.
1: ఓకే.
0: ఇచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకొని అటవీ శాఖ వారిని అడుగుతాను దీన్ని ఎక్కడ రిలీజ్ చేయమంటారు అని చెప్పేసి. వాళ్ళే ఒక, ఎందుకంటే దానికి కూడా నీళ్ళు ఉండాలి, ఫుడ్ ఉండాలి, ప్రే బేస్ ఉండాలి, అక్కడ కూడా కొన్ని అది సర్వైవ్ అవ్వగలిగే హ్యాబిటెట్ ఒకటి ఉంటుంది, అది ఐడెంటిఫై చేసి వాళ్ళు చెప్తే వాళ్ళ సమక్షంలోనే వదిలిపెడతాను.
1: తర్వాత మీరు పాములకు సంరక్షకులు అలా అన్నారు కదా, స్నేక్ రెస్క్యూర్, ఇది కాకుండా వేరే ఏమన్నా మిగతా జంతువులకు సంబంధించి ఏమన్నా చేస్తున్నారా? ఇది పాముకు సంబంధించి ఒకటేనా?
0: నేను వీగన్ అండి. వీగన్ అంటే అన్ని రకమైన జంతు క్రూరత్వానికి, జంతు హింసకు నేను వ్యతిరేకం.
1: ఓకే.
0: మొత్తానికి వ్యతిరేకం. అసలు జంతు పదార్థాలు ఏవి నేను తీసుకోను. మాంసం కానీ, పాలు కానీ, పాల పదార్థాలు కానీ, చేపలు కానీ, గుడ్లు కానీ ఇవేవి నేను తినను. దీని గురించి కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాను జనాలకి.
1: ఓకే. సో మిగతా జంతువులకు ఏమైనా రెస్క్యూయింగ్ కానీ ఏమైనా చూస్తే చేస్తారా? అసలు
0: చేస్తామండి. కుక్కలు కానీ, ఆవులు కానీ, వాటికి ఏమైనా దెబ్బ తగిలినా, యాక్సిడెంట్ ఏమైనా కూడా నాకు సమాచారం ఇస్తే కర్నూలులో ఒక ఎన్జిఓ ఉంది, అనంతపూర్లో కూడా ఒక ఎన్జిఓ ఉంది.
1: ఓకే.
0: యాక్టివ్గా రెస్క్యూ చేస్తున్నారు. రెండు ఎన్జిఓస్లో కూడా నేను మెంబర్లాగా ఉన్నాను ఇప్పుడు.
1: ఓకే ఓకే. మీరు అంటే ఫుల్ టైమ్ దీని మీదే ఉన్నారు? మీ ఫుల్ టైమ్ వృత్తి ఇదేనా, వేరే ఏమైనా వర్క్ చేస్తున్నారు?
0: లేదండి,
1: ఇదే వృత్తి.
0: అనిమల్.
1: మరి ఎట్లా మీకు ఇంట్లో ఎంకరేజ్మెంట్ కానీ, ముందు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్ నుంచి కానీ ఇప్పుడు కానీ ఫ్యామిలీ నుంచి మీకు ఎట్లా ఉంది? ఏంటి ఈ పనులన్నీ చేసుకుంటూ కూర్చొని, ఇది కాదు వేరే ఏమైనా చెయ్యి, మామూలుగా అదే కదా సొసైటీలో జనాలు ఉండేది, మీకు ఎట్లా అదేమి ఎప్పుడు అడ్డంకి మారలేదా ఫ్యామిలీ నుంచి?
0: లేదండి, యాక్చువల్లీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో పిల్లల్ని పెంచుతున్నారు.
1: ఓకే.
0: మా అక్క వాళ్ళు కానీ మా అమ్మ కానీ అదే నేర్పారు. ఇప్పుడు ఎక్కడైనా జంతువుకి ఏమైనా దెబ్బ తగిలిందంటే వెళ్ళి పని చేయమని ప్రోత్సహిస్తారు. సో వాళ్ళ సపోర్ట్ వల్ల చేయగలుగుతున్నాను అనుకుంటాను నేను.
1: అంతేలేండి, లేకపోతే ఎట్లా? ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఎవరం కూడా బయటికి వెళ్ళలేం కదా. ఇంట్లో అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా మనం.
0: అవును.
1: సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ మీకు బాగా ఉందండి.
0: బాగా ఉంది, అదొక అదృష్టం నాకు.
1: ఓకే. మొహమ్మద్ ఇడ్డీస్ ఖాన్ గారు, చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రపంచ పాముల దినోత్సవం సందర్భంగా రైతులకు కానీ మిగతా పాములకు సంబంధించి ఆలోచించే వాళ్ళకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: పాముల్ని చంపకండి, పాముల గురించి భయపడకండి, పామును ఎక్కడైనా చూశారు అంటే ఒక 15 నుంచి 20 అడుగుల దూరంలో ఉండండి, మీరు సేఫ్గానే ఉంటారు, మీరు క్షేమంగానే ఉంటారు. చాలాసార్లు పాము పొరపాటునే వచ్చి ఉంటుంది మీ దగ్గరికి, మీ మీద పగబట్టో లేకపోతే మీ ఇంట్లో ఉండడానికి అది రాలేదు, దారి తప్పిపోయి వచ్చి ఉంటుంది, తనంతట తానే వెళ్ళిపోతుంది. దాన్ని మనం చంపితే మనకు జరిగే నష్టాలే ఎక్కువ. ఇంకొకటి, పాములను చంపడం నేరం కూడా. జరిమానాతో పాటు జైలు శిక్ష అనుభవించే అటవీ ప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద పాములు ఉండాలి, మనము ఉండాలి, మనము మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, రైతులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రాత్రిపూట తిరిగేటప్పుడు ఖచ్చితంగా కాళ్ళకి షూ వాడండి. గంబూట్స్ అని చెప్పి దొరుకుతాయి, తక్కువ ఖర్చులోనే దొరుకుతాయి అవి. అవి కొనుక్కొని వాడినప్పుడు ఏమవుతుంది అంటే పాము కాటేస్తే కూడా ఆ బూటు మనల్ని కాపాడుతుంది. ఇంకొకటి, చీకట్లు అస్సలు నడవకూడదు. పొరపాటున మనం పాముని చూసుకోకుండా తొక్కినప్పుడే పాము కాటకి గురవుతారు. సో మనం లైట్ వేసుకొని, చిన్న టార్చ్ లైట్, ఇప్పుడైతే మొబైల్స్లో కూడా టార్చెస్ వస్తున్నాయి, మనం ఎక్కడ అడుగు పెడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. పొదల్లో చేయి పెట్టేటప్పుడు, నాట్లు పెట్టేటప్పుడు అసలు ఎక్కడ చేయి పెడుతున్నామో, అది క్లీన్గానే ఉందా లేదా అనేది కర్ర సాయంతో ఒకసారి చూసుకోవాలి. ఇదంతా జరిగిన తర్వాత కూడా పొరపాటున ఎక్కడైనా పొరపాటు జరిగి ఒకవేళ పాము కాటు సంభవిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి. అరుబయట పడుకోవాల్సి వస్తే దోమతెర లాంటివి కట్టుకొని ప్రాపర్గా లోపలికి టకిన్ చేసుకుని పడుకోవడం మంచిది. ఇది పాముల నుంచే కాదు, వేరే తేళ్లు కానీ, జర్రులు కానీ, వేరే పురుగులు, దోమల నుంచి కూడా కాపాడుతుంది. బయట పడుకునే వాళ్ళు ఖచ్చితంగా దోమతెర వాడడం మంచిది.
1: ధన్యవాదాలు డిడ్డీస్ ఖాన్ గారు, పాములకు సంబంధించి చాలా విషయాలు తెలియజేశారు. నమస్తే.
0: నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు పాముల సంరక్షణ ద్వారా పర్యావరణ పరిరక్షణ ఈ అంశం గురించి శ్రీ మహమ్మద్ ఇద్రీస్ ఖాన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ జి శివశంకర రెడ్డి.

0: పాట విన్నారు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకు అందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. May 9 నుండి ప్రసారమవుతుంది పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఈ ప్రసారంలో 11:10 గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఈరోజు 11:10 నుండి గుజరాత్లోని సోమనాథ్లో గల ప్రభాస్ పటాన్లో సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే అమృత్ పర్వ్ సందర్భంగా బహిరంగ సభలో పాల్గొంటున్న ప్రసంగం వింటారు.

ఆకాశ వాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 9:30 నిమిషాలకు వస్తోంది. మరికాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి

ఆకాశవాణి భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దొమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవిందరాజ్, శ్రీ కె వెంకటరమణ.

0: భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పలు కార్యక్రమాల్లో పాల్గొనటానికి ప్రత్యేక విమానంలో ఆదివారం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివప్రసాద్ శుక్లా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ అధికారులు ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన హైటెక్ సిటీలో గల హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ 9,377 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్గా ప్రారంభించారు. జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు, గుడేబల్లూరు నుంచి మహబూబ్నగర్ వరకు 167వ జాతీయ రహదారి విస్తరణ పనులు, వరంగల్లోని పిఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు, హైదరాబాదు సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ఫీల్డ్ 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టు, 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైను అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు.
1: సాథియో, ఆజ్ భారత్ రిఫార్మ్స్ ఎక్స్ప్రెస్ పర్ చల్ రహా హై, సాథ్ హీ ఆజ్ కా భారత్ ఆధునిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భీ బనా రహా హై. జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా కే నిర్మాణ కే పీచే భీ యహీ లక్ష్య హై. యే ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ కారిడోర్ వికసిత్ కర్నే కే భారత సర్కార్ కే రాష్ట్రీయ అభియాన్ కా హిస్సా హై. యే ఏక్ ప్రకార్ సే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ బన్నే జా రహా హై. యహాన్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోగా, బెహతరీన్ పవర్ సప్లై హోగీ, అడ్వాన్స్ ఐసీటీ నెట్వర్క్ హోగా, యానీ దునియా భర్ కే నివేశకో కే లియే యహాన్ హర్ వో సువిధా హోగీ జో ఇండస్ట్రీ కే లియే ఉనే జరూరీ హై. ఇన్ సువిధాఓ కే నిర్మాణ కే లియే భారత సర్కార్ కే హజారో కరోడ్ రూపే లగేంగే. और तेलंगाना हैदराबाद के हजारों नौजवानों को रोजगार का माध्यम बनेगा. यहां बनने वाली गाड़ियां, मशीनरी, यहां लगने वाले फूड प्रोसेसिंग उद्योग, ये तेलंगाना के श्रमिकों और किसानों को भी सशक्त करेंगे. साथियों, अतीत में जब भारत దునియా కి బహుత్ బడి ఇకానమీ థా, తబ్ హమారే వస్త్ర ఉద్యోగ్ కి బహుత్ బడి భూమికా థీ. అబ్ హమ్ అప్ని ఉస్ విరాసత్ కో ఫిర్ సే సశక్త కర్ రహే హై. వారంగల్ కా పిఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. यानी इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ संयुक्त आंध्र की बात नहीं कर रहा, आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है. वर्तमान में करीब 50,000 करोड़ रुपए के रेल प्रोजेक्ट्स पर यहां काम चल रहा है. तेलंगाना में 5 वंदे

0: भारत और 6 अमृत भारत ट्रेनें भी चल रही हैं। साथियों, अभी कुछ देर पहले काजीपेट विजयवाड़ा मल्टी ट्रैकिंग प्रोजेक्ट के कुछ सेक्शन का लोकार्पण हुआ है। इसके अलावा काजीपेट रेल अंडर बाईपास लाइन का भी राष्ट्र को समर्पित की गई है। इन सुविधाओं से सफर भी आसान होगा और ट्रांसपोर्टेशन की गति भी तेज होगी। साथियों, 21वीं सदी की इस दुनिया में बिना ऊर्जा सब काम ठप पड़ जाता है। एनर्जी सिक्योरिटी का क्या महत्व है, ये आज दुनिया का हर व्यक्ति महसूस कर रहा है।
1: సైబర్ టెక్నాలజీ, విద్యుత్, ఈవీ రంగాల్లో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుందని తెలియజేశారు. వరంగల్లో పీఎం మిత్ర టెక్స్టైల్ పార్కును ప్రారంభించుకోవటం సంతోషకరమని, దేశ టెక్స్టైల్స్ రంగంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని, దీంతో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గణనీయంగా నిధులను కేటాయిస్తుందని, దీని ద్వారా తెలంగాణకు లబ్ధి చేకూరుతుందని ప్రధాని తెలిపారు.
0: ఆ తెలంగాణ యువా నయే సప్నే దేఖ్ రహా హై, యహాన్ కా కిసాన్ నయీ ఉమీదో కే సాత్ ఆగే బడ్నా చాహతా హై, యహాన్ కే ఉద్యోగ్, యహాన్ కే ఎంఎస్ఎంఈ, యహాన్ కే స్టార్టప్ సబ్ ఏక్ వికసిత్ తెలంగాణ కే నిర్మాణ్ మే अपनी भूमिका निभाना चाहते हैं, क्योंकि तेलंगाना विकसित होगा तो भारत विकसित होगा। आपके सपने पूरे करने के लिए केंद्र सरकार ही इससे भी और तेज गति से काम करती ही रहेगी। साथियों, हमारा ये पक्का विश्वास है कि डेमोक्रेसी में राज्यों में अलग अलग प्रकार की सरकारें होना कोई बुरी चीज नहीं है, लेकिन देश के विकास के लिए राज्यों का विकास भी उतना ही महत्वपूर्ण है। राज्यों के विकास के बिना देश का विकास संभव ही नहीं है, और इसलिए हमारी सारी योजना के केंद्र बिंदु में राज्यों का विकास हो, तेज गति से विकास हो, उस भाव को लेकर के हम सब मिलकर के चले और 2047 विकसित भारत का सपना हम अपनी आंखों के सामने सिद्ध होता देखें, यही मेरी सबको शुभकामना है।
1: कार्यक्रमों लो తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే ఉత్సవం అన్నారు. దేశ జనాభాలో తెలంగాణ 3% వాటా కలిగి ఉంది. దేశ జీడిపిలో తెలంగాణ 5% వాటా ఇస్తోందన్నారు. 2047 నాటికి $30 trillion ఆర్థిక వ్యవస్థను కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో తెలంగాణ $3 trillion వాటా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2030 నాటికి $1 trillion ఎకానమీని తెలంగాణ సాధిస్తుందన్నారు. అప్పుడే 2047 నాటికి $3 trillion ఎకానమీని తెలంగాణ సునాయాసంగా చేరుకుంటుందని తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ దేశాభివృద్ధిలో 6 మహానగరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు.
2: తెలంగాణ రాజ్యకో ఇస్ దేశ్ మే ఆగే జానే కే లియే యే వికాస్ ఉత్సవ్ హమారే లియే బహుత్ జరూరీ హే. మై ఇసిలియే యే వికాస్ ఉత్సవ్ కహనా చాతా హూ కే జిస్ దిన్ ఇస్ దేశ్ మే హమ్ सरकार बनाए, इस राज्य में हमारा पहला देश, बाद में जनता, तीसरा दल, जिस दिन प्रधानमंत्री नरेंद्र मोदी जी ने विकसित

0: भारत घोषण पत्र निकाला, उसी दिन हम लोग ये तय किए विकसित भारत के साथ जोड़ने के लिए हम तेलंगाना राइजिंग 2047 हम एक पॉलिसी डॉक्यूमेंट निकाला। उस पॉलिसी डॉक्यूमेंट में हम लोग ये कहा आगे तेलंगाना इस देश में नंबर वन राज्य बनाने के लिए एक मेगा काकतीया मेगा टेक्सटाइल पार्क, जहीराबाद इंडस्ट्रियल पार्क, रेलवे लाइन, अभी जितने भी आज विकास होते जा रहा है ये विकास कार्यक्रम में देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी राजनीति चुनाव हो गए पांच राज्यों में, चुनाव खत्म होते ही देश को आगे तेजी गति से देश को आगे चलाने के लिए आज तेलंगाना में हाजिर हुआ है। आज तेलंगाना राज्य ने 3% से कम जनता है इस देश में, मगर हम लोग 5% इस देश का जीडीपी जोड़ते जा रहा है। आगे हमारा सोच है जिस दिन मोदी जी 30 ट्रिलियन डॉलर्स जो सपना देख रहे हैं उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है। लोग उम्मीद रखा है 2034 1 ट्रिलियन डॉलर्स इकॉनमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग 3 ट्रिलियन डॉलर्स इकॉनमी आसानी से हम पहुंच जाएंगे। आपके साथ मिलकर ये राज्य ने काम करने वाले हैं। धन्यवाद प्रधानमंत्री जी।
1: ఈ కార్యక్రమ ప్రారంభంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ దాదాపు 9,400 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించుకోవటం చాలా సంతోషదాయకమన్నారు. రైల్వే నెట్వర్క్ కూడా చాలా అభివృద్ధికి నోచుకుందని, గత 12 సంవత్సరాల్లో 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, దక్షిణ భారతదేశంలో పెద్ద రైల్వే స్టేషన్లలో ఒకటైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సుమారు 220 కోట్లతో ప్రధాని మోదీ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్న విషయాన్ని గుర్తు చేశారు.
2: రాష్ట్రంలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలప్పుడు రాజకీయాలు ఉన్నప్పటికీ ఎన్నికల తర్వాత తెలంగాణ అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ఈరోజు మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. గౌరవనీయులు ప్రధానమంత్రి గారి విజన్లో మనము వికసిత్ భారత్ 2047 మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెవలప్డ్ కంట్రీగా ఒక అభివృద్ధి చెందిన దేశంగా అభివృద్ధి చెందాలంటే సమాంతరంగా అన్ని రాష్ట్రాలు డెవలప్మెంట్ కావాలి. ఆ దిశలోనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణ రాష్ట్రం కూడా ఆ దిశలో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అంకిత భావంతో తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి, మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవిస్తూ.
1: ఈ కార్యక్రమంలో గౌరవనీయులు రాష్ట్ర గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా, యూనియన్ మినిస్టర్స్ శ్రీ జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, లోక్సభ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా అధికారులు పాల్గొన్నారు. అనంతరం హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న సింధు హాస్పిటల్కు విచ్చేసి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు సింధు ఆసుపత్రిని శుభారంభం కావించారు. అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరికరాలను సందర్శించి వైద్య నిమిత్తం ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సభ అనంతరం ప్రత్యేక విమానంలో గుజరాత్కు బయలుదేరి వెళ్లారు. భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు హైదరాబాదులో పాల్గొన్న కార్యక్రమాలన్నీ విజయవంతమయ్యాయి.
3: మీరింతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు నిన్న హైదరాబాద్ పర్యటనలో పాల్గొన్న కార్యక్రమాలపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ సాంశివరావు కండ్రాతి, శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము, శ్రీ కర్రే సందీప్. సాంకేతిక సహకారం శ్రీ ఎం అనిల్ రెడ్డి, శ్రీ పి ఫణికుమార్, శ్రీ కె దీపక్, శ్రీ ఎం జగదీష్, శ్రీ కె అరవింద్ రాజ్, శ్రీ కె వెంకటరమణ. ఈ కార్యక్రమం

అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉండండి. అనంతపురం కృపానంద నగర్ నుంచి ఆంజనేయులు, ఆదినారాయణ, గోవిందదాసు, గోవిందరాజులు, చంద్రశేఖర్ వీరంతా కోరుతున్న పాట సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం కెవి మహాదేవన్.

తర్వాత వినండి. బుక్రా సముద్ర మండలం దండవారిపల్లి గ్రామం నుంచి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, తనుష్, కాంతమ్మ, కన్నయ్య, కవిత, ఇంద్ర, శ్రీకాంత్, శ్రీహరి, పోలేరయ్య, ధనుంజయ, రాజశేఖర్, శివగాని సుధాకర్, రంగ వీరి మిత్రుడు వీరంతా కోరుతున్న పాట ఎర్ర సముద్రం చిత్రం నుంచి వందే మాతరం శ్రీనివాస్ చిత్ర బృందం పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం గోరేటి వెంకన్న, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

అభిలాష కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఉత్తరాల ద్వారా కూడిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి కార్యక్రమం ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రవాస ఆంధ్రప్రదేశ్ ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని కోరారు. అభివృద్ది ప్రాజెక్టులు పెట్టుబడి లక్ష్యంగా పలువురు ప్రతినిధులతో మంత్రి సమావేశం కానున్నారు. వచ్చే ఏడాది జరగబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు. రాష్ట్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింతగా పెంపొందిస్తామని తెలియజేశారు. రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి డీజీ భరత్ తెలిపారు. కర్నూలులో సమ్మర్ కోచింగ్ క్యాంపును ఎంపీ బి నాగరాజు శాప్ చైర్మన్ రవినాడుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడల అభివృద్దిపై చర్చించారు. సమ్మర్ క్యాంపులో పాల్గొన్న క్రీడాకారులను మంత్రి అభినందించారు. కర్నూలు నగర పరిధిలో జనగణనలో భాగంగా తొలివిడతగా ఇంటి గణన చేపట్టడానికి ప్రజల వద్దకు వస్తున్న ఎన్యూమిరేటర్లకు సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ సల్లాబోబులేసు కోరారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయిందని రామమందిర నిర్మాణ సమితి అధ్యక్షుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రహరీగూడ మ్యూజియం ఇతర కార్యాలయాల పనులు మాత్రమే ప్రస్తుతం సాగుతున్నాయని చెప్పారు. నిర్మాణ సంస్థకు చెందిన ఒక బృందం తప్ప జూన్ 30 కల్లా మిగిలిన కంపెనీలన్నీ ఆలయ ప్రాంగణం నుంచి వైదొలుగుతాయని తెలియజేశారు. భారత నౌకాదళంలో కీలకమైన పశ్చిమ నేవల్ కమాండ్ తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ ఎంపికయ్యారు. వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఆమోదించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ప్రభావితమైన వ్యాపారాలకు అదనపు రుణ మద్దతును అందించడం ద్వారా 1.1 కోట్ల ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూర్చగలదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేస్తోంది. జిల్లాలోని పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు తమ విద్యాసంస్థలకు సంబంధించిన స్కూల్ బస్సులన్నీ ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు విధిగా పాటించాలని బాపట్ల జిల్లా రవాణాధికారి టీకే పరంధామరెడ్డి సూచించారు. రవాణా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లాలో స్కూల్ బస్సుల తనిఖీలను రవాణా శాఖ అధికారులు విస్తృతం చేశారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి స్టూడియోలో టైం చూస్తే 10:04. నేను మీ అజయ్ రాకింగ్ మధు అయితే తో ఎంటర్ అయిపోతున్నారు హరివిల్లులోకి. మరి హరివిల్లులో మరి మీకోసం నేనైతే మంచి క్వశ్చన్స్ అయితే రెడీ పెట్టేశాను. మరి హరివిల్లులో క్వశ్చన్ అడిగేస్తున్నాను, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. మరి భారత విప్లవ మాతగా ఎవరిని పిలుస్తాము? భారత విప్లవ మాతగా ఎవరిని పిలుస్తాము? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే పంపించేసేయండి. మనమున్నాము హరివిల్లులో. మరి మీకోసం సాంగ్ అయితే వస్తుంది హరివిల్లులో. ఐ మనోహరుడు మూవీ నుండి పరేషన్ అయ్యి అనే పాట అయితే వస్తుంది. విజయ్ ప్రకాష్, నీతి మోహన్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మరి షెడ్యూల్ టైం చూస్తే 10:11. నేను మీ అజయ్ రాకింగ్ మధుతో మరి మనమైతే ఉన్నాము హరివిల్లులో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఏంటి ఆ క్వశ్చన్ అంటే భారత విప్లవ మాతగా ఎవరిని పిలుస్తామని చెప్పి. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. సో మరి మెసేజ్ సూపర్గా రైట్ ఆన్సర్ అయితే పంపించారు. ఇంకా హాయ్ రాకింగ్ మధుగారు అంటూ భారత విప్లవ మాతగా పిలుస్తారని చెప్పి సత్య భార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అపర్ణ జీ ఫ్రమ్ తిరుపతి నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా రాజేష్ హిందూపూరు సత్యసాయి డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఫ్రమ్ మల్లికార్జున అంటూ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే భారత విప్లవ మాతగా అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి గారు మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా హాయ్ నేను శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే మేడం బికాజీ కామా అనమాట. సో మరి భారత విప్లవ మాతగా మేడం బికాజీ కామా గారిని మనం అయితే పిలుస్తాం. సో మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ రెడీగా ఉన్నారు కదా, మరి ఇంకెందుకు కాలేదు. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీఐసీఐ T20 వరల్డ్ కప్ 2026గా ఎవరు ఉన్నారు? ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీఐసీఐ T20 వరల్డ్ కప్ 2026లో ఎవరు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి హరివిల్లులో మరి మీకోసం సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ బీరువా మూవీ నుండి చిన్నదానా చిన్నదానా అనే పాట అయితే వస్తుంది. నవీన్ మాధవ్ ఎంఎం మౌనిష పాడిన ఈ పాటకు మ్యూజిక్ దమన్ ఎస్ఎస్ లిరిక్స్ శ్రీమణి. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వెల్కమ్ బ్యాక్ టు హర్విల్లు. మరి హర్విల్లులో మరి నేనైతే అడిగాను కదా క్వశ్చన్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026 గా ఎవరు ఉన్నారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మల్లికార్జున విజయవాడ నుండి ఆన్సర్ పంపించారు, ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి ధర్మవరం అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా భాస్కర్ పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, హాయ్ రాకింగ్ మధు గారు ఎలా ఉన్నారు అంటూ రోహిత్ శర్మ గారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ రోహిత్ శర్మ అంటూ సత్యభార్గవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే శశాంక్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, ఇంకా అపర్ణజీ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మొదటి రెండు ప్రశ్నలు మిస్ అయ్యాను అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి తప్పకుండా మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే పోలవరం నుండి భాస్కర్ రావు రాణి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి మరి నేను కూడా రివీల్ చేసేస్తున్నాను, రోహిత్ శర్మ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు ఐసీసీ T20 వరల్డ్ కప్ 2026కి. సో మరి హర్విలులో మరి ఇంకొక క్వశ్చన్ మరి మీకోసం రెడీగా ఉంది, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారో చూద్దాం. ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు, ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు, మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఓకే ఓకే మూవీ నుండి అరే రే అనే పాట అయితే వస్తుంది, ముఖేష్ ఇంకా శ్రీ మధుమిత పాడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: హర్విల్లులో మరి మనమైతే ఉన్నాము. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారో అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ శుభోదయం అంటూ మూల కోటేశ్వరరావు పోలవరం నుండి మెసేజ్ పంపించారు. ఇంకా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి కూడా అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా క్వశ్చన్ వినలేదు అంటూ అగస్తియా ఫ్రమ్ తిరుపతి నుండి మెసేజ్ పంపించారన్నమాట. ఇండియన్ నేవీ చీఫ్గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పి మరి నేనైతే అడిగాను. ఇంకా చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ మధు గారు అంటూ భారత నౌకాదళ నియమితులుగా అని చెప్పి నేమ్ అయితే పెట్టారు. మరి సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ అడ్మిరల్ దినేష్ కుమార్ అని చెప్పి పెట్టారు. దినేష్ కుమార్ గారు కాదు. ఇంకా హాయ్ నేను శశాంక్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే రాజేష్ హిందూపూర్ నుండి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ కృష్ణస్వామి నాథన్ అంటూ ఆత్మకూరు నుండి ఆదిశేషు మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మీరు అడిగిన ప్రశ్నకు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ కూడా మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు కృష్ణ స్వామినాథన్ అంటూ మరి చాలామంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి ఇవాల్టి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని అనుకుంటున్నారు కదా. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 2 ఎక్కడ నిర్వహిస్తున్నారు, మరి ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మనం ఉన్నాము హరివిల్లులో. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది. సర్దార్ మూవీ నుండి మిరజాన్ తెలుగు అంటూ నకాషాజీస్ పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో
1: తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
0: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: స్టూడియోలో 10:32:40 ఇక వివిధ భారతి కార్యక్రమాలు.
3: అసలు ఏంజల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
4: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
3: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
4: అన్నిసార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
3: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.
5: నమస్కారీత్యార్యార్

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చైనా అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుండి, ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శశాంక ఆన్సర్ ఈజ్ అంటూ శ్రీలంక అండ్ ఇండియా అంటూ మెసేజ్ పంపించారు. శ్రీలంక కాదు, పేజ్2 ఆర్చరీ ఎక్కడ జరుగుతుంది అని చెప్పి, ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పి అడిగాను. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అగస్త్య ఫ్రమ్ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ ఆర్జీ సార్ అంటూ షాంఘై అంటూ చైనాలో ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్2 నిర్వహిస్తున్నారంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదో. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు కానీ ఆన్సర్ పంపించలేదు. ఇంకా అలిస్సా హెలి అంటూ కృష్ణ స్వామినాథన్ మల్లికార్జున విజయవాడ నుండి మెసేజ్ పంపించారనమాట. సో మరి అది కూడా కాదు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు కూడా మెసేజ్ పంపించారు షాంఘై చైనా అంటూ. ఇంకా 12-13 సెప్టెంబర్ 2026 మెక్సికో శాలిటీలో జరగనుంది అని చెప్పి మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి చైనా అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ అంటూ ఆషిక్ ఇల్లాహి అంటూ మెసేజ్ పంపించారనమాట. సో మరి అదైతే కాదు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి చైనాలో జరుగుతుంది అనమాట. సెకండ్ ఆర్చరీ స్టేజ్2 అనేది చైనాలో జరుగుతుంది, చైనాలో ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. సో మరి ఇది ఇవాళ హరివిల్లు. మరి హరివిల్లులో మరి నేనొక లాస్ట్ సాంగ్ మరి మీకోసం అయితే వచ్చేసింది. మరి మీకోసం నేనైతే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఇది నా లవ్ స్టోరీ మూవీ నుండి ఊలాలా అనే పాట అయితే వస్తుంది, రంజిత్ గోవింద్ పడిన. ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. మరి ఇది ఇవాల్టి హరివిల్లు. నేను అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. నేను మీ ఆర్జే రాకింగ్ మధు సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. అలాగే నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

మాధ్యమంలో ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులు, నిధులకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల నిర్వాహకులకు పెట్టుబడి మార్కెట్లపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 13వ తేదీ విజయవాడలో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయలతో పునరుద్ధరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ రోజు నుంచి జూన్ 12వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 15వ తేదీ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ బెంచ్లు ఏర్పాటు చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ పాదసారథి ఉత్తర్వులు జారీ చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలో సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 276 పాయింట్లు నష్టపోయాయి. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ 94.96 రూపాయల వద్ద కొనసాగుతోంది. క్రికెట్. ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. చెన్నైలో జరిగిన మరో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బీహార్ నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు ద్రోణం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణం, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను, వారి అంకిత భావాన్ని దేశం ఈరోజు సగర్వంగా గుర్తు చేసుకుంటుందని సామాజిక

0: भारती FM 101.3।
1: తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హాయ్ హలో వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 101.3 అండ్ స్టూడియోలో టైం 11:04:40. ఈ రోజు మిమ్మల్ని ఫుల్గా ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. 5 o'clock వరకు చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఎస్పెషల్లీ ఈ టైంలో అంటే 11 to 12 మధ్యలో సినిమా కబుర్లలో చాలా సినీ విశేషాలు మాట్లాడుకుందాం.

శ్రీ నరేంద్ర మోదీ గారు గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం యొక్క 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే సోమనాథ్ అమృతపర్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి చేసే ప్రసంగం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

విష్ణురా విష్ణుః శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణుః రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు. సుముఖశ్చైకదంత

విష్ణురా విష్ణు శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణు రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు.

విష్ణురా విష్ణుః శ్రీమద భగవతో మహాపురుషస్య విష్ణుః రాజ్ఞయా ప్రవర్త మానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే మనః శివ సంకల్పమస్తు సుముఖశ్చైకదంత

0: Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have extended greetings to scientists, engineers, innovators and researchers of the country on the occasion. In a social media post, the Vice President wished that the nation continue to make significant strides in science, innovation and technology, powered by the talent and dedication of people. Prime Minister Modi said, on this day, India recalls with pride the hard work and dedication of scientists, which led to the successful tests in Pokhran in 1998. He underlined that the government's continued focus remains on empowering talent, encouraging research and creating solutions that serve both national progress and the aspirations of citizens. Sharing a Sanskrit quote, the Prime Minister said that scientists are the true architects of the nation's pride and self-respect. Union Home Minister Amit Shah and Science and Technology Minister Dr. Jitendra Singh have also wished people on National Technology Day. Uttarakhand administration has urged the Char Dham Yatra pilgrims and tourists to remain cautious and travel safely amid adverse weather conditions in the hill state. An orange alert has been issued by the India Meteorological Department IMD amid the possibility of rainfall and adverse weather in various parts of Uttarakhand, especially in the hilly areas. In football, India will play against host China in the crucial quarterfinal match at the AFC Under-17 Women's Asian Cup in Suzhou today. Benchmark domestic equity indices were trading around 1% lower in forenoon trade today amid weak global cues. The Sensex dropped 864 points to 76,464, while the Nifty dipped 240 points to 23,936 when reports last came in. And with that, we end this news bulletin.
1: Akasavani. అనంతపురం కేంద్రం.
2: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides, bridal jewelry collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
2: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. Brides, bridal jewelry collection. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. GRT Brides from GRT Jewelers. శుభారంభానికి ప్రారంభం.
4: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 1 నుంచి 30వ తేదీ 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
2: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
3: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. GRT Brides, bridal jewelry.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత్ నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఆలయంలో నిర్వహించిన కుంభాభిషేక క్రతువులో పాల్గొన్నారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ అభివృద్దితో పాటు సాంస్కృతిక పరిరక్షణ అవసరమని తెలిపారు. సోమనాథ ఆలయ పునర్నిర్మాణానికి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విశేష కృషి చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ
1: 75 సాల్ పహలే ఆజ్ కే హీ దిన్ సోమనాథ మందిర్ కి పునర్స్థాపన యే కోయి సాధారణ అవసర్ నహీ థా. అగర్ 1947 మే భారత్ ఆజాద్ హువా థా తో 1951 మే సోమనాథ్ కి ప్రాణ ప్రతిష్టానే భారత్ కి స్వతంత్ర చేతనా కా ఉద్ఘోష్ కియా థా. సర్దార్ సాహబ్ నే 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था.
0: ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ది ప్రాజెక్టులు, కేంద్ర నిధుల అంశాలపై చర్చించారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులపై చర్చించారు. మధ్యాహ్నం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. సాయంత్రం ఢిల్లీలో నిర్వహించే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ వాణిజ్య సదస్సులో పాల్గొంటారు. తర్వాత ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్ మహేంద్రదేవ్తో పాటు నీతి ఆయోగ్ సభ్యులతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రవాసాంధ్రులు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రికి అక్కడి తెలుగువారు స్వాగతం పలికారు. అనంతరం ఎన్ఆర్ఎల్తో సమావేశమైన

0: మంత్రి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు. తెలుగువారు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రస్తావించాలని కోరారు. రాష్ట్రానికి రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ రానుండడంపై హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి లోకేష్ సింగపూర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామికవేత్తలు బహుళ జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 700 ఆలయాలను 823 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి నారాయణతో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాచీన ఆలయాల ఆధునికీకరణకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. అలాగే పుష్కరాల నాటికి ఆలయాలను సిద్ధం చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు పుష్కరాలను నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51.79 కోట్ల రూపాయలు మంజూరు చేసి ప్రజలకు ఇంకితం చేయాలి. వచ్చేటువంటి భక్తులకి సజావుగా ఈ కార్యక్రమాలను అందించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇప్పటికే 956 ఆలయాలకి పాలక వర్గాలను పూర్తి చేశాం. మరొక 463 ఆలయాలకి వివిధ స్థాయిల్లో పాలక వర్గాలను వేయడానికి ఇప్పటికే నిర్ణయం చేయడం జరిగింది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శౌచాలయాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓపీ సేవలు, రోగులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల సంక్షేమం, గ్రామీణాభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలంలోని అడవిపాలెం, కాజా వెస్ట్, కొంతేరు, చించినాడ, కలగంపూడి, నవరసపురం, ఏనుగువానిలంక, బాడవ గ్రామాల్లో 5.62 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి రహదారిని కచ్చా రహదారిగా అభివృద్ది చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణా శిబిరాన్ని శాప్ చైర్మన్ ఏ రవినాయుడితో కలిసి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడా సదుపాయాలపై శిక్షణా శిబిరంలో పాల్గొంటున్న క్రీడాకారులతో చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వ్యాయామం చేసేవారు మరింత ఉత్సాహంగా ఉంటారని పేర్కొన్నారు. కర్నూలులోని క్రీడా వసతి గృహాన్ని ఎక్కడికీ తరలించడం లేదని స్పష్టం చేశారు. కర్నూలు స్టేడియంలో ప్రపంచస్థాయి సౌకర్యాలు కల్పిస్తున్నామని, పార్కులను కూడా వ్యాయామానికి అనుకూలంగా అభివృద్ది చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవానికి నిదర్శనమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబట్టి పురంధేశ్వరి తెలిపారు. సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి ఈరోజుతో 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ సంకల్పంతో పునర్నిర్మితమైన సోమనాథ్ జ్యోతిర్లింగం భారత సాంస్కృతిక పునర్జీవనానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. 1951లో ప్రారంభమైన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించడం ప్రతి భారతీయునికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ దేశవ్యాప్తంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో కలశయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. గంగాధర మండపం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయం వద్ద ప్రత్యేక వేదికపై భజనలు, భక్తిగేయాలు, పేరణి శివతాండవం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు మని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో

ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు రెండు విడతలుగా రేపటి నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏపీఈఏపీ సెట్కు ఈ ఏడాది మొత్తం 355,011 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతుందని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలలో తొలి 3 స్థానాల్లో నిలిచిన విద్యార్థులను విజయవాడలో ఆయన ఈరోజు సత్కరించారు. అలాగే 40 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆధ్యాత్మిక చైతన్యానికి భారత నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈరోజు సమావేశమయ్యారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు చెప్పారు. గ్రామీణాభివృద్ది, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి టీసీ భరత్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి. జనగణన మొదటి దశ ఏప్రిల్ 16 నుండి మే 30 వరకు. మే 1 నుండి మే 30 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎన్యూమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి.
2: డైరెక్టర్ సెన్సస్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ జి నివాస్ ఐఏఎస్ వారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా మరియు సురక్షితంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన బాధ్యత.
4: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే.
5: చిక్కుకున్నాడు.
6: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
7: ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: వనితావాణి శ్రోతలకు నమస్కారం. కార్యక్రమంలో ఇప్పుడు వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ జి మారో గారితో పరిచయ కార్యక్రమం వినండి.
9: కాలాల మార్పులు వాతావరణంపైనే కాదు, మన శారీరక ఆరోగ్య స్థితి మీద, ఇంకా మానసిక ఆరోగ్యం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎండాకాలం అనగానే కొంత భయం సహజంగానే కనిపిస్తుంది. ఎండల తీవ్రతలు, ఇంకా అలసట, పిల్లల ఆటలు, ఇంట్లో చికాకులు, ఇవన్నీ కలిసి మన ఆనందాన్ని దూరం చేస్తూ ఉంటాయి. ఇంకా ప్రధానమైన సమస్య ఏంటంటే, ఎండాకాలం అనగానే వడదెబ్బ గుర్తొస్తుంది. వడదెబ్బ మామూలు జ్వరం కన్నా ప్రమాదమైనది. అసలు ఈ వడదెబ్బ తగిలినప్పుడు మనం ఇంట్లో ముందుగా ప్రథమ చికిత్స ఎలా తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియచేయడానికి డాక్టర్ జి మారు గారు మన ముందున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి మారు గారు.
10: నమస్కారం అండి.
9: అసలు ఈ ఎండాకాలం అనగానే ముందు భయం ఎందుకు వస్తుంది?
10: ఇతర కాలానికి ఎండాకాలానికి తేడా ఏంటంటేనండి, మనకి వర్షాకాలం అనుకోండి, బయటికి

0: వెళ్తేనే ఇంట్లో ఉంటే పెద్ద ప్రాబ్లం లేదు. బయటికి వెళ్ళినప్పుడు మనం రెయిన్ కోట్స్ అవి గుడుగు వేసుకుని వెళ్ళిపోవచ్చు వెళ్ళిన వాళ్ళకే. చలికాలం అనుకోండి, స్వెటర్స్ వేసుకుంటాం, తలకి టోపీ పెట్టేసుకుంటాం, కొంచెం చలివరంగానే బయటకు వచ్చేసేయచ్చు. దానివల్ల పెద్ద ప్రమాదం మన మీద పడదు. కానీ ఎండాకాలం అలా కాదండి. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్ళినా ఏదైనా సరే మనకి ఎండాకాలం ప్రభావం పడి వడదెబ్బ తగులుతుంది. ఈ వడదెబ్బంది చాలా ప్రమాదకరమైంది. అది కొద్దిగా తగిలితే పర్వాలేదు, ఎక్కువ స్థాయిలో గనక మనకి చూడండి ఒకసారి టెంపరేచర్ బాగా పెరిగిపోతుంది, అటువంటిప్పుడు వడదెబ్బ తగులుతుంది. ఇటువంటి వడదెబ్బ అన్నది ఎక్కువ మందికి తగులుతుంది, తర్వాత దానివలన ఎక్కువ అనారోగ్యానికి పాల్పడతారు. దానివలన ఎండాకాలం అంటే చాలా భయం ఉంటుందండి.
1: అసలు ఎందుకు ఈ వడదెబ్బ బారిన పడవలసి వస్తుంది అంటే, శారీరకంగా మనలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండినా లేకపోతే ఈ వాతావరణంలో ఎండ మార్పులు కారణంగానా?
0: ముఖ్యంగా ఎండ వలనండి. దీనిలో ఏంటంటే అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువ ఉంటాయి. ఎండ పెరుగుతున్న కొద్ది అల్ట్రావైలెట్ రేస్ ఎక్కువయ్యి మనకి మెదడులో హైపోథెలామస్ హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ అని ఉంటుంది. మన శరీరంలో స్వెట్ పోర్స్ అంటే చెమట గ్రంథులు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎండ ఎక్కువ అయినప్పుడు మనకి చెమట ఎక్కువ పోస్తుంది. చెమట ఎక్కువ పోసినప్పుడు ఏమవుతుందంటే ఈ చెమట గ్రంథులు బాగా పనిచేసి చెమట బయటకు వస్తుంది. చెమట బయటకు వచ్చినప్పుడు చూడండి మనకి చెమట ఎక్కువ పట్టిందంటే చాలా చల్లగా ఉంటుంది శరీరం. అందుకని శరీరం నేచురల్ ఎయిర్ కూలర్ అంటాం. మనం కుండలో నీళ్లు పోస్తే ఎలాగో చల్లగా ఎలాగైతే అవుతాయో అలాగే మన శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. కానీ ఒక స్థితిలో ఏమవుతుందంటే ఈ హైపోథెలామస్ పనిచేయడం మానేస్తుంది. అది హీట్ రెగ్యులేటింగ్ సెంటర్ కింద పనిచేయలేదు బాడీ మీద. అటువంటి అప్పుడు ఏమవుతుందంటే చెమట పోయడం ఆగిపోతుంది. ఎప్పుడైతే చెమట పోయడం ఆగిపోయిందో మనిషి శరీరం హీటు చాలా పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ హీట్ రెగ్యులేట్ చేయట్లేదు, కంట్రోల్ చేయట్లా. అందుకని విపరీతంగా పెరిగిపోయి 106 డిగ్రీల నుంచి 110 డిగ్రీల దాకా వచ్చేస్తుంది. వచ్చేసరికి ఏమవుతుందంటే మనిషి అపస్మారక స్థితికి వెళ్ళిపోతారు, నోరు ఎండిపోతుంది, వాళ్ళు ఏమేమి మాట్లాడలేరు, పడిపోతారు. ముందు మామూలుగా కొంచెం కనుక జరిగిందనుకోండి వాళ్ళకి కాళ్ళ నొప్పులు, తలనొప్పి, కొంచెం జ్వరము, దాహం వేయడం, అతి దాహం ఇవన్నీ కనిపిస్తాయి. ఎక్కువ దీనిలో మటుకు మనకి చాలా కష్టమైన స్థితి అవుతుందండి. దాన్నే మన వడదెబ్బ, ఎండదెబ్బ అని, గాడుపు కొట్టడం అని అంటారు. దీనివల్ల చాలా ప్రమాదం జరుగుతుంది గనక మన ఆరోగ్యానికి. ఎండాకాలం అంటే భయం అండి.
1: అంటే కొంతవరకు మన శరీరమే నియంత్రణ చేస్తుంది.
0: తప్పకుండానండి, మన శరీరమే. మన శరీరంలో చెమట గ్రంథులు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఎప్పుడైతే ఇవి మూసుకుపోతాయో మనకి దుమ్ము ధూళి పడుతుంది. పడ్డప్పుడు ఏమవుతుందంటే మనకి ఇవన్నీ మూసుకుపోతాయి. తర్వాత హైపోథెలామస్ సెంటర్ పనిచేయదు. పనిచేయసరికి మనకి ఇంట్లో పెద్దవాళ్ళు కంట్రోల్ లాగానే పిల్లల మీద శరీరం మీద హైపోథెలామస్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయడం మానేయంగానే ఈ రకంగా జరుగుతుందండి.
1: మరి మామూలుగా జ్వరం వచ్చినప్పుడు కూడా దాదాపుగా ఇప్పుడు చెప్పిన లక్షణాలే కనిపిస్తూ ఉంటాయి. ఈ మామూలు జ్వరానికి వడదెబ్బ జ్వరానికి కొంచెం ఏమన్నా తేడాలు?
0: చాలా తేడా ఉందండి. మామూలు జ్వరం అయితే మనకి వైరస్ వలన, బ్యాక్టీరియా వలన ఈ రకంగా వస్తుంది, మనకి క్రిముల వలన వస్తుంది. ఇక్కడ క్రిముల వలన రావట్లా హీట్ వలన వస్తుంది ఫీవర్. దానికి దీనికి తేడా ఉంది. హీట్ రెగ్యులేషన్ అంది ఉండకపోవడం, అక్కడ క్రిములు కంట్రోల్ చేస్తే జ్వరం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ క్రిములు ఉండవు గనక తర్వాత ఏదో ఇన్ఫెక్షన్ వచ్చి క్రిములు, బ్యాక్టీరియా, వైరస్ ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడమే కానీ మామూలుగా హీట్ వలన వస్తుంది. హీట్ వలన వచ్చినప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది కానీ ఈ బ్యాక్టీరియా వైరస్ కాదండి. దానికి దీనికి తేడా ఉంది.
1: అయితే ఈ వడదెబ్బ శారీరకంగా కొంచెం దృఢంగా ఉండేవాళ్ళు ఉంటారు, శక్తి సహజంగా ఉండేవాళ్ళు ఉంటారు. ఈ ఎండ ప్రభావం అనేది ఎటువంటి శారీరక లక్షణాలు ఉన్న వారికి తొందరగా గురి అవుతూ ఉంటారు?
0: దీనిలోనండి అంత ఎక్కువ శారీరక లక్షణాల కంటే ఎండ వేడి ఎక్కువ చేస్తుంది. దీనిలో ఏంటంటే చంటిపిల్లలు ఒకటి ప్రతిదానికి లోనైపోతారు. ఎండవేడి తగలంగానే వాళ్ళకి జ్వరం వచ్చేసేస్తుంది, వాంతులు విరోచనాలు వచ్చేస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు వాళ్ళకి తగ్గుతుంది. అలాగే మనకి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, చెయ్యి వ్యాధి ఉన్నవాళ్ళు, తర్వాత మనకి ఈ హెచ్ఐవి బారిన పడినవాళ్ళు, ఇలాగ ముసలవాళ్ళు, ఏదైనా జబ్బు ఆల్రెడీ వాళ్ళకు ఉంటే, ఇమ్యూనిటీ తగ్గి ఉంటే వాళ్ళు తొందరగా ఇదవుతారు. వీళ్ళే కాకుండా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే శారీరక శ్రమ చేసి ఆరు బయట మనకి చేస్తూ ఉంటారు చూసారా, ఈ కూలీలు వాళ్ళు వాళ్ళు చాలా

0: తొందరగా ఇది అవుతారండి. తర్వాత రేకుల షెడ్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి హీట్ ఎక్కువ అయిపోతుంది అందుకని. తర్వాత బాయిలర్స్ దగ్గర పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వడదెబ్బ తగిలేంటి అవకాశం. వాళ్ళు శారీరకంగా బాగున్నా ఆరోగ్యంగా ఉన్నా వడదెబ్బ అనేది వాళ్ళకి చాలా ఎక్కువ తగులుతుందండి.
1: అంటే శారీరక లక్షణాలు ఎలా ఉన్నా సరే ఎండ ప్రభావాన్ని బట్టి గురి కావచ్చు.
0: అవునండి.
1: అయితే ఇప్పుడు ఇవన్నీ మన లోపల జరిగే లక్షణాలు.
0: అవునండి.
1: ఈ వడదెబ్బ తగిలినప్పుడు మన చర్మం మీద ఎటువంటి మార్పులు కనిపిస్తాయి?
0: అప్పుడు ఏమవుతుందంటే, సాధారణంగా మనం ఎక్స్పోజ్ అయిన దాన్ని బట్టి నల్ల మచ్చలు ఒకటి వస్తాయి, చర్మం కాలిపోయినట్టు వెళ్ళిపోతుంది. తర్వాత కొంతమందికి ప్రిక్లీ హీట్ అంటాం, అంటే మనకి పేలినట్టు ఉంటుంది, బాగా దురద ఇవన్నీ వస్తాయి చెమట చెమట పట్టేసి. తర్వాత ఏమవుతుందంటే కొంతమందికి సెగ్గడ్డల్లాగా వస్తాయి. ఇలా రకరకాలైన ప్రభావాలు మన స్కిన్ మీద పడుతూ ఉంటుందండి. అందుచేత ఏమంటామంటే, ప్రతి ఒక్కళ్ళు ఎండాకాలంలో ఎక్కువసార్లు స్నానం చేయాలి. మొహం ఒకటి ఏమవుతుందంటే, ఈ చెమట గ్రంథులే కాకుండా మనకి కొవ్వు గ్రంథులు కూడా ఉంటాయి. దానివల్ల మనకి ఒక్క అరికాలు అరిచేలు తప్పితే శరీరం అంతా ఈ కొవ్వు గ్రంథులు ఎక్కువ ఉంటాయి. దీనివల్ల ఆ కొవ్వు బయటకు వచ్చి జిడ్డు మొహంలాగా ఉంటుంది, ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. అంచేది ఎక్కువసార్లు స్నానం చేయడం ఒకటి, తర్వాత సబ్బుతో కడుక్కోవడం, ఫ్రెష్గా ఉండడం వాటరు, తర్వాత మంచినీళ్ళు ఒకటి ఎక్కువ తాగుతూ ఉండడం. మంచినీళ్ళే కాదు, మన దీనిలో ఏమవుతుందంటే చెమట పట్టినప్పుడు నీరు ఒకటి బయటికి పోతూ దానిలో ఉప్పు కూడా బయటికి పోతుంది. అందుకనే ఎవరికి బాగా చెమట పట్టి ఆ చెమట కనుక నోట్లో పడింది అనుకోండి, ఉప్పగా ఉంటుంది చెమట. ఎందుకంటే మన ఉప్పు కూడా బయటికి వెళ్ళిపోతుంది కనుక చెమట ద్వారా. దానివలన మనం ఏం చేయాలంటే, ఉప్పు మజ్జిగ దేనిలో సరే ఉప్పు వెయ్యాలి. మజ్జిగ చిక్కగా ఉందా లేదా పలచగా ఉండొచ్చు, అందుకనే మనకి ఎక్కువ మంచినీళ్ళు తాగడం, కొబ్బరి నీళ్ళు తాగడం, ఉప్పు వేసుకుని తాగడం, ఇవన్నీ గంజిలో కూడా ఉప్పు వేసుకు తాగొచ్చు. అలాగే సంటి పిల్లలు కూడా, తల్లిపాలు తాగే పిల్లలకు కూడా మధ్యలో నీళ్ళు ఎక్కువ పడుతూ ఉండాలండి. నీరు మన శరీరానికి చాలా అవసరము. నీరు ఒకటే కాదు, ఉప్పు కూడా అవసరం. ఈ నీరు ఉప్పు కనుక మనం ఇచ్చినట్లయితే మనం మనిషి కోలుకోవడానికి ఉంటుంది. అపస్మారక స్థితిలో ఉన్న మనిషికి కూడా చూడండి, మనం సెలైన్ పెట్టాలి, చాలా స్పీడ్గా సెలైన్ పెట్టాలి. పెడితే వాళ్ళు కోలుకుంటారు, గాలి వెలుతురు వచ్చేట్టుండాలి. అంతేగాని కొంతమంది సిల్క్ బట్టలు కట్టుకుంటూ ఉంటారు, గాలి వెళ్ళదు లోపలికి, వాళ్ళకు కూడా వడదెబ్బ తగులుతుంది. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే, వడదెబ్బ తగలకూడదు, ఎండ తగలకూడదని చంటి పిల్లలకి ఊలు టోపీలు పెడుతూ ఉంటారు. ఊలు టోపీలు పెట్టకూడదు, మనం మామూలు క్లాత్ అంటే మనకి ఈ నైలాను ఊలు ఇవన్నీ కాకుండా మామూలు గుడ్డ, దాన్ని కప్పి తీసుకెళ్తే సరిపోతుందండి. గుడ్డ టోపీలు ఉండాలి, నూలు బట్టలు.
1: చర్మ సమస్యల్లో సగ్గడ్డలు కూడా చెప్పారు.
0: అవునండి.
1: ఇప్పుడు వడదెబ్బ అనగానే సగ్గడ్డలు, ఈ లక్షణాలను చూసి వడదెబ్బను నిర్ధారించవచ్చా? దీంతో పాటుగా జ్వరం కూడా ఉంటుందా?
0: వడదెబ్బ వేరండి, సెగ్గడ్లు వేరు. అంటే ఈ సెగ్గడ్లు ఇవన్నీ మీ శరీరం మీకు కనిపించేది, ఆ మనిషి అపస్మార స్థితికి వెళ్ళడు. కానీ వడదెబ్బ తగిలినప్పుడు ఏమవుతుందంటే, బాగా జ్వరం రావడం, 106 డిగ్రీల నుంచి 110 డిగ్రీల దాకా వెళ్ళిపోతుంది. అపస్మారక స్థితికి వెళ్ళిపోతాడు మనిషి. మళ్ళీ దాని నుంచి మనం పిలిస్తే పలకడు, చెమట పొయ్యదు వాళ్ళకి. అప్పుడు వెంటనే మనం ఇవ్వాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఉప్పు నీళ్లు కలిపి ఇవ్వాలి. లేదంటే ఇంకా మరీ ఇది కూడా తాగే స్థితిలో లేకపోతే మనం సెలైన్ పెట్టవలసిందే. డాక్టర్ దగ్గరికి అన్నీ తీసుకెళ్ళాలి, గాలి ఆడే ప్రదేశాల్లో ఉంచాలి. రెండోది వాళ్ళకి ఒంటి మీద బాగా చల్లటి నీళ్లు, నీళ్లే కాకుండా ఐసు కలిపిన నీళ్ళు కూడా పోయవలసి వస్తాయి. ఒకసారి తడి కూడా తుడవాలి. తొట్టిలు కనుకుంటే తొట్టిల్లో పడుకోబెట్టి మనిషిని ఐసు ముక్కలు కూడా వేసి చల్లటి నీళ్లు పోస్తూ ఉండాలి. పోస్తూ ఉంటే మనిషి కోలుకుంటారండి.
1: ముందు జ్వరాన్ని నియంత్రణ చేయాలి,
0: తప్పనిసరిగా చేయాలి. చేస్తేనే మనిషి మామూలు అవుతారు, లేకపోతే వాళ్ళు చనిపోతారు. ఈ అపస్మారక స్థితి ఎక్కువ టైం ఉందనుకోండి, చనిపోయే ప్రమాదం ఉంది. మామూలుగా మనకేంటంటే, పడిపోయాడంటే మనిషి గుమ్ముగూడిపోతారు మనుషులు, గాలి ఉండదు వాళ్ళకి. అలా కాదు, బాగా గాలి వచ్చేది చేయాలి, బట్టలన్నీ లూజ్ చేసేసేయాలి, తడి కొడుతూ తుడవాలి. ముఖ్యంగా మెడ దగ్గర, చంకల దగ్గర, గజ్జల్లోను, పొట్ట దగ్గర, ఎక్కడైతే బ్లడ్ వెసల్స్ ఇదిగా ఉంటాయో అవన్నీ చల్లబడేటట్టు చేయాలి ముందు, బ్లడ్ వెసల్స్ చల్లబడి, అప్పుడు మనకి ఈ శ్వేత గ్రంథులు ఇవి పనిచేయడం మొదలు పెడతాయి. హైపోథలామస్ కూడా మళ్ళీ కాస్త రెగ్యులేట్ చేసడం మొదలు పెడుతుంది.
1: ఎప్పటికప్పుడు మన శరీరం విడుదల చేసినవన్నీ మళ్ళీ మనం ఎక్కించుకుంటూ ఉండాలి.
0: అవునండి అవునండి.
1: అయితే ఒక్కసారిగా ఈ ప్రమాదం వస్తుందా, లేకపోతే మనకి ముందుగా చిన్న చిన్న లక్షణాలు ఏమైనా కనిపిస్తాయా?
0: ఒకసారి సడన్ గా వస్తుందండి, లక్షణాలు కనిపించవు.

0: లక్షణాలు కనిపిస్తే ఎవరికి వాళ్ళు ట్రీట్ చేసుకోవచ్చు. ఓహో నాకు వడదెబ్బ తగిలింది, తలనొప్పి వచ్చింది, జ్వరంగా ఉన్నట్టుంది, కళ్ళు మండిపోతున్నాయి, ఇలా అనుకున్నాను, కాళ్ళు గుంజుతున్నాయి, ఇలా అనుకున్నాం అనుకోండి, మనమే కాస్త చల్లగా మొహం కడిగేసేసుకుని చల్లటి నీళ్ళు తాగి, ఉప్పు మజ్జిగ ఉంటే తాగేసేసి కొబ్బరి నీళ్ళు తాగితే అవి క్యూర్ అయిపోతాయి. అది చిన్న చిన్న లక్షణాలు ఎవరికోడే చేసేసుకోవచ్చు. ఎవరికైతే ఎక్కువ తగులుతుందో అపస్మారక స్థితికి వెళ్తారో వాళ్ళు ఏమీ చేసుకోలేరు, పక్క వాళ్ళు సహాయం చేయవలసి వస్తుంది.
1: ఇప్పుడు ఎండాకాలం మొదలవుతుంది అనుకున్నప్పుడే మనం ఏమన్నా ముందు జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవచ్చా ఈ వడదెబ్బ బారిన పడకుండా?
0: తప్పకుండా తీసుకోవచ్చండి. మనం ఎండ వచ్చే అయినప్పుడు చంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఉయ్యాలకి మనకి ఏసీలు, ఇప్పుడు ఏసీలు మనకి ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ ఫ్యాను ఇవి లేనప్పుడు అటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, రేకు షెడ్లో ఉండే ఉంటారు, చిన్న చిన్న గుడిసెల్లో ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కుండలు కొనుక్కుని కుండల్లో నీళ్లు పోసి పెట్టుకుని వాళ్ళు దుప్పట్లు వాటిని తడిపేసేసి చుట్టూర డోర్స్కి వాటికి కట్టాలండి. బేబీకి ఎక్కువసార్లు తడిగుడితో తుడుస్తూ ఉండాలి, వీళ్ళు స్నానం చేస్తూ ఉండాలి. స్నానం చేస్తూ ఉండడం పెద్దవాళ్ళు, తర్వాత ఉప్పు మజ్జిగ కలుపుకొని ఎక్కువసార్లు తాగుతూ ఉండాలి, మంచినీళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కువసార్లు మంచినీళ్ళు తాగాలండి. ఇలా చేసి ఎండ టైంలో బయటికి వెళ్లకుండా పనిచేసే వాళ్ళు కూడా పని వేళలు మార్చుకోవాలి, తెల్లవారుజామున సాయంత్రం చేస్తూ ఉండాలండి. ఇలా మనం గనక మన టైమింగ్ మార్చుకుంటే ఈ వడదెబ్బ బారిని పడకుండా ఉంటామండి.
1: ఒక్కొక్కసారి బయటికి వెళ్ళేటప్పుడు ఉల్లిపాయ జేబులో పెట్టుకుని వెళ్ళు అని చెప్తూ ఉంటారు, ఇది ఎంతవరకు శ్రేయస్కరం?
0: ఉల్లిపాయ పెద్ద కాదు కానండి, మనం తీసుకునే ఆహార విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా మంచినీళ్ళు పట్టుకెళ్ళాలి. ఉల్లిపాయ ఏంటంటే ఘాటుకి పడిపోతే మనం లేవడానికి ఉపయోగపడుతుంది, కానీ మంచినీళ్ళు మజ్జిగ ఉప్పేసి ఇవి తీసుకెళ్ళినట్టయితే ఎక్కువ ఉపయోగం అండి. తర్వాత మనము ఏదైనా బెడ్షీట్స్ లాంటివి కానీ లేకపోతే కాటన్ గుడ్డ కానీ కప్పుకొని వెళ్ళాలి, ఆ రకంగా వెళితే సరి.
1: ఇంకా మరి ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు మనం ఆహారం తీసుకునేటప్పుడు మామూలుగా మనకి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు, ఏ సీజన్ తగ్గట్టు ఆ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, అదొకటి. రెండోది ముఖ్యంగా తక్కువ రోజుల్లో మన హ్యాబిట్ ఏంటంటే మిగిలిపోయిన ఉంచుకుని తింటాం, మిగిలిపోయిన అన్నం ఉండిపోయింది అనుకోండి మన్నాడు ఉదయం తింటాం, ఉదయం ఉండిపోయిన రాత్రి తింటాం, కూరలు తింటాం. వెజిటేరియన్ దానిలో అంత ప్రమాదం లేదు, కానీ ఎగ్స్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఉదయం వండుకొని అలా ఉంచుకుని సాయంత్రం తిన్నా లేకపోతే రాత్రి వండింది ఉదయం తిన్నా దానిలో బ్యాక్టీరియా చేరుతాయి, బ్యాక్టీరియా చేరి మన్నాడు తిన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ వస్తుందండి. అందుకని ఎండాకాలంలో ముఖ్యంగా ఉండిపోయిన పదార్థాలు తినకూడదు, ఫ్రెష్గా వేడిగా ఉన్నవే తినాలి, ముఖ్యంగా ఎగ్ కానీ లేకపోతే మీట్ కానీ ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఏది ఉన్నా తినకూడదండి. అందుకని ఈ వెజిటేరియన్ కూడా ఫ్రెష్గా వండుకునే తినాలి, కానీ ఓ రెండు మూడు రోజులకి వండేసుకుని పెట్టేసుకుని తినకూడదు. అలాగే తక్కువ కాలంలో పర్వాలేదు, కానీ ఎండాకాలంలో మటుకు మనకి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది,
1: నిల్వ ఉంచిన పదార్థాలు
0: తినకూడదండి.
1: ఇంకో మాట ఏంటంటే ఎండాకాలం అనగానే అందరికి ఇష్టమైంది మామిడి పండు, ఇంకా పచ్చళ్ళు ఎవర్ గ్రీన్, ఇంకా ఓకే పచ్చడి ఇలాంటివన్నీ. మరి ఎండాకాలం ఎండలు అనగానే పచ్చళ్ళకి దూరం అయిపోతూ ఉంటారు. మామిడి పండును ఇష్టం లేకపోయినా ఈ సీజన్ లో పడదు అనేసి తీసుకుంటారు, కానీ చాలా కష్టంతో తగ్గించుకుంటూ ఉంటారు.
0: ఒకటండి, మామిడి పండు వలన మనకి వడదెబ్బ తగలడం కానీ మామిడి పండు వలన సెగ్గడ్డలు రావడం కానీ ఈ మూఢనమ్మకాలే. మామిడి పండు వలన రాదు, డయాబెటిక్స్ ఉన్నారనుకోండి వాళ్ళ షుగర్ పెరుగుతుంది, అందుకని షుగర్ పెరిగినప్పుడు నేను చెప్పినట్టు ఈ స్కిన్ కనుక సరిగ్గా లేకుండా ఈ శ్వేతగ్రంథులు మూసుకుపోతే వచ్చే ప్రమాదం ఉంది, అక్కడ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. అంటే షుగర్ లెవెల్స్ పెరగకుండా అన్నం తగ్గించుకుని మామిడి పండు తింటే ఏమీ ప్రమాదం లేదండి, తినచ్చు. అలాగే ఆవకాయ తింటే వేడి చేస్తుంది అనుకుంటారు, ఆవకాయ తింటే వేడి చేయదు, కడుపులో మంట వస్తుంది, ఆవకాయ శుభ్రంగా తినచ్చు, అదేమీ అటువంటివి ఇవన్నీ అపోహలే కానీ నిజంగా ఏమీ కాదండి. మామిడి పండులో మనకి షుగర్ శాతం ఎక్కువ ఉంటుంది, అందుకని తక్కువ తినాలి, కానీ తక్కువ వాళ్ళకంటే శుభ్రంగా మామిడి పండుని ఎండాకాలంలో ఎంజాయ్ చేయొచ్చండి తిని.
1: మామిడి పండ్లు పచ్చళ్ళుకి ఎండలకి సంబంధం లేదైతే?
0: లేదండి, ఏమీ లేదు.
1: ఇప్పుడు ఈ ఎండాకాలం అనగానే పిల్లల సెలవులు, అమ్మకి బెంగ వాళ్ళని వెళ్ళొద్దని కంట్రోల్ చేయలేరు, వాళ్ళ ఇంట్లో ఉండలేరు, మరి ఈ ఎండ దెబ్బకి పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?
0: పిల్లలకి వీలైనంత వరకు సాయంత్రం పూట పొద్దున్నే లేపి ఆడుకోవచ్చండి. ఎండ టైంలో మటుకు వాళ్ళకి ఇంట్లో ఆడుకునేది మనం ఇవ్వాలి, తర్వాత వాళ్ళకి ఎక్కువసార్లు మొహం కడుక్కు వాళ్ళకే చెప్పాడు, మొహం కడుక్కోండి, స్నానం చేయండి, బట్టలు లూజ్గా ఉన్న డ్రెస్ వేసుకోండి, సిల్క్ బట్టలు వేసుకోవద్దు.

0: దెబ్బలా తగులుతుంది అని చెప్తే పిల్లలు వింటారు. అంచేత మనం చెప్పే విధానంలో ఉంది కానీ పిల్లలు వినరు అని లేదండి. ఇలా వడదెబ్బ తగులుతుందమ్మా, మీరు మాట మాటికి మంచినీళ్ళు తాగండి, మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి, మజ్జిగలు ఉప్పేసి ఇవ్వండి. ఆ మజ్జిగలు ఉప్పేసిస్తే వాళ్ళు తాగుతూ ఉంటారు, ఇంట్లో ఉండి క్యారమ్స్ అవి ఆడుకుంటూ ఉంటారు. బయట అయితే ఈవినింగ్ టైం బయట ఆడిస్తూ ఉండొచ్చు. అంతేగాని పిల్లలకి పెద్దవాళ్ళు కంట్రోల్ చేసి వీళ్ళు వెళ్ళిపోతూ ఉండి ఎండలోకి వాళ్ళని వద్దంటే ఎందుకు మానతారు, మానరు. అందుకని చెప్పి అమ్మ వడదెబ్బలా తగులుతుంది కనుక మీరు ఈ మజ్జిగ తాగండి, ఉప్పేసుకుని తాగండి అని వాళ్ళకి ఉప్పేసి మజ్జిగ మనం ఇవ్వాలి. అలాగే కొబ్బరి నీళ్ళు తెచ్చి పెట్టాలి, కొబ్బరి నీళ్ళు తాగుతారు. మంచినీళ్ళు తాగండి అంటే పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్తే పిల్లలు కూడా బాగా వింటారండి, వాళ్ళు తాగుతారు కూడా నీళ్ళు.
1: ఇంకో సమస్య ఏంటంటే ఈ ఎండల్లో మధ్యాహ్నం తిరిగి తిరిగి ఇంటికి వస్తారు, అన్నం ప్లేట్ ముందు పెట్టుకుని ఇక మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అన్నం కన్నా మంచినీళ్ళు మోతాదే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం అని చెప్తూ ఉన్నా కానీ మనం దాన్ని నియంత్రణ చేసుకోలేం.
0: ఒకటే అండి, ఎండాకాలంలో మంచినీళ్ళు తాగొద్దు అని లేదు. మనం ఏంటంటే భోజనం చేస్తూ మనకు కావాల్సిన మంచినీళ్ళు తాగుతూ ఉండొచ్చు, మధ్యలో తాగకూడదని ఉండదు. కొంతమంది ఉద్దేశం ఏంటంటే మూఢనమ్మకాలు ఏంటంటే మంచినీళ్ళు భోజనం చేసే టైంలో తాగకూడదు, చివరిలో తాగాలి, మంచినీళ్ళు తాగితే అన్నం తినలేరు అని. అప్పుడు దాహం వేసినా కూడా ముందు మంచినీళ్ళు తాగండి, ఒక అరగంట ఆగి భోజనం చేయండి. అప్పుడు అలా చేసినట్టయితే ఏమీ ఉండదు. కానీ వాటర్ మటుకు కంటెంట్ డెఫినెట్గా బాడీకి అవసరము, బాడీకి ఎక్కువ వాటర్ కంటెంట్ ఎండాకాలంలో ఇవ్వాలండి. చల్లటి నీళ్ళు కూడా ఇవ్వాలి. ఇంకొక అపోహ ఏముందంటే చల్లటి నీళ్ళు కానీ ఐస్ నీళ్ళు కానీ తాగినట్టయితే జలుబు చేస్తుందని, గొంతు నొప్పి వస్తుందని, టాన్సిల్స్ వాస్తాయని అనుకుంటారు. నిజానికి ఈ చల్లటి నీళ్ళు వలన టెంపరీగా గొంతు ఏదో పట్టినట్టు ఉంటుందేమో కానీ అంతకంటే చల్లటి నీళ్ళు వలన ఐస్ నీళ్ళ వలన ఏమీ జరగదు. మనం శుభ్రంగా నీళ్ళు తాగొచ్చు, చల్లటి నీళ్ళు తాగొచ్చు, కుండల్లో నీళ్ళు తాగొచ్చు, ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగొచ్చు. చాలామంది ఫ్రిడ్జ్లో నీళ్ళు, ఇప్పుడు జలుబు చేయడానికి ఏంటి, వైరస్ వైరస్ క్రిములు అంతేగాని దీనివల్ల జలుబు చేయదు, చల్లటి నీళ్ళ వలన జలుబు చేయదు. మనకేంటంటే అప్పుడు వైరస్ క్రిములు ఎప్పుడు గొంతులో కానీ ముక్కులో కానీ ఉంటూ ఉంటాయి, అవి అందుచేత ఏమవుతుంది విజృంభిస్తాయి ఎండాకాలంలో. దానివల్ల మనం జలుబు చేస్తుంది కానీ మనకి చల్లటి నీళ్ళు తాగడం వలన జలుబు చేయదు అండి.
1: చిన్నపిల్లల్ని ఇలా కాపాడుకుంటాము, మధ్య వయస్కులు అయితే ఇలాంటి మీరు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటాం, ఇంకా పెద్ద వయసు వారు ఈ ఎండబారిన పడకుండా ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇల్లు ఎలా ఉంది, ఒకవేళ రేకుల షెడ్ అయితే వాళ్ళు పడుకున్న చుట్టూరా తడిగుడ్లు కట్టడం, లేకపోతే గోలు పని సంచులు తడిపేసి కట్టచ్చు. మామూలు పూరిల్లో ఉండేవాళ్ళు కానీ రేకుల షెడ్లో ఉండేవాళ్ళు కానీ పెట్టేసి మంచినీళ్ళు దగ్గర పెట్టడం, ఉప్పు కలిపిన మజ్జి పెట్టడం, ఇలాగ వాళ్ళకి పెట్టి మాట మాటికి స్నానం చేయండను, లేకపోతే తడిగుడ్డతో ఒళ్ళు తుడుచుకుంటూ ఉండను, లూజు బట్టలు లుంగీ లాంటివి అటువంటివి కట్టుకోవడం, ఆడవాళ్ళైతే కాటన్ చీరలు కట్టుకోవడం, ఇప్పుడు నైలెస్ కట్టుకుంటారు ఈజీగా ఉతుక్కోవచ్చు అని, అలా కాకుండా కాటన్ చీరలు కట్టుకోవాలి. తడిపి ఒంటి మీద వేసుకోవచ్చు, ఫ్యాన్లు అవి కనుక లేనట్టయితే తడిపి గుడ్డను ఒంటి మీద వేసుకోవచ్చు. ఫ్యాన్ ఉన్న వాళ్ళైతే ఫ్యాన్ వేసుకుంటారు, ఏసీలు ఉన్న వాళ్ళకి మనకేం గొడవ లేదు. కానీ ఏసీలు ఉన్నా మనకి కరెంట్ లేదనుకోండి, మళ్ళీ మామూలు పరిస్థితికే వెళ్ళిపోతాం. మనం ఎక్కువసార్లు మనం కడుక్కోవలసే వస్తుంది ఒళ్ళు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఎండాకాలం 4 సార్లు 5 సార్లు స్నానం చేయాలండి. స్నానం చేస్తే మనకి ఒళ్ళు శుభ్రంగా ఉంటుంది. ఈ శ్వేత గ్రంథులన్నీ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి, అవి ఈ చెమటతో కానీ లేకపోతే మనకున్న దుమ్ము ధూళితో కానీ మూసుకుపోకూడదు, మనకి జ్వరం రాకూడదు, అప్పుడు మనం చాలా వరకు కాపాడుకోగలుగుతామండి.
1: ఇది ఇంటి పరిసరాల విషయం. అయితే పెద్దవారు తీసుకోవాల్సిన ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: పెద్దవారు తీసుకునేదంటే వాళ్ళు మామూలు ఆహారం తీసుకోవచ్చు, మసాలా దినుసులన్నీ తగ్గించేసి, నాన్ వెజిటేరియన్ తగ్గించేసి, మామూలు కూరగాయలు ఏ సీజన్లో కూరగాయలు దొరుకుతాయో ఆ సీజన్లో కూరగాయలు తీసుకోవచ్చండి. అలాగే పళ్ళు కూడా ఆ సీజన్లో దొరికేవన్నీ తీసుకోవచ్చు. తీసుకోకూడదని ఏం లేదు, ఆహారం ఒకేసారి తినలేకపోయినా 3-4 సార్లు ఆహారం తీసుకోవాలి, తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం పాటించవలసింది మజ్జిగ ఉప్పు నీళ్లు, ఉప్పు నీళ్లు అన్నది ఈ ఎండాకాల సూత్రం అండి. అందుకనే మనకి రోడ్డు మీద కూడా ఈ చలివేంద్రాలు పెట్టేసేసి ఎక్కడెక్కడ మజ్జిగ ఉప్పు ఇవన్నీ ఇస్తున్నారు, మంచినీళ్ళు ఇస్తున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద సర్వీస్ ఎండాకాలంలో. ఇక మనం కాస్త దూరం నడవగానే మళ్ళీ మంచినీళ్ళు తాగవలసి వస్తాయి. ప్రతి వాళ్ళు వాళ్ళు వాటర్ క్యారీ చేయాలి, వాళ్ళతో పాటు వాటర్ తీసుకెళ్ళి వాటర్ తాగుతూ ఉండాలి అండి.
1: అయితే ఈ కాల మార్పు అనేది వడదెబ్బ రూపంలోనే కాకుండా ఇంకా ఏమన్నా అనారోగ్య లక్షణాలను చూపిస్తుందా?

0: అంటే వడదెబ్బ రూపంగానే కాకుండా అంటే స్కిన్ మీద ఎక్కువ ఉంటుందండి అల్ట్రావైలెట్ రేస్ని. ఇది కాకుండా నీరసం ఒకటి ఎక్కువ అయిపోతుంది. మనకి షుగర్ అది ఉన్నట్లయితే షుగర్ వలన కూడా మనకి ప్రమాదకరమైన స్థితి వచ్చే పరిస్థితి ఉంటుంది. బీపీ ఇవన్నీ కూడా మనకి ఇది అలాగే మనకి ఇతర వ్యాధుల్ని ఎక్కువ చేస్తుంది. అందుకని మనం కంట్రోల్లో చూసుకోవాలి ప్రతిదీ. ఏదైనా మనకి తర్వాత ఆహారం కడుపులో నొప్పి ఒకటి ఎక్కువ వస్తుంది. ఎందుకని డీహైడ్రేషన్ వలన సరైన వాటర్ తీసుకోక మనకి తర్వాత ఏమో మనకి మూత్రపిండాల్లో రాళ్ళు ఎక్కువ ఏర్పడతాయి. అందుకని మంచినీళ్ళు తాగమంటున్నాం. లేకపోతే ఏమవుతుంది, యూరిన్ మంట వస్తుంది. విపరీతంగా యూరిన్ పాస్ చేయాలంటే మూత్రం పాస్ చేసేటప్పుడు మంట వస్తుంది. ఎందుకని మనకి యూరిన్ కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఎల్లోగా ఉంటుంది, రంగు మారిపోతుంది. ఈ రంగు మారిపోవడానికి కారణం ఏంటంటే తగినంత వాటర్ శరీరంలో లేదు అని. అందుచేత ఏం చేయాలి, వాటర్ తీసుకుంటూ ఉండాలి అండి. అందుకని మూత్రపిండాల వ్యాధులు కూడా ఈ ఎండాకాలంలో చాలా ఎక్కువ, మూత్రపిండాల రాళ్ళు కూడా ఎక్కువే. అందుకని మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కేర్ తీసుకోకపోతే అనవసరంగా సఫర్ అవుతాం. పెద్దవాళ్ళు చూడండి, ఎక్కువ మంది చనిపోయారని వస్తుంది. వాళ్ళు సరైన శ్రద్ధ తీసుకోకపోబట్టి, ఇవి తెలియపోబట్టే చనిపోతున్నారు. ఇవి కనుక తెలిసినట్టయితే వాళ్ళు చనిపోరు ముసలివాళ్ళు. అందుకని ఇంట్లో ఉన్నవాళ్ళు ముసలివాళ్ళ కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఎండ టైంలో వాళ్ళని బయటికి రానివ్వకూడదు. రానివ్వకుండా మనం చుట్టూరా చల్లగా ఉండేటి చేసి నీళ్ళు ఎక్కువ తాగమని చంటి పిల్లలకి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలండి ఎక్కువ.
1: బాగుందండి. అయితే ఈ వడదెబ్బ ఒక్కసారిగా జ్వరాన్ని మనకి చూపించి మిగతా లక్షణాలు కూడా కనిపిస్తాయి. మనం డాక్టర్ గారిని సంప్రదించే లోపు మీరు చెప్పినట్టుగా ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రథమ చికిత్స ద్వారా నయం చేసుకోగలిగితే ప్రమాదాల నుండి గట్టెక్కొచ్చు.
0: తప్పకుండానండి, మన ప్రమాదం రాకుండా చేసుకోవచ్చు. కాదు, ఎండాకాలాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకున్నట్టయితే చంటి పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి, వీళ్ళందరికీ అలాగే ఆటలు ఆడేవాళ్ళు ఆ టైంలో ఆటలు ఆడకూడదు. ఉదయం కానీ సాయంత్రం కానీ అన్నట్టు ఉండాలి. పనిచేసేవాళ్ళు, బయటికి పనిచేసేవాళ్ళు కూడా పొద్దున 5 గంటల నుంచి పని చేయాలి, 9 గంటల దాకా. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మానేసేయాలి పని, మళ్ళీ సాయంత్రం చేయాలి. 10 గంటలు మార్చుకోవాలి. మార్చుకున్నట్లయితే ప్రమాదం లేకుండా ఉంటుంది.
1: జాగ్రత్తలు పాటించినట్లయితే పసిపిల్లవాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆరోగ్యంగా ఉండొచ్చు ఎండాకాలంలో.
0: అవునండి,
1: ధన్యవాదాలండి, చక్కగా తెలియజేశారు మారు గారు.
0: నమస్కారం అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు వడదెబ్బకు ప్రథమ చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డాక్టర్ జి మారు గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
4: చిక్కుకున్నాడు.
5: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
6: ఆర్బీఐ అంటుంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: जिस बहादुरी से आपके बेटे ने अपनी मातृभूमि की रक्षा की, उसके लिए मैं उसे सलाम करता हूं। मेरे लिए ऐसे व्यक्ति का सामना करना जिसने मेरे पुत्र की हत्या की थी आसान नहीं था, पर उस समय मेरे जहन में बस यही पंक्तियां आईं, हिंद के सैनिक तुझे प्रणाम, सारी दुनिया में तेरा नाम, दुश्मन के गलियारे में भी होती है तेरी चर्चा आम, सलाम सलाम।
1: अभी आप सुन रहे थे कार्यक्रम सेकंड लेफ्टिनेंट अरुण खेत्रपाल। श्रोताओं, आशा है कि आपको हमारे कार्यक्रम जरूर पसंद आए होंगे, तो फिर देर कैसी, भेज डालिए अपना संदेश। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है, तो अपने मित्र अजीत
2: एनसीईआरटी वारी प्रायोजित कार्यक्रम मीरింత వరకు విన్నారు। ఆకాశవాణి విజయవాడ కేంద్రం, మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు। హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే
3: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత। సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు। పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు। ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు। ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి। సోమనాథ్ అమృత్ పర్వ్ సందర్భంగా మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథ్ మహాదేవ ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక మహాపూజ నిర్వహించారు। సోమనాథ్ ఆలయ శిఖరంపై కుంభాభిషేక క్రతువు పూర్తి చేశారు। 11 పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయ శిఖరానికి జలాభిషేకం నిర్వహించారు। అనంతరం ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా బహిరంగ సభనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి దైవత్వానికి నిలయమని, దేశం శాశ్వత ఆత్మకు పవిత్ర చిహ్నమని కొనియాడారు। ఎన్నిసార్లు దాడులు ఎదురైనప్పటికీ సోమనాథ ఆలయం మళ్లీ మళ్లీ ఉద్భవించిందని, ఇది భారతదేశ అజేయమైన శక్తిని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు। ఈ చారిత్రాత్మక ఘట్టం దేశ సాంస్కృతిక పునరుజ్జీవానికి పునాది అని ఆయన ఉద్ఘాటించారు।
4: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है। मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है। मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, जिसने मानव मात्र के कल्याण की सीख समूचे विश्व को दी है। मैं यहां देख रहा हूं भारत के उस अविनाशी स्वरूप को, जिसे सदियों के कुत्सित प्रयास भी न मिटा सके न हरा सके।
3: అంతకుముందు భారత వైమానిక దళం నిర్వహించిన ఎయిర్ షోలో సూర్య కిరణ్ ఏరోబోటిక్స్ టీమ్ సోమనాథ గగనతలంలో విన్యాసాలు ప్రదర్శించింది। హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పుష్పాలు కురిపించారు। ఆ తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించారు। సోమనాథ ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్ ఉత్సవం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు। ఈ ఉత్సవం భారతదేశ నిరంతర శక్తికి నిదర్శనమని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు। సోమనాథ ఆలయాన్ని భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యానికి, విశ్వాసానికి శక్తివంతమైన చిహ్నంగా

0: ఆయన అభివర్ణించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రధాని దేశ ప్రజలకు 7 విజ్ఞప్తులు చేశారు. ప్రజా రవాణా వాడటం, కార్పూలింగ్ ద్వారా దిగుమతి చేసుకునే ఇంధన వినియోగాన్ని తగ్గించి తద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కాపాడాలని ఆయన ప్రజలను కోరారు. ఒక ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు నివారించి ఖర్చులు తగ్గించుకోవాలని ప్రజలను కోరారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకోవడాన్ని పునఃపరిశీలించడం, ఒక సంవత్సరం పాటు మితిమీరిన బంగారం కొనుగోళ్లను పరిమితం చేయడం వంటి మార్గాల ద్వారా విదేశీ ఖర్చులను తగ్గించాలని కూడా విజ్ఞప్తి చేశారు. వర్క్ ఫ్రం హోమ్ విధానాలను మళ్లీ ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే రసాయనిక ఎరువులపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్వయం సమృద్ది, సేంద్రీయ వ్యవసాయం అత్యవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: ఏక్ జమానా థా జబ్ సంకట్ ఆతా థా తో లోగ్ దేశ్ హిత్ మే సోనా దాన్ దే దేతే థే. ఆజ్ దాన్ కీ జరూరత్ నహీ హై, లేకిన్ దేశ్ హిత్ మే హమ్కో యే తయ్ కర్నా పడేగా కి సాల్ భర్ తక్ ఘర్ మే కోయి భీ ఫంక్షన్ హో, కోయి భీ కార్యక్రమ హో, హమ్ సోనే కే గహనే నహీ ఖరీదేంగే, సోనా నహీ ఖరీదేంగే. విదేశీ ముద్రా బచానే కే లియే హమారీ దేశ్ భక్తి హమే చునౌతీ దే రహీ హై ఔర్ హమే ఇస్ చునౌతీ కో స్వీకార్ కర్తే హువే విదేశీ ముద్రా కో బచానా హోగా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, పరిశోధకులకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 1998లో సరిగ్గా ఇదే రోజున భారత్ తన అద్భుతమైన శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిందని ఉపరాష్టపతి అన్నారు. మన ప్రజల ప్రతిభ, అంకిత భావంతో విజ్ఞాన శాస్త్రం, ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో దేశం మరిన్ని మైలురాళ్లను అధిగమించాలని రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతం కావడానికి కారకులైన శాస్త్రవేత్తల కృషిని, అంకిత భావాన్ని భారత్ గర్వంగా స్మరించుకుంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పోఖ్రాన్ నుండి అంతరిక్ష రంగం, డిజిటల్ ఆవిష్కరణలు, రక్షణ అభివృద్ది చెందుతున్న సాంకేతికతల్లో సాధించిన పురోగతి వరకు భారతదేశ ప్రయాణం జ్ఞానం, స్వయం సమృద్ది శక్తిని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాల ద్వారా వినూత్న నైపుణ్యాలను ఉపయోగించుకుంటూ ప్రభుత్వం భారతదేశ వృద్ధిని ముందుకు నడిపిస్తోందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం శాస్త్రీయ ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి, విజ్ఞానం, సమాజం, పరిశ్రమల మధ్య ఉన్న సమన్వయం పట్ల దేశానికున్న నిబద్దతను చాటి చెబుతుందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ శాసనసభాపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన హిమంత బిశ్వ శర్మను కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆహ్వానించారు. కొత్త మంత్రివర్గ సభ్యుల చేత గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ రేపు పదవీ స్వీకార ప్రమాణం చేయిస్తారు. ఈ కార్యక్రమం ఖానాపారాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకులు నితిన్ నబీన్తో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుందని ఎస్బీఐ పరిశోధనా నివేదిక పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.6% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. అలాగే గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో వాస్తవ జీడీపీ వృద్ధి దాదాపు 7.2% ఉండవచ్చని ఈ నివేదిక అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే

0: మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి రాయ్పూర్లో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాల్లో రాబోయే 3-4 రోజుల్లో వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. కొంకణ్, గోవాలోని కొన్ని ప్రాంతాల్లో పగటిపూట వేడి తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండగా రాజస్థాన్లో రాత్రిపూట వెచ్చని వాతావరణం నెలకొంటుందని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సోమనాథ ఆలయం అచంచలమైన విశ్వాసానికి, దైవత్వానికి నిలయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశాన్ని బలోపేతం చేయడంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈరోజు జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా దేశంలోని శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, ఆవిష్కర్తలకు ఉపరాష్టపతి, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, హోంమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: శ్రోతలకు గమనిక, మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు, అనగా 50 నిమిషాల పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్స్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్స్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా కర్జ్ ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు, నేనడిగే క్విజ్ ప్రశ్నలకు 0866-248-8812 అనే నెంబర్కి మీ సమాధానాలు, అలాగే ఊరు పేరు క్లుప్తంగా టైప్ చేసి పంపించగలరు. మరి ఈనాటి కార్యక్రమాన్ని మొదలుపెట్టేద్దాం. మరి ఓకేనండి, యువలయ కార్యక్రమంలో మొదటి ప్రశ్న ఏమిటంటే, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ప్రశ్న మరొక్కసారి వినండి, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తెలిసినట్లయితే 0866-248-8812 అనే నెంబర్కి వాట్సప్ చేయండి. ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తున్నానండి, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఓకేనండి, మీరు సమాధానాలు టైప్ చేసి క్లుప్తంగా పంపించండి, మనం పాట విందాం.

0: sorry.
1: ఓకేనండి, అనురాగం చిత్రం నుంచి పాట విన్నారు. నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అన్నానండి. ఇది టైప్ చేసి పంపించేశారు అందరూ కూడాను. గాంధీ మార్కెట్, ఇంకొల్లు, హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, రాజాసాబ్, కరీముల్లా, తయ్యూబ్, వీరంతా కూడా పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని కరెక్ట్ సమాధానం అండి. శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మానస సమృత చీరాల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ సమాధానం. ఫణిరాజ్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. రమేష్ దొంతి, ఇంకా గగన్ పెరుమాళ్ళు అనంతపురం నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే నెల్లూరు నుంచి గణేష్ గారు కరెక్ట్ సమాధానం అండి. నాగేంద్రప్ప ఉడేవు మొలకలమూరు కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ సమాధానం అండి. నెల్లూరు జిల్లా ఈనమడుగు నుంచి వాస్తు సిద్ధాంతి, చేబ్రలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్.

మనోజ్, తనోజ్. కరెక్ట్ సమాధానం అండి. ఎస్పీ సుబ్రహ్మణ్యం గారు. ఇంకా అలాగే రుద్రాంశ్, దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి కృష్ణా జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ సమాధానం. ఇంకా అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు. కరెక్ట్ సమాధానం. కృష్ణప్రసాద్, కొమ్ముగూడెం, తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారండి. కరెక్ట్ సమాధానాన్ని. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి కరెక్ట్ సమాధానం. మల్లికార్జున అభిరావ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ సమాధానం. అశోక్, రమ్య, దినకర్, దేవాన్ష్, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే మిడదల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎంసీ రెడ్డి గారు అనంతపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఎంసీ రెడ్డి గారు అనంతపురం నుంచి రాంగ్ సమాధానం అండి మీది. నంద్యాల టెక్కే రామచంద్ర సువర్ణ కరెక్ట్ సమాధానం అండి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే ఓంకార్ గౌరీ రామ్నగర్ వేటపాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. రాధ కమ్మన్ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా ఏలూరు నుంచి బాలప్రసాద్ రాంగ్ సమాధానం అండి. వీరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య కరెక్ట్ సమాధానం అండి. రామ్ భూపాల్ భారతి మార్కాపురం జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, పెద్దమస్తానరావు కరెక్ట్ సమాధానం అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ సమాధానం అండి. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. సైనిక్పురి కాలనీ నుంచి శ్రీవత్స, అచ్యుత, శశాంక్, బృందావనం, పద్మశ్రీ, శ్యామ్ కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ సమాధానం పంపారు. సుబ్రహ్మణి గారు పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి కరెక్ట్ సమాధానం. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ సమాధానం పంపారు. రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారండి. మీ సమాధానం రాంగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ కరెక్ట్ సమాధానం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేశ్వర, శ్యామల, అయాన్సీ, సియోన్, నాగడి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ కరెక్ట్ సమాధానం పంపారు. అలాగే ఇంకా ఎన్ పార్థసారథి భరత్నగర్ సిద్దిపేట నుంచి పంపించారు. వీరు సమాధానం కరెక్ట్గా లేదండి. మీరు ఒకసారి కరెక్ట్గా సమాధానం పంపించండి. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. దైదా భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి పంపించారండి. నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ సమాధానాన్ని. అలాగే ముకుందరావు ధర్మరాజు, శ్రీనివాస్, అచ్చమ్మ, పద్మ వీరంతా శ్రీకాకుళం జిల్లా గూడ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియ గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవిరాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత, సాయి రిక్విత్ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా లతా సుహాన్ గారు హోస్కోట్ నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. అలాగే శుభ సాయంత్రం అంటున్నారు. వీరు విజయశేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం అండి. జాప భూపేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంత్, మహాలక్ష్మి, మహాశ్రీ వెల్లుల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా హ్యాపీ హోమ్స్ నల్గొండ జిల్లా నుంచి పంపించారండి. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి ఎవరండి వీరు? త్రివేణి, చిన్మయి, ప్రీతం కరెక్ట్ సమాధానం అండి. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ సమాధానం అండి. అనంతపురం జిల్లా పెద్ద

పెద్దవడుగురు గ్రామం నుంచి జనార్దన, కుసుమ, లలిత, మనోజ్ వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపారు. ఇంకా అలాగే కుంచి రామ్మూర్తి కుంచువానిపేట నుంచి కరెక్ట్ సమాధానం అండి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పాపి నేపాల నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న కరెక్ట్ సమాధానం అండి. ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయలపల్లి గ్రామం నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా ఫక్రుద్దీన్, ఫైజా అనంతపురం నుంచి పంపించారు. రాంగ్ సమాధానం అండి మీది. ఇంకా గుండుగొలను నుంచి కొనకల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా అలాగే పల్నాడు జిల్లా నరసరావుపేట నుండి పోలు శివదాసరెడ్డి, బ్రహ్మానందరెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ సమాధానం అండి. వీరు క్వశ్చన్ మరొకసారి చెప్పమంటున్నారు. భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది? ఓకేనండి, క్వశ్చన్ విన్నారు కదా, ఆన్సర్ టైప్ చేసి పంపించండి. ఇంకా హర్ష కుమార్ కంకిపాడు మండలం తెన్నేరు నుంచి పంపిస్తున్నారండి, రాంగ్ సమాధానం పంపించారు వీరు. పెడ రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ కరెక్ట్ సమాధానం. ఇంకా అలాగే రాజ్ కుమార్, లావణ్య, సఖినేటిపల్లి, రాజోల్ నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. పావులూరు నుంచి మోహనకృష్ణ కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి మీరు రాంగ్ సమాధానం అండి. మీరు పంపించింది శ్రీ రామప్రసాద్, మార్కాపురం నుండి కరెక్ట్ సమాధానం పంపారు. దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, ఇనమడుగు నుండి సౌదామిని, వసుంధర, పద్మావతి వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల నుంచి కరెక్ట్ సమాధానం. తెనాల నుంచి కుమార్ గారు కరెక్ట్ సమాధానం అండి. ఇంకా అలాగే కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇంకా పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి వాసుతంతి రామకృష్ణయ్య, హోబిలం వెంకటేశ్వర్లు ఇంకా వారి మిత్ర బృందం వీరంతా కూడా కరెక్ట్ సమాధానం పంపించారండి. తుమ్మలశల్లి గోపినాథ్. ఇంకా అలాగే ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు కరెక్ట్ సమాధానం పంపారు. విశాఖపట్నం నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు సరిపల్ల. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీరు మళ్ళీ రాంగ్ సమాధానమే పంపించారు. లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి. ఆత్మూరు మురళి, లక్ష్మి, భట్టిప్రోల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. ఇంకా ఎన్ పార్థసారథి, భరతనగర్, సిద్దిపేట నుంచి కరెక్ట్ సమాధానం పంపించారు. ఇప్పుడు ఇంకా రామకృష్ణయ్య, సుభాష్ని, విష్ణు, కైలాష్, మనోజ్ ఇనమడుగు నుంచి పంపించారండి. చేబ్లూరు రామకృష్ణయ్య వీరంతా కూడా నెల్లూరు జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. తమిళనాడు నుంచి ఫక్రుద్దీన్, ఫైజా అనంతపురం నుంచి పంపించారు వీరు రాంగ్ సమాధానం అండి పంపించింది. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ కరెక్ట్ సమాధానం అండి. ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాంగ్ సమాధానం పంపారు. గోపాల్, పార్వతి, బుచ్చిరెడ్డిపాలెం నుంచి వనం వెంకటేశ్వర్లు, చెన్నూరు నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఇంకా అలాగే ప్రభ, చీరాల నుంచి కరెక్ట్ సమాధానం అండి. వీర కనకారావు, వీరభద్రపురం నుంచి కరెక్ట్ సమాధానం పంపారు. మధుసూదన్ రెడ్డి గారు, అనంత టౌన్షిప్ నుంచి కరెక్ట్ సమాధానం అండి. డి వాణి, వెంకటేశ్వరరావు, మారుతి టౌన్షిప్, నంద్యాల నుంచి పంపించారు కరెక్ట్ సమాధానం. వీరు వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారు, రాంగ్ సమాధానం అండి. ఇస్మాయిల్ బాయ్, సయ్యద్ జాకీర్ బాయ్, మహమ్మద్ రఫీ బాయ్, ఇంకా ప్రకాష్, ఖాదర్ బాషా,

నెల్లూరు జిల్లా నుంచి పంపించారండి. కరెక్ట్ సమాధానం. నెల్లూరు నుంచి రేవతి రాజశేఖర్. కరెక్ట్ సమాధానం అండి. ఇంకా కళ్యాణి చీరాల నుంచి పంపించారు. రాంగ్ సమాధానం పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ సమాధానం అండి పంపించింది. ఓకేనండి, మీరు పంపించిన అందరివి కూడా చదివాను. ఇంకా అలాగే వీరెవరో లాస్ట్ పంపించారు. ఎస్పీఆర్ విఠల్, కళ్యాణి, కృష్ణ, సాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ వీరంతా కూడా తెనాల నుంచి పంపించారండి. ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్ సనోజ్. కరెక్ట్ సమాధానం పంపించారండి. ఓకే అండి, అందరి జవాబులు అయితే చదవడం జరిగింది. ఇంకా ప్రభా చీరాల నుంచి పంపించారు, వీరు ఇప్పుడు కరెక్ట్ సమాధానం పంపించారు. ఓకే, ఆన్సర్ నేనే చెప్పేస్తున్నానండి. చాలామంది టైప్ చేసి పంపించారు. ఇంకా అలాగే ఇంకా లేట్గా కూడా వస్తున్నాయి మెసేజ్లు. తాళ్ళూరు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి పంపించారు కరెక్ట్ సమాధానాన్ని. ఓకే, ఆన్సర్ చెప్పేస్తున్నానండి. భారతదేశంలో పొడవైన సముద్రపు తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే అది గుజరాత్ అండి. ఈ గుజరాత్ దీని పొడవు 1054 కిలోమీటర్లు ఉంటుందండి. ఓకే, ఆన్సర్ తెలిసింది కదా. ఇక రెండో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గోండు గిరిజనులు తెలుసు కదండి. గోండు గిరిజనులు తలపై నెమలి పించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం ఏది? ఒకసారి ప్రశ్న మరొకసారి వినండి. గోండు గిరిజనులు తలపై నెమలి పించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం ఏది? ఆప్షన్స్ ఇస్తున్నానండి. ఆప్షన్స్ విని మీరు కరెక్ట్గా ఆన్సర్ టైప్ చేసి పంపించండి. ఆప్షన్ ఏ కథాకళి, బి కూచిపూడి, సి పేరిణి, డి గుస్సాడి. ఆప్షన్ ఏ కథాకళి, ఆప్షన్ బి కూచిపూడి, ఆప్షన్ సి పేరిణి, ఆప్షన్ డి గుస్సాడి. ప్రశ్న మరొకసారి. గోండు గిరిజనులు తలపై నెమలిపించాలను అలంకరించుకుని చేసే సాంప్రదాయ నృత్యం పేరేంటి? కథాకళి, కూచిపూడి, పేరిణి, గుస్సాడి. ఆన్సర్ తెలిసినట్లయితే 2488 81 2 నంబర్కి వాట్సాప్ చేసి పంపించండి. మనం పాట విందాం.

0: കൊല്ലു
1: ഗോപയ്യ
0: ഗോധൂളി എന്തുവലന
2: ഗോധൂളി എറനോ എന്തുവലന
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ఈ ఉత్తరం బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి. శ్రోతలు పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, కాంతమ్మ, కన్నయ్య, కవిత, మానస, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, శకుంతలమ్మ, కిష్టప్ప, చరిత. వీరి కోసం పండంటి కాపురం చిత్రం నుండి ఘంటసాల పాడిన పాట. సాహిత్యం దాశరథి, సంగీతం ఎస్పి కోదండపాణి.

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

మీరింతవరకు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. లేపాక్షి కార్యక్రమంలో ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 225533, ఎస్టీడీ కోడ్ 08554. కార్యక్రమ సమన్వయం శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ హారిక.

0: హాయ్ హలో, అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. నేను మీ హేమంతరాజు. విని వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి శ్రోతలు, ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలంటే మా ఫోన్ నంబర్ 2255333, ఎస్టీడి కోడ్ 0854. ఆకాశవాణి ఎఫ్ఎం అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్ పై కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. అందరూ వినండి, అందరికీ వినిపించండి. మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారో పలకరిద్దాం. కొద్ది గట్టి మాట్లాడండి, వినిపించడం లేదు ప్లీజ్.
1: గట్టిగా సార్ మాట్లాడతాను లేదు,
0: మాకు వినిపించలేదు. మీరు గట్టిగా మాట్లాడితే
1: ఎవరు ఎక్కడ,
0: ఆహా ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: అనంతపూర్ నుండి సార్.
0: అనంతపూర్ ఎక్కడ? అనంతపూర్ పెద్దది కదా,
1: రాణి నగర్.
0: అట్లా చెప్పాలి, మరి వివరాలు చెప్తే కదా ఇతరులకు కూడా తెలుస్తాయి ఎవరు ఫోన్ చేస్తున్నారు.
1: ఇంతకుముందు చేసినారు సార్, 6 నెలలు అవుతుంది.
0: 6 నెలలు అయి ఉంటుందిలేండి, మీరు చేసి కాదనడం లేదు, కానీ గుర్తుపెట్టుకోవాలి కదా జనాలు.
1: కరెక్ట్ సార్.
0: ఎప్పుడన్నా కానీ ఫోన్ చేస్తేనే ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీ పరిచయం చెప్తే మిగతా శ్రోతలకు కూడా ఓ పలానా ఆయన ఫోన్ చేస్తున్నారని తెలుస్తుంది, అది విషయం. మరి ఇప్పుడు ఊరికి ఎవరో ఫోన్ చేసినారు అంటే కాదు కదండి. ఏం పేరు, మీ పేరు చెప్పండి. బాగున్నాము. కుల్లాయప్ప గారు బాగున్నారు కదా?
1: బాగున్నాం సార్.
0: సంతోషం, 6 నెలల తర్వాత మరి మీకు కాల్ కలిసిందే.
1: ఫస్ట్ ఇప్పుడు కలిసింది.
0: అదే ఇప్పుడు అంటే 6 నెలల తర్వాత.
1: 6 నెలల తర్వాత ఇప్పుడు ఫస్ట్ మొదటి కాల్ నాదే.
0: మొదటి కాల్ మీద అంటే ఇంకా సంతోషం కదా మీకు.
1: అవును సార్.
0: ఏ పాట వినిపించమంటారు మరి మీ సంతోషానికి?
1: ఉమ్మడి కుటుంబంలో ఆడే యమధర్మరాజు.
0: ఉమ్మడి కుటుంబంలో యమధర్మరాజా? ఏది
1: అడవి సీన్ సార్? అది
0: అడవి సీన్, అది పద్యం కదా.
1: ఏముడు పోతాడే ఆ పాట సార్?
0: ఏం అది యముడు కాదు కుల్లాయప్ప గారు.
1: ఏ సార్?
0: ఇది యముడు కనిపించడం లేదే.
1: అయ్యే మన ఎప్పుడు కనపడతా అంటాడు, మనమే ఆయన కనపడము.
0: సతీ సావిత్రి డ్రామా మీరు అడుగుతుండేది?
1: డ్రామా
0: పెద్దది ఉంటుంది, కొద్ది వరకు వినిపిస్తా మీకోసం. మరి
1: వినిపించలేదు సార్, అంతా వినిపించండి.
0: అంతా వినిపించాలంటే పాపం ఇంకా మిగతా శ్రోతలు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సర్లే, వినిపించే ప్రయత్నం చేద్దాము. ఏం చేస్తుంటారు మీరు?
1: ఖాళీగా ఉన్నాను సార్, 70 ఏళ్ళు నాకు.
0: ఓ అబ్బా, 70 ఏళ్ళ వయసులో కూడా మీరు ఓపిక్గా మరి రేడియోని ఫోన్ చేస్తున్నారంటే చాలా సంతోషం అండి. ఓకే వస్తుంది, వినండి మరి హాయిగా ఆనందంగా.
1: ఎప్పుడు పొద్దున 6 గంటల నుంచి ఇంటానే ఉంటాను.
0: ఓకే కుల్లాయప్ప గారు, పాట వస్తుంది, సమయం కూడా అయిపోతా ఉంది. మరి నమస్తే.
1: నమస్తే.

0: ఈమె సామాన్య స్త్రీ కానవు కదా సుమా. సాధ్వి, నీ కార్యదీక్షకు కడుంగడు సంతసించితిని. నీ పతి ప్రాణం దక్క ఏదైనా మరొక్క వరంబు కోరుకును ఇచ్చేదా? సరియా సరియా, రాజ్యప్రాప్తియు నేత్రదృష్టియు రెండునవ సంగీతని పొమ్ము వదలక వచ్చుచున్నది. ఇట్టి వరంబులు ఎన్నియో సంగిరను, నా యమధర్మమునకు భంగము వాటిల్లదు కదా. మరొక్క వరమిచ్చి లాలించి బుద్ధగించి ఊరడించి మరలించరా
1: సావిత్రి? అబలవన్న ఆదరంబున మరొక్క వరంపియని తగించి
0: అది నేను నీ పతి ప్రాణంబు దక్క.
2: చాలు
0: బాబా అన్నట్టున సుత శతం అనుగ్రహించి సంతుష్టమై మరణి పొమ్ము.
2: ఒకటి నే కోరికి, రెండు నీవిచ్చితి, ముచ్చటగా మూడవ కోరిక చెల్లించకపోవట పాడియే ధర్మమూర్తి.
0: ఇది మా ధర్మస్ఫూర్తిలో ఉన్నట్టు లేదే. అయినను ఆఖరి కోరికని వాపోచున్నది అనుగ్రహించదా
1: పావిత్రి?
0: అడుగము, అది నేను నీ పతి ప్రాణంబు దక్క.
2: సంతానము చూసి సంతసించు, భాగ్యము ప్రసాదించుము.
0: ప్రసాదించిది పొమ్ము.
2: ఇంకెక్క

0: నమస్తే, చెప్పండి. విని వినిపించే కార్యక్రమం ఇది. ఎవరు?
1: కర్ణాటక నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: కర్ణాటకనా?
1: అవును సార్.
0: కర్ణాటక పెద్ద రాష్ట్రం కదా, ఎక్కడి నుంచి
1: సార్? అనంతపురం నుంచి 90 కిలోమీటర్లు అవుతుంది సార్. ఇక్కడ పావుగడ సైడ్.
0: పావుగడ దగ్గర ఏ ఊరు?
1: వైనస్కోట సార్.
0: ఓ, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినా మా మీతో, గుర్తుంది నాకు.
1: లేదు సార్, ఇదే సార్ ఇంకా మొదటిసారి చేస్తా ఉండేది.
0: అంటే మీరు చేస్తూ ఉండదు కానీ మీ ఏరియా నుంచి ఎవరో చేసినట్లున్నారు. వైఎన్ఎస్ హొస్కోట.
1: అవును సార్. మా పౌర్ణోలు మగ్గాలి సార్. ఇక్కడంతా
0: మగ్గాలి. మీరంతా
1: మగ్గాలి సార్?
0: చాలా సంతోషం అండి. వేరే రాష్ట్రం అయినా కూడా, అంటే ఈ ఆకాశవాణికి రాష్ట్రము దేశం లేదనుకోండి, అది వేరే విషయము.
1: అవును సార్. అవును సార్.
0: అంతా ఒకటే, సర్వే జన సుఖనో భవంతు. ఏం పేరు మీ పేరు? ఏం పేరు మీ పేరు?
1: నా పేరు రుద్రేష్ సార్.
0: రుద్రేష్ గారు బాగున్నారు కదా?
1: బాగున్నాను సార్.
0: ఏ పాట వినిపించమంటారు మరి?
1: సార్ సుస్వాగతం నుంచి ఆలయన ఆరతిలో అనే పాట.
0: సుస్వాగతం నుంచి ఆ పాటనా?
1: అవును సార్.
0: ఏం అట్లా అడిగితారా?
1: అవును సార్, ఆ పాట వినాలని చాలా ఆశగా ఉంది సార్. అందుకే
0: అట్లనా? లే, దాంట్లో ఎందుకు అడిగినానంటే మంచి మంచి పాటలు ఉన్నాయి వేరే వేరే పాటలు, అది కొద్దిగా బాధాకరమైన పాట కదా అని అట్లా. అంతే, ఇంకేం
1: లే సార్. అదే, అది చాలా బాగుంది సార్ పాట, అందుకోసం.
0: అవునవును, బాగుంది, మంచి లిరిక్ అది.
1: అవును సార్. అదే సార్, సుమారుగా ఒక నాకు ఒక 15 నుంచి రేడియో వింటున్నాను సార్. అది ఫోన్ కలవట్లేదు సార్ మీకు. ఈ రోజే కలిసింది సార్.
0: అవునా? ఇంకా మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా, హలో అభిలాష అవన్నీ, దానికి చేయలేదా మీరు?
1: దానికి ట్రై చేస్తున్నాం సార్, అందుకే కలవలేదు. ఎప్పుడు విజయ్ విజయ్ అని వస్తూ ఉంటుంది సార్.
0: ఎక్కువ మంది చేస్తూ ఉంటారు కదా శ్రోతలు, కాబట్టి మొత్తానికి కలిసింది సంతోషం కదా.
1: సంతోషం సార్.
0: పావుగడ తాలూకానా అది? వైఎన్ఎస్ వచ్చుకోట.
1: వైఎన్ఎస్ కోట సార్, పావుగడ తాలూకా,
0: తుమ్కూరు జిల్లా. తుమ్కూరు జిల్లా.
1: అవును సార్.
0: ఇప్పుడు ఎట్లా అది, ఇక్కడ కమ్మదూరు రోడ్కి వస్తుందా?
1: అవును సార, కమ్మదూరు నుంచి 15 కిలోమీటర్లు అవుతుంది సార్. అది
0: లోపలికి పోవాలి కదా?
1: పావుడ సైడ్ లోపలికి రావాలి, ఇట్లా పెద్దపల్లి వైఎన్ఎస్ కోట అట్లా వస్తుంది సార్.
0: ఓకేనండి, ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికి వినిపించండి రేడియో.
1: అవును సార్. థ్యాంక్ యూ సార్.
0: ఓకే, మరి మంచి పాట వస్తుంది, విందామా మరి?
1: అవును సార్.
0: నమస్తే.
1: థ్యాంక్ యూ.

0: రైతన్నలకు శ్రోతలకు ఒక ప్రకటన ఏమంటే, ఈ నెల 14వ తేదీ అంటే గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. కావున రైతు సోదరులు, ఈ గురువారం అంటే 14వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీడీ కోడ్ 08554 గుర్తుంచుకోండి. ఈ గురువారం అంటే 14వ తేదీ రాత్రి 7:15 హలో అనంత రైతన్న కిసాన్వాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. మరి ఇందులో పాల్గొనడానికి అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు ఇచ్చేస్తున్నారు. రైతు సోదరులు, ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందిస్తున్న పథకాలు రాయితీల గురించి మేడం గారిని అడిగి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్లు వచ్చి 22555333 లేదా 2968890 అనంతపురం ఎస్టేట్ కూడా 08554 ఇది ప్రకటన. మరి రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి 7:15 శ్రోతలు వింటున్నారు విను వినిపించు ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్ వచ్చి 22555333 ఎస్టీడీ కోడ్ 08554 మరి ఎవరో శ్రోత లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. నమస్తే, చెప్పండి. విని వినిపించు కార్యక్రమం ఇది. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: సార్ నమస్తే సార్, నార్పల సార్ మాది.
0: నార్పల, మీ పేరమ్మా?
1: సార్
0: మీ పేరు?
1: పేరు మున్నా సార్.
0: మున్నా గారు బాగున్నారా?
1: బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్?
0: బాగున్నాము. ఏ పాట వినిపించమంటారు
1: సార్? ఇప్పుడు ఇందాక సుస్వాగతం పాట విన్నాము.
0: అవును,
1: సుందరకాండల పాట ఏంటి సార్?
0: సుస్వాగతం తర్వాత సుందరకాండ.
1: సుందరకాండలది
0: బాగుందే. ఏం చేస్తుంటారు మీరు?
1: పని పోతుంటాను సార్, పని కాడ చేసినా తగలలేదు సార్ నెలా నేను చేసి.
0: పని కాడ చేస్తుంటారా?
1: పూల పోతామా మేమంతా?
0: పని కాడ చేస్తే ఎట్లా పని చేయకుండా మీరు?
1: పని కాడ అంతా పెట్టుకుంటాను సార్, ఒక 5-6 సెల్లు ఉన్నాయి సార్.
0: మీరు పని చేస్తూ రేడియో వింటున్నారా?
1: కనికేమరాలు పూలు విడతామా సార్? మేము
0: ఓ అబ్బా, ఎక్కడ? నార్పల్ దగ్గరనా?

0: నార్కల గూగుడు సార్.
1: గూగుడు సైడా?
0: గూగుడు సైడ్ సార్.
1: ఓహో, అట్లా పనికి పోతూ సెల్లులో వింటా ఉంటారా? అవునులే అవునులే, పని జరుగుతూ ఉంటుంది, మీరు వింటా ఉంటారు, దానికేం సంబంధం లేదు కదా.
0: 8:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వింటాను సార్ మీ పాటలు.
1: చాలా సంతోషం అమ్మ. మరి సుందరకాండ సినిమా నుంచి ఏ పాట వినిపించమంటారు? బాగుండేది వినిపిస్తుందా? మరి మంచిది, సరేనమ్మా. మరి పాట విందామా? వస్తా ఉంది రేడియోలో.
0: సరే సార్ వింటాను, బొల్లా బొల్లు వింటాను సార్. 10 ఉన్నాయి సార్ మాకు కార్బన్.
1: అవునా?
0: పనివేదాలని అందరికి 10 ఉన్నాయా? మాట్లాడుతుంటాను సార్.
1: ఓకేనమ్మా, చాలా సంతోషం. పాట వేస్తున్నాను, వినండి మరి.
0: సరే సార్.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే సార్.

0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విని వినిపించే కార్యక్రమం ఇది.
1: హలో
0: హలో చెప్పండి. హలో.

0: హలో
1: హలో,
0: హలో, చెప్పండి, వినిపిస్తుందా?
1: హలో,
0: హలో, చెప్పండి అమ్మా. విని వినిపించే కార్యక్రమం ఇది. మరి కాల్ కట్ అయిపోయింది. దయచేసి శ్రోతలు మరి సిగ్నల్ దగ్గర నుంచి ఫోన్ చేస్తే కాల్ కలుస్తూ ఉంది. శ్రోతలకు మరొకసారి తెలియజేస్తున్నాం, ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంత రైతన్న ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు టెలిఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇస్తారు. రైతు సోదరులు, గురువారం అంటే 14వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968890 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. అనంతపురం ఎస్టీ కోడ్ 08554. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే, చెప్పండి అమ్మా. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విని వినిపించే కార్యక్రమం ఇది.
1: రాప్తాడు మండలం గుండ్రెడ్డిపల్లి సార్.
0: రాప్తాడు మండలం గుండ్రెడ్డిపల్లి నుంచి. మీ పేరండి?
1: రజయాబి సార్.
0: రజయాబి గారు, బాగున్నారు కదా?
1: బాగున్నాం సార్. మీరు బాగున్నారు?
0: బాగున్నాం అమ్మా. చెప్పండి, ఏ పాట వినిపించమంటారు మీకోసము?
1: సింహరాశిలో అమ్మ పాట ఉంది, ఆ పాట.
0: సింహరాశ అమ్మ పాట కావాలనా? ఏం చేస్తుంటారండి మీరు? వ్యవసాయం ఉందా? రాప్తాడు మండలం కదా, గొందిరెడ్డిపల్లి. ఏం పండిస్తుంటారు మామూలుగా? అవే, అట్లాంటివి పండిస్తున్నారా? సరేనండి, పాట వస్తుంది, వినండి. కాల్ చేసినందుకు నమస్తే, ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు.
0: నమస్తే అమ్మా.

ఈరోజు కార్యక్రమానికి ఫోన్ చేసిన శ్రోతలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఆకాశవాణి కార్యక్రమాలు వినండి, అందరికీ వినిపించండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మేము ముందుంటాను. అందాక మీ హేమంత్ రాజుకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమ నిర్వహణ వి హారిక గారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తున్నది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

आकाशवाणी द न्यूज रेड बाय अनुजा कुमार। प्राइम

0: సగం గడ్డమే చేయించుకోండి.
1: మరి రెండోది?
0: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
1: బాబోయ్ బతికించింది యూపీఐ.
0: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
3: రోహన్ ఇంకా రియల్ లవ్ స్టోరీ మ్యాచ్ మొదలైంది. ఇద్దరు తిన్నారు ఇటాలియన్ క్విజీన్. వెయిటర్ వేశాడు స్పిన్, 4000 బిల్ వచ్చింది. రోహన్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. తను తన వాలెట్ ని మర్చిపోయాడు. రియా చేసింది డిజిటల్ పేమెంట్, అయిపోయారు కూల్. మీరు కూడా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి యూపీఐ తో పేమెంట్ చేయండి. డిజిటల్ పేమెంట్ తో గెలుచుకోండి లైఫ్ లోని ప్రతి టోర్నమెంట్.
0: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
2: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వార్తల వివరాలు. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో భారత పరిశ్రమల సమాఖ్య సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో స్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలు దీర్ఘకాల ఆర్థిక పరిపుష్టికి దోహదం చేస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, పరిశ్రమలు, వర్సిటీలు కలిసి పనిచేస్తే భారత్ గ్లోబల్ లీడర్గా ఎదుగుతుందన్నారు. 2047 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్రగామిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
5: ది నెక్స్ట్ గ్లోబల్ కాంపిటీషన్ విల్ నాట్ బి వన్ ఓన్లీ బై క్యాపిటల్, ఇట్ విల్ బి వన్ బై నాలెడ్జ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ స్పీడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ప్లెజర్ టు ఎంగేజ్ విత్ ది కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఎన్ ఇన్స్టిట్యూషన్ దట్ హెస్ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ఇండియాస్ ఎకనామిక్ అండ్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇండియా stands today talent, innovation, energy security and manufacturing ecosystem the fastest will define the next global economic order.
4: రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చేస్తున్న సేవలు ఎనలేనివని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో ఆధునీకరించిన పోలీస్ స్టేషన్ను ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి హోంమంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడానికి, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం 2026 బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించిందని తెలిపారు. దానిలో భాగంగానే కంకిపాడు గ్రామంలో 2.75 కోట్ల రూపాయలతో పోలీస్ స్టేషన్ను ప్రారంభించామని తెలిపారు. ప్రజలకు సత్వర సేవలను అందించడానికి పోలీసు శాఖ సంసిద్ధంగా ఉందని, మహిళల భద్రత కోసం విమెన్ పోలీస్ స్టేషన్లు అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకు ఎలాంటి ఆపద కలగకుండా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని మంత్రి అనిత తెలియజేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్లోని సన్టెక్ సిటీని సందర్శించారు. అక్కడ డీపీ అర్బన్ ఆర్కిటెక్ట్ సంస్థ డైరెక్టర్ ఆనంద్ కరుణాకరన్తో లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి మైస్ మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లకు కేంద్రంగా మారడమే ఆంధ్రప్రదేశ్ లక్ష్యమని పేర్కొన్నారు. దీనికోసం తాము కొత్త మైస్ విధానాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ ఈవెంట్ నిర్వాహకులకు సింగిల్ విండో అనుమతులను వేగవంతం చేయడానికి విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో ప్రత్యేక బ్యూరోలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం లక్ష్మీపురం గ్రామంలో 47 లక్షల రూపాయలతో

0: నూతనంగా నిర్మించిన మెడికల్ వ్యర్థాల భవన సముదాయాన్ని, మౌలిక సదుపాయాలను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో అధిక నిధులను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో పారదర్శకమైన సేవలను అందించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా అధిక భాగం నిధులను గ్రామీణ ప్రాంతాలలో రోగులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడానికి కేటాయిస్తున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో విలేజ్ హెల్త్ క్లినిక్లలో వైద్యుల నియామకం, రొటేషన్ పద్ధతిలో నర్సులను 24 గంటలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: గత 2 సంవత్సరాల్లోనే 8600 నియామకాలని కింది స్థాయి ఎఫ్ఎన్ఓల దగ్గర నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ల దాకా చెప్పడం జరిగింది. అది ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, అదేవిధంగా టెర్షరీ హెల్త్ లో కూడా ఖాళీలను భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక టెర్షరీ హెల్త్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకి వాకింగ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ప్రైమరీ హెల్త్ లో కూడా ఎక్కడైతే డాక్టర్ల ఖాళీలు ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని ఖాళీలు నియామకాలు చెప్పడం జరిగింది. సెకండరీ హెల్త్ లో సిఎస్సీలో కానీ ఏరియా హాస్పిటల్లో, డిస్టిక్ హాస్పిటల్లో పెద్ద ఎత్తున డాక్టర్ల కొరత ఉంటే వాటిని గుర్తించి దాదాపు 400 పోస్టులను కూడా ఇవాళ సెకండరీ హెల్త్ లో నియామకాలు చేపట్టడం జరిగింది.
0: ఆయుష్ వైద్య సేవల్లో నాణ్యత పెంచి మరింత విస్తృతపరచడంతో పాటు నకిలీ వైద్యాన్ని నియంత్రించేందుకు మార్పులు తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. సాంప్రదాయ ఆయుర్వేదం, హోమియో, సిద్ధ, యునాని, నాచురోపతి ఆయుష్ వైద్యానికి మరింత ప్రాచుర్యాన్ని తెచ్చేందుకు, ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అలోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్ చట్టం 2022 సవరణలు చేపట్టినట్టు ఆ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. త్వరలో రానున్న కొత్త విధి విధానాల రూపకల్పనకు 3 ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ కమిటీలు ఆయుష్ వైద్యరంగ నిపుణులు, ప్రజలను భాగస్వామ్యం చేసి వారి సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. పోక్రాన్ విజయంతో భారతదేశ సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి చాటిందని తెలిపారు. జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణల ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత ఆర్థిక వ్యవస్థ పారిశ్రామిక పురోగతిలో సీఐఐ కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాచీన వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ స్థాయి మైస్ ఈవెంట్లకు ఆంధ్రప్రదేశ్ను కేంద్రంగా మార్చేందుకు ప్రత్యేక విధి విధానాలను రూపొందిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సి దాసప్ప గారు పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఆకాశవాణి 90 వసంతాలు భారతీయ ప్రసార

వ్యాపార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వింటారు, 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ నందవరం కేశవరెడ్డి.

నిమిషాలకు చిత్ర జగత్, హిందీ సినిమా పాటలు, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రభాత ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజనీ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం వింటారు, 6:30 వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ నందవరం కేశవరెడ్డి. రేపటి ఉదయం ప్రసారంలో 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో బీట్రూట్ సాగులో మెళకువలు, పత్తి కట్టెలో వర్మీ కంపోస్ట్ తయారీ విధానం అందిస్తున్నవారు శ్రీ ఏ హేమంతరాజు. 6:45 ప్రాంతీయ వార్తలు, 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా డాక్టర్ ఏ రాజా ప్రసన్న కుమార్ గారి ప్రసంగం వింటారు. అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి.

8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ. రచన వై రామకృష్ణ. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. రేపుదయం 9:00 ఆకాశవాణి 90 వసంతాలు సందర్భంగా అనంతపురం కేంద్రం మొదటి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి తెలియజేస్తున్న వివరాలు వింటారు. 9:30 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 మహిళా సాధికారత అంశంపై ప్రత్యేక ముఖాముఖి, అతిథి రాణి సుస్మిత. 10:20 వివిధ భారతి, ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 12:10 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 విజయవాడ ఎఫ్ఎం రెయిన్బో కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 వరకు కొనసాగుతాయి. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వర్షాధార పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు. కళ్యాణదుర్గం మండల వ్యవసాయ అధికారి శ్రీ ఆదవాని శ్రవణ్ కుమార్ గారి ప్రసంగం. అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ వరంగల్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష, శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 ఆకాశవాణి

తొంభై వసంతాలు భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర. రేడియోతో నా అనుభవాలు. కురాడి చంద్రశేఖర్ కల్కార గారితో పరిచయం. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ. 8:30 తెలుగులో జాతీయ వార్తలు.

8:45 శ్రీమతి ఎస్ కృష్ణవేణి బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు రాయితీలు గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవన అధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 14వ తేదీ రాత్రి 7:15 2255333 లేదా 2968290 నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. ప్రకటన విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా కొండవీటి సింహం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

0: మీరు విన్న పాట హ్యాపీ చిత్రం కోసం ఎస్పి చరణ్ పాడినది. రచన కులశేఖర్, సంగీతం యువన్ శంకర్ రాజా.
1: పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
1: వధువు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
2: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టి బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టి జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.

చిత్రసింహ కార్యక్రమంలో ఇప్పుడు వినండి కొదమసింహం. చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట, రచన వేటూరి, సంగీతం రాజ్కోటి.

0: వధు పెళ్లి సమయంలో ఆమె తన కాబోయే వరుడు, స్నేహితులు మరియు బంధువులు, ఆమె తన అనుకునే వారి నుండి ఏమి ఆశిస్తుంది? వారి ప్రేమ మరియు ఆశీర్వాదాలకు మించి ఎప్పటికీ ఉండిపోయే వాగ్దానంను ఆశిస్తుంది. ఎందుకంటే ఆ వాగ్దానం ఆమె జీవితాంతం నిలుపుకుంటుంది. వధువును అలంకరించే అందమైన ఆభరణాల వలె ప్రకాశించే నిధి, అది ఒక వాగ్దానం.
1: ఈ వాగ్దానాలన్నిటితో పాటు మా వాగ్దానం కూడా ఒకటి ఉంది. అది, మేం మీ వివాహాన్ని ఒక మరపురాని క్షణంగా మారుస్తాము. జిఆర్టీ బ్రైడ్స్ బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్. ప్రతి వధువు తప్పనిసరిగా అలంకరించుకోవలసిన సంపద ఇది. జిఆర్టీ బ్రైడ్స్ ఫ్రమ్ జిఆర్టీ జ్యువెలర్స్. శుభారంభానికి ప్రారంభం.
2: అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు, పుట్లు లేకుండా ఫాకో పద్ధతిలో శుక్లాలకు చికిత్స. ఎస్బీఐ, ఐసీఐసీఐ, రిలయన్స్, గెలాక్సీ మొదలగు హెల్త్ ఇన్సూరెన్స్ కలవారికి క్యాష్ లెస్ సౌకర్యం కలదు. అర్హత కలిగిన వారికి నేత్రజ్యోతి ట్రస్ట్ ద్వారా ఉచిత తక్కువ ధరలలో కంటి ఆపరేషన్లు కలవు. ఫిజిషియన్ డాక్టర్ అరవింద్ కుమార్ ఎండి గారిని సంప్రదించండి. అరవింద్ డయాబెటిక్ అండ్ ఐ హాస్పిటల్, సాయినగర్ ఫస్ట్ క్రాస్, అనంతపురం. ఫోన్ 944-132-3469.

మీరు విన్న పాట ప్రతిభావంతుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడినది. రచన గోపి, సంగీతం సత్యం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. రచన దాసరి నారాయణరావు, సంగీతం సత్యం, చిత్రం స్వప్న. ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం కోసం చిత్ర పాడిన పాట. రచన షణ్ముఖ శర్మ, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

శ్రోతలు లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05. ఇక తెలుగులో వార్తా ప్రసారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మన దేశంలో 2014లో 350 అంకుర పరిశ్రమల నుంచి ఇప్పుడు 200,000కు పైగా స్టార్టప్కి చేరుకున్నామని కేంద్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

0: ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమనాథ్ క్షేత్రం అత్యున్నతమైనదని, శాశ్వతమైనదని, అది దేశం నాగరికత, ధైర్య సాహసాలను, అచంచలమైన భక్తిని చాటి చెబుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్లో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించి పవిత్ర సోమనాథ్ ఆలయంపై ఎగురుతున్న పతాకం భారత్ విశ్వాసం విజయానికి చిహ్నమని, కోట్లాది మంది భారతీయుల సామూహిక చైతన్యానికి దైవిక ప్రకటనని పేర్కొన్నారు. ఈ పతాకం దేశ కీర్తిని కలకాలం చాటుతూ ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మోదీ అన్నారు.
1: ఆజాదీ సమయ సర్దార్ సాహబ్ నే 500 రియాసతో జోడకర్ ఏక్ భారత్ కా ఆధునిక్ స్వరూప్ గఢా థా. తో సాథ్ హీ సోమనాథ్ కే పునర్నిర్మాణ సే ఉన్హోనే దునియా కో బతాయా థా భారత్ కేవల్ ఆజాద్ నహీ హువా హై, భారత్ అప్నే ప్రాచీన్ గౌరవ్ కో పునః హాసిల్ కర్నే కే మార్గ్ పర్ భీ అబ్ ఆగే బఢ్ చుకా హై.
0: 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా కేవలం దేశానికి స్వాతంత్రం వచ్చిందనే కాకుండా మన గత వైభవాన్ని తిరిగి సంపాదించుకునేందుకు భారత్ ముందుకు సాగుతోందని రుజువు చేశారని ప్రధానమంత్రి అన్నారు. 1000 ఏళ్ల క్రితం సోమనాథ్పై అనేక దాడుల్లో మొదటి జరిగిందని గుర్తు చేసిన ప్రధానమంత్రి, ఇటువంటి దాడులకు పాల్పడిన వారు ఈ దేశపు విలువలను ముక్కలు చేయగలమని భావించారని, కానీ వారు తప్పుగా ఆలోచించారని అన్నారు.
1: హమారీ ఆస్థా హమే జీవన్ జీనే కా తరీకా భీ సిఖాతీ హై, క్యోంకి హమ్ మాన్తే హైం సర్వం ఖలిత్వం బ్రహ్మ అర్థాత్ సృష్టి కా హరేక్ ఘటక్ ఈ సంపూర్ణ ప్రకృతి భీ ఈశ్వర్ కా హీ స్వరూప్ హై. ఇస్లియే హమారీ ఆస్థా నదియో మే భీ హై, వృక్షో మే భీ హై, హమ్ జంగలో కో భీ శ్రద్ధా కీ దృష్టి సే దేఖతే హైం, హమ్ పర్వతో మే భీ పవిత్రతా కా భావ రఖతే హైం. ఔర్ ఆజ్ జబ్ దునియా ప్రాకృతిక జీవన శైలికి ఔర్ లౌట్ రహీ హై, హమే హమారీ శక్తి కో భీ పెహచాన్నా హోగా.
0: ప్రకృతితో భారతీయులకున్న అనుబంధం వారి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని మోదీ పేర్కొన్నారు. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో పునర్నిర్మించిన సోమనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయని, దాడులు చేసిన వారి చరిత్రలో కలిసిపోయిన భారత్ ఆత్మ మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పామని మోదీ అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బుధవారం లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, బీజేపీ పుదుచ్చేరి ఇన్ఛార్జ్ నిర్మల్ కుమార్ సురానా, రాష్ట బీజేపీ అధ్యక్షుడు వీపీ రామలింగం కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. రేపు సాయంత్రం పుదుచ్చేరి చేరుకునే బీజేపీ సీనియర్ నాయకులకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికి అనంతరం భారీ ర్యాలీ నిర్వహిస్తారు. పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని తక్షణమే రద్దు చేస్తూ ప్రభుత్వం ఈరోజు నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ పొందిన తర్వాత రాష్ట ప్రభుత్వ సేవల్లో కొనసాగుతున్న అధికార సేవలు కూడా ఈరోజుతో నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి సువేందు అధికారి ఈరోజు తొలి మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. అనంతరం వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HYD ఫాలో అవ్వండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని, మన దేశంలో 60 రోజులకు సరిపడా ముడి చమురు, ఖనిజ వాయువు, 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. న్యూఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన పశ్చిమాసియా వ్యవహారాల అనధికారిక మంత్రుల బృందం 5వ సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. పశ్చిమాసియా ఘర్షణల తాజా పరిణామాలను సమీక్షించిన ఈ సమావేశం ప్రజలపై వీటి ప్రభావం కనిష్టంగా ఉండేలాగా దేశ సంసిద్ధతను బలోపేతం చేసే మార్గాలపైనా చర్చించింది. అంతర్జాతీయంగా అస్థిరత నెలకొన్నప్పటికీ ఘర్షణలు మొదలై 70 రోజులు దాటినా పెట్రోలియం ధరలు స్థిరంగా ఉన్న అతి కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటని,

0: దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 703 బిలియన్ అమెరికా డాలర్ల వద్ద ఉన్నాయని సమావేశంలో తెలియజేశారు. చమురు శుద్ధిలో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద దేశంగా, పెట్రోలియం ఉత్పత్తులు ఎగుమతిలో 4వ అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ 150కి పైగా దేశాలకు ఎగుమతులు చేస్తూనే దేశీయ డిమాండ్ను పూర్తి స్థాయిలో తీరుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధికారులను ఆదేశించారు. మెట్రో రైళ్లు, ప్రజా రవాణా వినియోగించడం, కార్ పూలింగ్ ద్వారా పెట్రోల్ డీజిల్ వాడకాన్ని తగ్గించాలని, అనవసరమైన విదేశీ పర్యటనలకు దూరంగా ఉండడం, దేశీయ పర్యటనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోలు నిలిపివేయడం మొదలైన వాటికి సంబంధించి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రపంచం సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు చేసిన 7 శక్తివంతమైన విజ్ఞప్తులను పాటించాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పౌరులను కోరారు. సాధ్యమైన చోట వర్క్ ఫ్రం హోంకు ప్రాధాన్యత ఇవ్వడం, ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలను నివారించడం మొదలైన విజ్ఞప్తులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న చేశారు. న్యూఢిల్లీలో జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డాక్టర్ జితేంద్ర సింగ్, 2014లో దేశంలో కేవలం 350 స్టార్టప్లు మాత్రం ఉండగా ఈనాడు ఆ సంఖ్య 2 లక్షలు దాటిందని, స్టార్టప్ ఎకో సిస్టంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
1: In 2014, we had just 350 to 400 startups. Today, we have more than 2 lakh. We stand number 3 in the world ecosystem of startups. In just one decade, our defense production has gone up by 174 times to 1.54 lakh crore. And our defense export has gone up 34 times in just one decade, up to 23,622 crore.
0: దేశంలో ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాలను బలోపేతం చేయడంలో పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ల్యాబొరేటరీ యానిమల్ వెల్ఫేర్ విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే శీర్షికన జరిగిన జాతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన, శాస్త్రీయ ప్రయోగాల్లో ఉపయోగించే జంతువుల పట్ల మానవీయంగా వ్యవహరించవలసిన అవసరం ఉందని, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఏర్పాటు చేసిన కమిటీ ఫర్ కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యానిమల్స్, విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థల్లోని జంతు ప్రయోగశాలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాజీవ్ రంజన్ సింగ్ చెప్పారు. తమిళనాడులో 2021 నుంచి 2023 మధ్య మాజీ విద్యుత్ శాఖ మంత్రి వి సెందిల్ బాలాజీ పదవీ కాలంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న 397 కోట్ల రూపాయల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు కుంభకోణంపై సిబిఐ విచారణకు ఆదేశిస్తూ మెడ్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. 45,000 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్పై భారత్కున్న ఆధిక్యం మాత్రం 8 పాయింట్ల నుంచి 5 పాయింట్లకు తగ్గింది. భారత్ రేటింగ్ 119 నుంచి 118కి 1 పాయింట్ తగ్గగా, న్యూజిలాండ్ 2 పాయింట్లు మెరుగుపరుచుకుని 113కి చేరుకుంది. పురుషుల టీ20 ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కూడా భారత్ నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్న సంగతి శ్రోతలకు తెలుసు. విశేషాలు మరొకసారి. సోమనాథ్ ఆలయ ధ్వజం దేశ వైభవానికి సంకేతంగా, దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈరోజు స్పష్టం చేసింది. ఐసీసీ పురుషుల వన్డే టీం తాజా ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో సి దాసప్ప గారు పాడిన జానపద గీతాలు, అనంతరం శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు. ముందుగా వినండి సి దాసప్ప గారు పాడిన జానపద గీతాలు.

మీరింతవరకు సి దాసప్ప గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు వినండి శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు.

0: టైం రిస్క్ కవర్తో.
1: మీరు ఇంతవరకు పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:45 కావస్తున్నది. మరి కాసేపట్లో వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం సమర్పణలో.
2: అంతర్భాగం బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
4: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
5: ఆకాశవాణి కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
6: డాక్టర్ మాధవీలత గారు నమస్కారం మేడం.
7: నమస్తే అండి.
6: మేడం, మీరు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
7: అవునండి.
6: ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత శ్రద్ధ తీసుకుని రైతుల్ని ఈ కోకో పంట అనే దాని వైపు మళ్లించాలని చూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కోకో పంట సాగులో మన రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ప్రోత్సాహకాలు ఏమున్నాయి, రైతులకి ఈ పంట వేసుకుంటే ఎటువంటి గిట్టుబాటు వస్తుంది తదితర వివరాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేడం. అసలు ఈ కోకో పంట ఏంటి, దీనికి ఏ నేలలు సూట్ అవుతాయి, అలాగే మన రాష్ట్రంలో కోకో పంట పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
7: ముఖ్యంగా మన ప్రభుత్వం ఇంత శ్రద్ధ తీసుకుని కోకోని సాగును ముందుకు తీసుకెళ్ళటానికి కారణము ఇది వాణిజ్యపరంగా ఇంటర్నేషనల్ ట్రేడ్లో మంచి ఆదాయం వచ్చే పంట. అయితే ఇది ముఖ్యంగా

0: చాక్లెట్లు తయారయ్యేదానికి ముడి పదార్థం. సో దీనికి చాలా వాల్యూ ఎడిషన్ చేయడానికి స్కోప్ ఉంది. అదేవిధంగా పంట పండించే రైతుకు కూడా అద్భుతమైన ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇందులో ఏంటంటే అవేర్నెస్ అనేది ఎందుకు రావట్లేదంటే, గోదావరి జిల్లాలు రెండోట్లలోనే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఈ కోకో సాగు చేయడం జరుగుతుంది. కానీ మనం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలు, అంటే మనకి ఈక్వేటర్ నుంచి నార్త్కి 20 డిగ్రీల వరకు, సౌత్కి 20 డిగ్రీల వరకు ప్రపంచంలోనే ఈ పంట ఎక్కడైనా పండించడానికి అవకాశం ఉంది. సో అందుకని ఏంటంటే మన కోస్తా తీర ప్రాంతాల్లో ముఖ్యంగా హ్యూమిడిటీ అనేది, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మన కోస్తా ప్రాంతాలన్నీ కూడా, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు కూడా, అత్యధికంగా దీని సాగుకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పంట పండించుకోవటానికి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది నీటి వసతి. వర్షాధారం కింద పండించడానికైతే ఈ పంటకి అనుకూలత ఉండదు. ఒకటే బండ గుర్తు రైతాంగం మనం గుర్తుపెట్టుకోవచ్చు, కొబ్బరి, ఆయిల్ పాము, అరటి వంటి పంటలు ఎక్కడైతే సాగు అవుతున్నాయో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కోకోని మనము సాగు చేసుకోవచ్చు. ఒక్కసారి మనము నాటుకున్నట్లయితే 30 నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఆదాయం తీసుకోవచ్చు, దిగుబడి వస్తుంది. అయితే ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా తోట పెరుగుదలకి, అంటే వెజిటేటివ్ సాకీ దశ పెరగటానికి ఉపయోగపడుతుంది. 3వ సంవత్సరం నుంచి దిగుబడి స్టార్ట్ అవుతుంది. 6వ సంవత్సరం నుంచి స్టెబిలైజేషన్ పీరియడ్కి వస్తుంది. ఇంక 8 నుంచి పూర్తి స్థాయిలో మనకి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. 1 ఎకరానికి 3 నుంచి 4 క్వింటాల్ వరకు కూడా దిగుబడి మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి.
1: మన ప్రభుత్వాలు ఈ కోకో సాగు చేసే రైతులకి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ విధంగా దీనికి ఇంపార్టెన్స్ ఉందంటారు?
0: ఇప్పుడు రైతాంగానికి అందరికీ తెలియాలి అని ప్రభుత్వం ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుందంటే, మన భారతదేశానికి కోకో గింజల అవసరము 150,000 టన్నుల నుంచి 180,000 టన్నుల వరకు మనకు అవసరం ఉంది,
1: డిమాండ్ ఉంది.
0: అయితే మనము ప్రొడ్యూస్ చేస్తున్నది, మనం పండించుకుంటున్నది మాత్రం 30,000-40,000 టన్నులే. ఇంత హ్యూజ్ గ్యాప్ ఉన్నింది కాబట్టి ఆ 100,000 టన్నులు మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. అధిక మొత్తంలో మనము ధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకని మనకు అనుకూలత ఉంది కాబట్టి ఈ పంట పండించుకుంటే మన రైతాంగము లాభదాయకంగా ముందుకు సాగుతారని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి సంవత్సరము 10,000 ఎకరాలు, అంటే 4,000 హెక్టార్ల వరకు విస్తీర్ణం పెంచాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకునింది. రైతాంగానికి కొత్తగా పంట కాబట్టి, తెలియదు కాబట్టి పూర్తిగా ప్లాంట్ మెటీరియల్ ఖర్చు అనేది ఏదైతే ఉంటుందో ప్రభుత్వమే భరిస్తుంది. అదేవిధంగా ఈ విస్తీర్ణంలో భాగంగా మొదటి 2 సంవత్సరాలకి మరి పెట్టుబడి వ్యయం కూడా, మొదటి సంవత్సరము 18,000 రూపాయలు, 2వ సంవత్సరం 12,000 రూపాయలు, వెరసి 30,000 రూపాయల వరకు కూడా మనము ప్రభుత్వ రాయితీ ఇవ్వటం జరుగుతుంది. 3వ సంవత్సరం నుంచి కాయలు కాస్తాయి, రైతుకి ఆదాయం మొదలవుతుంది. ఈ విధమైన చర్యలతో కోకోను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము అత్యధికంగా కోకోలో రాయితీలు ఇవ్వటం జరుగుతుంది.
1: మేడం, ఇదంతా ఇప్పుడు కోకో సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పారు. అయితే ఎటువంటి రైతులకి ఇవి అందిస్తారు? అంటే మనం చెప్తూ ఉంటాం కొన్ని కొన్ని ప్రభుత్వ పథకాలు, బీపీఎల్, బిలో పావర్టీ లైన్, తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి, లేదంటే కొంతమంది సామాజికంగా వెనుకబడున్న రైతులకి, కొంతమంది మహిళా రైతులకి ఇలా అంది. ఈ పథకం మీరు చెప్తున్నటువంటి ఈ పూర్తి రాయితీ మీరు చెట్లు అందించడం ఏదైతే ఉందో, అర్హుదారులని ఎలా గుర్తిస్తారు?
0: ఇప్పుడు మనం 30,000 రూపాయల సబ్సిడీ అనుకున్నాం. అయితే ఇది 5 ఎకరాల వరకే వర్తిస్తుంది. ఒక రైతుకి 150,000 వరకు కూడా మనకి ఈ రాయితీ అందించడం జరుగుతుంది. ఒక రైతుకి 20 ఎకరాలు ఉన్నా ఆయనకు వచ్చే సబ్సిడీ మాత్రము 5 ఎకరాల వరకే వస్తూ ఉంటుంది.
1: సో అందరు రైతులు దీనికి అర్హులే,
0: అందరు రైతులు
1: ముందుకు వచ్చినా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మేడం, అయితే తర్వాత ప్రశ్న అండి, కోకో సాగులో దిగుబడితో పాటు ఆదాయం కూడా బాగా పెరగాలంటే రైతు సోదరులు ఎటువంటి చర్యలు చేపట్టాలంటారు మేడం?
0: అయితే దిగుబడి బాగా తీస్తున్నారు మన రైతాంగం, కానీ నాణ్యత లేకపోవడం వల్ల మనకి ఈ పెద్ద కంపెనీలకి అమ్మినప్పుడు ఈ కోకో ఉత్పత్తులు అన్నీ చాలా ఉంటాయి. గింజల దగ్గర నుంచి మనం తయారు చేసే ఉత్పత్తులు అంటే కోకో మాస్ అంటే లిక్కర్ అంటాం, అది బేసిక్ బై ప్రోడక్ట్. అక్కడి నుంచి కోకో పౌడరు, కోకో బటరు, ఇవన్నీ ముడి పదార్థాలు తయారవుతాయి. ప్రధానంగా దాట్ల నుంచి చాక్లెట్ తయారవుతుంది. ఈ చాక్లెట్ చాలా ఖరీదైన మనకి తిండి పదార్థం కాబట్టి ఇవన్నీ తయారవడానికి నాణ్యమైన గింజలు ఉంటే మాత్రము అధిక ధర రావటం జరుగుతుంది. అయితే మన రైతాంగం ఏం చేస్తున్నారంటే,

0: గ్రేడ్ బీన్ అంటాం, బల్క్లో తీసిన తర్వాత ఆ నాణ్యత ప్రమాణాలు ఎలా పాటించాలో తెలియక మనకి బల్క్లో కంపెనీలకు అమ్మే విధానమే ఇప్పటి వరకు రైతులు పాటిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే క్వాలిటీ మెరుగుపరచాలి, క్వాలిటీ మెరుగుపరిస్తే అది డైరెక్ట్గా చాక్లెట్కి వెళ్తే రైతుకి ఇప్పుడు వచ్చే రేటుకి ఒక 20% ఎక్స్ట్రా రావాలి అనే ఉద్దేశంతో చాలా పథకాలని ఇప్పుడు ఈ సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ పథకాల్లో 4 కేటగిరీలుగా విభజించుకున్నారు. మొదటి కేటగిరీ అంటే లెస్ దాన్ 1 హెక్టర్, 2-2.5 ఎకరాల లోపు ఉన్న రైతాంగాలకి 18,000 వరకు ప్రైమరీ ప్రాసెసింగ్కి వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇస్తారు. అందులో 35% సబ్సిడీ. ఏ విధమైన రైతాంగమైనా 35% అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 వరకు సబ్సిడీ జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ సెకండ్ కేటగిరీలో చూసుకున్నట్లయితే మనకి 5 ఎకరాల వరకు వీళ్ళకి ఏంటంటే 10 క్రేట్స్, దగ్గర దగ్గర ఒక 2 టార్పాలిన్లు, ఒక బాక్సు, 5 ఎకరాలకి సరిపోయిన వాళ్ళు ఏం కొనుక్కున్నా దానికి 50,000 నుంచి 51,000 వరకు కూడా సబ్సిడీ. దీంట్లో కూడా 35% 18,000 వరకు వస్తుంది. థర్డ్ కేటగిరీ 10 ఎకరాల వరకు వాళ్ళని మనం తీసుకున్నట్లయితే దగ్గర దగ్గర 91,000 నుంచి 130,000 వరకు కూడా వాళ్ళకి ఆ ప్రైమరీ ప్రాసెసింగ్కి కావాల్సిన ఏ వస్తువులైనా, అంటే మెయిన్గా ఫర్మెంటేషన్ బాక్స్ అండి, గింజల్ని పొలవబెట్టాలి సరైన పద్ధతిలో, అదేవిధంగా సరైన పద్ధతిలో ఆరబెట్టాలి. మామూలు క్వాలిటీ ప్రొడ్యూస్ తీయాలి అంటే రైతులు బయట ఆరబెడతా ఉంటారు. ఆ స్టాండర్డ్స్ కాకుండా మనకు టెక్నికల్ స్టాండర్డ్స్తో మనం చేయాలనుకుంటే దగ్గర దగ్గర ఇది ఖర్చు అవుతుంది. వీళ్ళకి 100,000 రూపాయలు ఖర్చు అయితే 35,000 సబ్సిడీ ఇక్కడ వరకు కూడా రైతాంగంకి. నెక్స్ట్ లెవెల్కి 4 కేటగిరీకి వెళ్ళేసరికి ప్రభుత్వం ఏం చేసిందంటే చిన్న రైతులందరూ కలిపి ఒక 40 మంది 50 మంది ఏమైనా ఒక FPO ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్గా ఏర్పడి 30 అనే కాదు 100 మంది అయినా దగ్గర దగ్గర 40 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈ ప్రైమరీ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో 35,000 స్ట్రైట్ అవే MIDH నుంచి కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళ నుంచి కానీ ఎస్సీ సప్లాన్ నుంచి కానీ వాళ్ళు ముందుకొస్తే చాలు, ఏ స్కీమ్ లో పెట్టాలి అనేది ప్రభుత్వం చూసుకుని వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది.
1: మేడం అన్ని బాగానే ఉన్నాయండి, ఇప్పుడు అద్భుతమైన పథకాలు ఉన్నాయి, ప్రభుత్వ రాయితీలు ఉన్నాయి. ఎటువంటి రైతు కూడా అంటే మీరు చేసుకోవడానికి లేదన్నట్టు కాకుండా ఎవరు ముందుకొస్తే వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉంది. ఇప్పుడు వారికి ఆలోచన వచ్చిన వెంటనే ఎవరిని ఏ శాఖలో కలవాలి, అంటే ఈ బ్యూరోక్రాటిక్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి కదా మేడం, ఒకసారి మీరు క్లియర్గా చెప్పినట్లయితే, అంటే మనకి ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు ఇవన్నీ వచ్చినాయి అక్కడ వెళ్ళాలా లేకుంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి ముందుగా అవి చెప్పండి మేడం.
0: ఇప్పుడు రైతాంగం డైరెక్ట్గా ఇప్పుడు పండించుకునే రైతులు డైరెక్ట్గా వాళ్ళు ఏ ప్రాసెస్ చేయాలనుకుంటున్నారు అంటే ప్రైమరీ ప్రాసెసింగా, సెకండరీ ప్రాసెసింగా, లేదంటే ఈ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగా, వాళ్ళు ముందు నిర్ధారించుకున్న తర్వాత ప్రైమరీ సెకండరీ ప్రాసెసింగ్ అయితే డైరెక్ట్గా వాళ్ళకి రైతు సేవా కేంద్రాలు, వాళ్ళ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రానికి ఒక్కసారి అర్జీ పెట్టుకున్న తర్వాత ఆ అర్జీని మాత్రము ఖచ్చితంగా మండల ఉద్యాన అధికారికి తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఈ గ్రామం లెవెల్లో వాళ్ళ అప్లికేషన్స్ అక్కడ పెట్టినప్పటికీ కూడా వీళ్ళు ఒకసారి మండల ఉద్యాన అధికారిని కలిసినట్లయితే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో 20 లక్షలు పైబడిన ప్రాజెక్టులన్నీ జిల్లా ఉద్యాన అధికారి DHO ఉంటారు, ఆయన్ని డైరెక్ట్గా కలిసి అంటే మండల అధికారిని కలిసినప్పటికీ కూడా జిల్లా అధికారిని కలిసి మనం అర్జీ పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక ఉద్యాన అధికారినే కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు కూడా కలెక్టరేట్లో ప్రతి జిల్లాకి కూడా ఫుడ్ ప్రాసెసింగ్ అనుబంధంగా ఒక PRO పెట్టడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా కలిసి పెట్టుకున్నట్లయితే ఫస్ట్ ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఒక నెంబర్ వస్తుంది. వాళ్ళకి నెంబర్ వచ్చిన తర్వాత వాళ్ళు బ్యాంకుని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ 5 లక్షల ప్రాజెక్ట్ అనుకోండి, బ్యాంకు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ 5 లక్షల ప్రాజెక్ట్కి ఈ సబ్సిడీ తీసేయంగాను వాళ్ళు బ్యాంక్ లోన్ అప్రూవ్ చేయించుకోవాలి. 10% ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఉంటుంది, 90% బ్యాంక్ లోన్. ఈ 90% బ్యాంక్ లోను శాంక్షన్ అయిన తర్వాత మాత్రమే ఈ 35% సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముందుగా రైతులు ఇది తెలుసుకోవాలి.
1: ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి?
0: ఉద్యమ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ గా వాళ్ళు ఫోన్ లో వెబ్సైట్ లో చేసుకోవచ్చు. చేసుకోలేని రైతాంగము మీ సేవా సెంటర్స్, వాళ్ళు ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ 3 తీసుకువెళ్తే వాళ్ళు ఉద్యమంలో రిజిస్ట్రేషన్ చేసి పెడతారు.
1: మేడం చివరిగా ఈ కోకోలో విలువ ఆధారిత ఉత్పత్తులు అంటే మనం వాల్యూ అడిషన్ చేస్తుంటాం కదా, అది చేపట్టడానికి ఎటువంటి రాయితీలు ఉన్నాయి?

0: ప్రభుత్వం రైతులకి ఎటువంటి ప్రోత్సాహాలు అందిస్తుంది ఇక్కడ?
1: ముఖ్యంగా విలువ ఆధారిత చూసుకున్నట్లయితే చాక్లెటే మెయిన్ అండి, చాక్లెట్ తయారీ మెయిన్. ఈ చాక్లెట్ తయారీలో ఏంటంటే ఈ కమర్షియల్ ప్రోడక్ట్కి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందంటే, ఇప్పుడు మనం వివిధ బ్రాండ్ల చాక్లెట్లు తింటాం, ఆ చాక్లెట్లు తిన్నప్పుడు చాక్లెట్ అంటే మనం ఒక స్వీట్ అనే భావంతో ఉంటాం, కాదు. చాక్లెట్ అంటే చాలా విలువైన ఆహారం, అందులో పాలిఫినాల్స్ ఫ్లావనాల్స్ ఉంటాయి. ఆ పాలిఫినాల్స్ ఫ్లావనాల్స్ న్యాచురల్గా చేదుగా యాస్ట్రింజెన్స్ బిట్టర్నెస్ అన్నీ ఉంటాయి, కానీ ఈ కమర్షియల్ చాక్లెట్కి వచ్చేసరికి యాడెడ్ షుగర్స్, అదేవిధంగా మనకి ఆల్కలీ ట్రీట్మెంట్ అని ఉంటుంది. ఆ ఆల్కలీ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఈ బిట్టర్నెస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మనకి ఆ కోకో ఉత్పత్తి తింటే హార్ట్ బ్రెయిన్ హెల్త్కి చాలా చాలా ఉపయోగం, అద్భుతమైన ఆహారం, కానీ అది పోతుంది. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ తినాలి. ఇవన్నీ కూడా మనకి మనం తయారు చేసే హోమ్ మేడ్ చాక్లెట్స్ లో ఉంటాయి. డైలీ ఆహారంలో తీసుకున్నట్లయితే మనకి పోషకాల విషయంలోకి వస్తే మెగ్నీషియం గానీ ఐరన్ గానీ మ్యాంగనీస్ ఫాస్ఫరస్ అసలు వెరీ రిచ్.
0: డాక్టర్ మాధవి లత గారు ధన్యవాదాలు మేడం. ఈ కోకో పంట గురించి చాలా చక్కటి విశేషాలు తెలియజేయడమే కాకుండా ఈ కోకో పంట పండిస్తున్న రైతు సోదరులకి ఎటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుబాటులో ఉన్నాయో వివరంగా తెలియజేసి మీకు మరొకసారి ధన్యవాదాలు మేడం.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరింతవరకు కోకో పంట అభివృద్ధికి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ అంశం గురించి కొవ్వూరు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి మాధవీలత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రోతలకు ఒక గమనిక. రేపటి ఉదయ ప్రసారంలో 9 గంటలకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు శ్రీ వివి రావు గారి గురించి తెలియజేస్తున్న వివరాలు వింటారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం ప్రసారంలో 9 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం.

సూర్య ఐపీఎస్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట అది. ఇప్పుడు వినండి శుభలగ్నం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట.

తర్వాత శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట, రచన దేవులపల్లి, సంగీతం పెండ్యాల.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ నెల 14వ తేదీ గురువారం రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో హలో అనంతరైతన్న ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారంలో ప్రస్తుతం సాగులో ఉన్న ఉద్యాన పంటలలో మేలైన యాజమాన్య పద్ధతులు, రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, రాయితీల గురించి రైతులు ఫోన్ ద్వారా అడిగే సందేహాలకు అనంతపురం జిల్లా ఉద్యానవనాధికారిణి శ్రీమతి డి ఉమాదేవి గారు సమాధానాలిస్తారు. రైతు సోదరులు, ఈ గురువారం అంటే 14వ తేదీ రాత్రి 7:15 2255533 లేదా 2968890 నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలకు సమాధానాలు పొందవచ్చు. ఎస్టీడీ కోడ్ 08554. గమనిక విన్నారు శ్రోతలు. ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తున్నది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: తొంభై వసంతాల ఆకాశవాణి. విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు. ప్రత్యేక కార్యక్రమం.
2: మన ఆకాశవాణి విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తూ శ్రోతలను అనురిత్యం అలరిస్తుంది. అదేవిధంగా ఆకాశవాణి ప్రతి సందర్భంలో శ్రోతలను తమ చుట్టూ ఉన్న, చోటు చేసుకున్న ఇబ్బందికర పరిస్థితులలో శ్రోతల్లో మనోధైర్యం నింపేందుకు ఎప్పటికప్పుడు చైతన్యం, అవగాహన, దిశానిర్దేశం చేస్తూ విలువైన అలాగే అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తుంది. అందులో భాగంగా 2019లో వచ్చిన కరోనా వ్యాధి అందరినీ భయభ్రాంతులకు గురిచేసిన ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతినిత్యం విభిన్న కార్యక్రమాలను రూపొందించి వైద్యులతో, జిల్లా అధికారులతో పరిచయాలను, తీసుకోవలసిన జాగ్రత్తలను చెప్తూ విలువైన నేస్తంగా మారింది. ఆ సమయాన రేడియో చేసిన సేవ అసంఖ్యాక శ్రోతల మన్ననలను అందుకొంది.

0: ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ లాక్డౌన్ సమయంలో పరిశుభ్రత గురించి, సామాజిక దూరం గురించి, శానిటైజర్ల అవసరం గురించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ప్రతి వ్యక్తి పాటించేలా ఆకాశవాణి కడప కేంద్రం అప్పటి జిల్లా కలెక్టర్ శ్రీ సి హరికిరణ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ ఏర్పాటు చేసింది. వైద్య శాఖ, పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థలు ఏ విధంగా వాటి విధులు నిర్వర్తించాయో తెలియజేస్తూ,
1: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడి మనం చాలా విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ నేపథ్యంలో మన కలెక్టర్ సి హరికిరణ్ గారు ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు, మనతో సంభాషిస్తారు.
2: మార్చి ఫస్ట్ వీక్ నుంచి కూడా మనం ఒక ఫీవర్ సర్వే అనేది మొత్తం ప్రజానీకానందరికీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ అన్ని యంత్రాంగాలు, ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, అది కూడా ప్రభుత్వ యంత్రాంగం, డాక్టర్స్ పొద్దున్ననక రాత్రనక వాళ్ళ డ్యూటీస్ వచ్చి కంటిన్యూస్ గా వాళ్ళ లైఫ్స్ ని రిస్క్ చేసి ఎక్విప్మెంట్ ఎంత వేసుకున్నా, N95 మాస్క్లు ఎంత పెట్టుకున్నా, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పైనుంచి కింద వరకు ఎంత వేసుకున్నా, ఇట్స్ ఎ రిస్క్, ఇస్ ఎ రిస్క్. సో వాళ్ళు అక్కడ స్వాబ్స్ తీసి కలెక్ట్ చేసి ప్రజానీకాంతం మమేకమై వాళ్ళు సేవలు అందిస్తున్నారు. ముందుగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, తర్వాత పోలీస్ యంత్రాంగం బ్యారికేడ్స్ వేసి ప్రజల్ని బయటికి రానివ్వకుండా అప్రమత్తం చేసి చేస్తున్నాయి. ఇద్దరు బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ విభాగం, ANM, ఆశ, స్టాఫ్ నర్సు, డాక్టరు అనేది వీళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తారు. కొంతమంది NGOs వచ్చి కొన్ని కిట్స్ కూడా ఇస్తున్నారు, హైజీన్ కిట్స్ అని, బకెట్టు, మగ్గులని. పేషెంట్స్ ఎవరైతే మీరు క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్నారో వాళ్ళకి సేవలు అందియడం, కొంతమంది బ్లీచింగ్ పౌడర్ ఇట్లాంటి సహాయాలు చేయడం, కొంతమంది PPE కిట్స్ ఇవ్వడం. ఈ PPEs, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, జిల్లాలో కావాల్సినంత ఉన్నాయి, ఒక 3000 కిట్స్ వరకు ఉన్నాయి. సో ఇది ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ హాస్పిటల్, మనకి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోవిడ్ హాస్పిటల్, అక్కడ పనిచేసే వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది ఖచ్చితంగా ఇస్తున్నాం. క్వారంటైన్ ఫెసిలిటీలో ఉన్న వాళ్ళకి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇస్తున్నాం. PHCలు, CHCలు బయట కింద స్థాయిలో పనిచేసిన వాళ్ళు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎందుకంటే పాజిటివ్ పేషెంట్లు, సస్పెక్టెడ్ కేసెస్ తో పనిచేసేది వీళ్ళు. మిగతా వాళ్ళంతా సర్జికల్ మాస్క్ వేసుకుని, N95 మాస్క్లు వీలైతే వేసుకుంటే ఇది సరిపోతుంది. రేషన్ షాపుల దగ్గర రోజు రెండో రోజు గుమ్మకూడుతుంటే, ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లో టోకెన్ సిస్టమ్ ఇమ్మని చెప్పాం, ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు అప్రమత్తం అయ్యారు. ఎక్కడైనా గుమ్మకూడుతుంటే వాళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారని. ఈ కష్టకాలంలో లేబర్ ఏదైతే రోజువారీ కూలి మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 1000 రూపాయల సాయం అందించడం జరిగింది వాలంటీర్లు వచ్చి. తర్వాత PM ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే ఒక కార్యక్రమం కింద 3 విడతల్లో 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం కూడా, జన్ధన్ ఖాతా ఉన్న మహిళలందరికీ ఇది ఇస్తున్నారు. ఇది కాకుండా ప్రతి రైతుకి ఈ కష్టకాలంలో 1 విడతలోనే 2000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం అందించడం జరుగుతుంది. సో రైతులే కాదు, స్వయం సహాయక సంఘాలు, మహిళలు అందరికి కూడా ఈ 3 నెలల కాలం ఏదైతే వాళ్ళు ఇన్స్టాల్మెంట్ పే చేయాలో, తీసుకున్న బ్యాంక్ లోన్ కి ఏమైనా ఇన్స్టాల్మెంట్ పే చేయాలి, ఈ 3 నెలలు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఆర్థికంగా పేదవాళ్ళని బలోపేతం చేసేందుకు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు. సో ఒకసారి దీన్ని కూడా మీ అందరూ గుర్తించాలని చెప్పి కోరుకుంటున్నాను. హెల్త్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా RT-PCR మెషిన్ మనం రెండోది కూడా ఇవ్వండి అంటే, ఇప్పుడే కొత్తగా ల్యాబ్ పెట్టాం, దీంట్లో ఆపరేషన్ స్టెబిలైజ్ అవనివ్వండి, ఈ ఆపరేషన్స్ అన్ని ల్యాబ్ టెక్నీషియన్లు అందరూ బాగా పనిచేసి రిజల్ట్స్ అంతా బాగా వస్తున్నాయి అని అంటే, రెండో మెషిన్ తో కూడా మేము హెల్ప్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది.
0: ఈ వైరస్ ను ఎలా ఎదుర్కోవాలి, ఎలా తమను తాము కాపాడుకోవాలో శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం గంగాధర్ రెడ్డి గారితో పరిచయాన్ని అందించి అవగాహన పెంపొందించింది.
1: ఎవరికైతే COVID-19 పాజిటివ్ అని తేలిందో వాళ్లలో మనం బాగా సమస్యలు, అంటే ప్రస్ఫుటంగా కనిపించే సమస్యలు ఏంటి అంటే, శ్వాసకోశ వ్యవస్థ బాగా దెబ్బతినడము, గాలి పీల్చుకోలేకపోవడం. ఇది ఈ సందర్భంగా వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
3: మామూలుగా 60 ఏళ్ల పైన వృద్ధులు, దీర్ఘకాలికమైన జబ్బులుండే వాళ్ళు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలి.
1: అసలు
3: ఇంట్లో కూడా వీలైనంత, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయితే తప్ప వాళ్ళు, అంటే ఈవెన్ వాళ్ళ రూమ్కే పరిమితం అయితే ఇంకా మంచిది. ఇంట్లో పిల్లలు వీళ్ళతో కూడా ఎక్కువ మరి అటాచ్మెంట్ లేకుండా, ఎందుకంటే మనం ఇంట్లో యాక్టివ్ ఉండే వాళ్ళు బయట తిరిగి వస్తారు, వాళ్ళ నుంచి ముసలోళ్ళకి అంటుకుండే అవకాశం ఉంటుంది. కాబట్టి వృద్ధులు వాళ్ళు కూడా కొంత జాగ్రత్తలు, కొంచెం వాళ్ళకు ఏమంటే మానసిక ఉల్లాసం కూడా పలకరించాలి, వాళ్ళను చూసుకోవాలి. బట్ మెయిన్ ఏమంటే ఇండోర్ లో ఉండడము, బయటికి తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చినప్పుడు వ్యక్తిగత శుభ్రత, వ్యక్తిగతంగా డిస్టెన్స్ పాటించడం. ఈ మెయిన్ వైరస్ సమస్య ఏమంటే ఈ డ్రాప్లెట్, ఇది మనకు ఒక మన ద్రవాల్లో నుంచి అటాచ్ అయ్యి మనం తగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ ఇది రిలీజ్ అయ్యి మనకి ఎక్కడ సర్ఫేస్ ఉంటుందో దాని మీద పడుతుంది. కొంతమంది డైరెక్ట్ మొహంలో పెట్టి

0: అట్లా పడితే వాళ్ళ మొహంలో డైరెక్ట్ పడిపోతుంది, వాళ్ళకి మీ కోతలో పడిపోతే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. లేదు వాళ్ళు ఎక్కడన్నా వేరే ప్లేస్లో పడితే అది చేతితో రుద్దుకొని మళ్ళా ముక్కు కానీ టచ్ చేస్తే
1: కళ్ళకు కానీ టచ్
0: వస్తుంది.
1: చేస్తే
0: అలాగే సర్ఫేస్ మీద పడినప్పుడు దాన్ని కూడా పొరపాటు మనం టచ్ చేసి కడుక్కోకుండా మనం మళ్ళా ముక్కు కానీ కళ్ళు కానీ రుద్దుకుంటే వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పుడైనా మనం తెలియకుండా సర్ఫేస్లో ఏదైనా టచ్ చేస్తున్నాం అన్నప్పుడు మనం వాష్ చేసుకోవాలి
1: జాగ్రత్తగా.
0: ఆల్కహాల్ బేస్డ్ కానీ సబ్బుతో కానీ మనం చేతులు శుభ్రపరచుకుంటే అవకాశం రాకుంటుంది. దీంతో పాటు వ్యాయామం అంటే ఇంట్లో కరెక్ట్ అంటే యోగా మెడిటేషన్, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్,

0: ఆఫ్ చేసి మాకు నేర్పించిపోయారు ఒక నెల. అప్పటి నుంచి నేను టైలరింగే చేస్తున్నాను. మా సార్ వాళ్ళు చెప్పడం వల్ల మాస్కులు తయారు చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సమాజానికి మేము కూడా పనికొస్తామనేది చాలా గర్వంగా ఉంది నాకు కూడా.
1: జగన్మోహన్, COVID-19 కరోనా అనే వ్యాధి వచ్చిందని బయట నుండి డీఐజీ గారు చెప్పారు. మాస్కులు కుట్టాలని ఆలోచన సార్ గారే చెప్పారు. ఇక్కడ మిషన్లో 10 మిషన్ మాత్రమే ఉన్నాయి. 10-10 మంది టైలర్స్ ఉన్నారు. వాళ్ళకి హెల్పర్స్ కూడా ఒక 10-15 మంది ఉన్నారు. రోజుకు 600 కుట్టే వాళ్ళము. డీఐజీ గారు కలెక్టర్ గారు సాయంతో అలా మిషన్లు 600 స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక రోజుకి 8,000 నుంచి 9,000 రీచ్ అవుతున్నారు. 130,000 దాకా కుట్టాం. మేము కూడా జైల్లో ఉండి మా ఖైదీ సోదరులు ఇంత మ్యాన్ పవర్ ఉందని మాకు ఇంతవరకు తెలియదు. బయట ఉండే వాళ్ళు కూడా లాక్డౌన్ బాగా మంచిగా యూజ్ చేసుకొని ఇళ్లలో ఉండి బయట వారికి హాని కలిగించకుండా మన వంతు మనం బాధ్యతగా ఉంటే ఇంకొకరికి అంటించకుండా ఏమైనా అట్లాంటి అనుమానాలు ఉంటే మనం హాస్పిటల్కి పోయి చెక్ చేయించుకోవడం, క్వారంటైన్లో జాయిన్ కావడం, స్వచ్ఛందంగా మనం ప్రకటిస్తే బాగుంటుందని నా ఒపీనియన్.
2: నా పేరు అంబట్టి నారాయణ రెడ్డి. గత 10 సంవత్సరాల నుంచి జైలు లోపల ఉన్నాను. ఉన్నతాధికారుల సహకారంతో ఇలాగ అందరినీ మోటివేట్ చేసి మనం బయట ప్రజలకు మాస్కులకు సబ్ జైలు కానీ జిల్లా జైలు అంతేకు సప్లై చేద్దామని మోటివేట్ చేసి తయారు చేస్తాం. ఫస్ట్ కంటే ఇప్పుడు ఇంకా చాలా అందరికీ ఉపాధి కల్పించిండ్రు, పనులు చేసుకొని మంచిగా ఉంటుండ్రు.
3: నా పేరు జాన్ వెస్లీ ప్రసాద్ అండి. 2 ఇయర్స్ అవుతుందండి నేను వచ్చి. ఇప్పుడు ఇక కరోనా వచ్చినందువల్ల ప్రజల కోసం మాస్కులు కుట్టడానికి కోసం 1 మంత్గా ఇక్కడ టైలరింగ్ చేస్తున్నాను. మేము లోపలుండి మేము ప్రజలు బయట ఉన్న ప్రజలకు సేవను అందించే అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా డిఐ సార్ గారు మాకు కల్పించారు. ప్రజలకి మేము మంచి చేకూరుస్తున్నామనేటువంటి సంతోషం మాకు కలుగుతుందండి.
4: మా పేరు మురళీకృష్ణ, మైదుకున్న మండలం వన్నిపెంట. యూనిఫారాలు కుడతాము. బయట స్కిల్డ్ వర్కర్ పోలీస్ యూనిఫారాలు కానీ ఏ ఆర్డర్ తెచ్చినా కూడా అవన్నీ కుడతాం. ఇక్కడ గుళ్ళు కానీ గ్రంథాలయం కానీ పని కానీ ఏ విషయమైనా ఇక్కడ క్లియర్గా తయారై జైల్లో ఉండి బయటికి పోతే ఉన్న తప్పు చేసే ఆస్కారం ఉండదు. అలా తయారు చేస్తారు అధికారులు.
5: కరోనా గురించి కొందరి ఆలోచన కవితాత్మకంగా గేయ రూపంలోనూ.
3: ఈ COVID-19 వచ్చింది కదా, దీని గురించి మా ప్రజల కోసం ఏదైనా ఒక పాట రాయాలి, దీన్ని పాడాలి అని చెప్పి ఒక ఉద్దేశం కలిగింది. ఆలోచించి రాసి ఉన్నాను.

0: ఏడబోదు మన్ను పెద్దవారి సైతం, పురిటి బిడ్డ సైతం, పెద్దవారి సైతం, పురిటి బిడ్డ సైతం ఆ మహమ్మారి కరోనా నోట పెట్టుకుంది నిలువున మృంగేసినాది. ఖైదులైన మేము కన్నీరు కాచినాము, ఏమి సేతుమన్నో మేమేమి సేతుమన్నో, ఏడబోదు మన్నో మేమేడబోదు మన్నో. మా దేశ ప్రజల కోసం ఆలోచించినాము, మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. మా దేశ ప్రజలు బాగుండాలని నిశ్చయించినాము, మాస్కులు కుట్టి పంపినాము. ఏమి సేతుమన్నో మేమేమి సేతుమన్నో, జైలు లోపల ఇంతకన్నా మేమే సేతుమన్నో.
1: కొన్ని తరాలుగా మానవాళిని ప్రభావితం చేసి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తున్న కుష్ఠవ్యాధి నిర్మూలన కోసం వైద్యులతో పరిచయాన్ని చేసి శ్రోతల్లో అవగాహనను పెంపొందించింది. డాక్టర్ ఎస్ కాధర్వల్లి గారితో పరిచయాన్ని అందించింది.
2: సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి సామాజిక బాధ్యత కూడా మనకి చాలా అవసరం. మనం ఫర్ ఎగ్జాంపుల్ బస్సులో ప్రయాణం చేస్తుంటాం, బస్సులో మన పక్కనుండేటువంటి వ్యక్తి మనం గమనించామనుకోండి, సపోజ్ వాడికి కనురెప్పలు కనుబొమ్మలు రాలిపోయి ఉండడం, లేకపోతే ముక్కు కొంచెం ఏదైనా వంకరగా ఉండడం, లేకపోతే చెవి దిమ్మె మీద ఏదైనా బుడిపిల్లలాగా ఉండడం, ఆ లక్షణాలు ఏదైనా ఒక లక్షణం ఉంటే ఇమ్మీడియట్గా సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలంటే చెప్పాలి. అతనికి తెలియదు కాబట్టి నాయన ఇట్లా నీకు ఏదైనా ఉండొచ్చేమో పక్కకు పిలిచి అతనికి చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చి, ఫలానా మీ ఊర్లోనే ఉంటారు ఆశ, మీ ఊర్లోనే ఉంటారు ఏఎన్ఎం గారు, వాళ్ళ దగ్గర పోయి ఒకసారి అడగాయ్యా, దీనివల్ల ఏమీ నష్టం లేదు అనేటువంటిది ఒక కౌన్సిలింగ్ లాగా మనం కూడా చేయొచ్చు. తర్వాత వ్యక్తిగత బాధ్యత ఏంటంటే, ఒకవేళ ఆ వ్యక్తికి ఏదైనా గన ఈ యొక్క కుష్టు అనేటువంటిది తేలినప్పుడు అతను వ్యక్తిగతంగా కూడా

0: మినిమం ఎక్కువ మందితో కలవకుండా, పక్కన ఉండేటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా దైనందికమైనటువంటి జీవితంలో అతని యొక్క పాత్ర అయి టాబ్లెట్స్ కంపల్సరీగా తీసుకున్నట్టయితే 100% ఇది క్యూరబుల్ అండి.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విపత్కర పరిస్థితుల్లో ఆకాశవాణి కడప కేంద్రం సేవలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. వార్తల వివరాలు. సోమనాథ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదని, దేశపు అలుపెరగని స్ఫూర్తికి అది ఒక నిదర్శనంగా నిలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చారిత్రక సోమనాథ్ ఆలయం పునర్నిర్మాణం జరిగి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఈరోజు నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, శిథిలావస్థ నుండి పునరుద్ధరణ వరకు సోమనాథ్ ఆలయ ప్రయాణం దేశ అజేయమైన వారసత్వాన్ని, నాగరికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేస్తూ, భారతదేశ దృఢమైన రాజకీయ సంకల్పానికి ఇది ప్రతీక అని అన్నారు. సోమనాథ్ అమృత్ పర్వ్ కేవలం ఒక పండుగ కాదని, రాబోయే 1000 ఏళ్లు భారతదేశానికి స్ఫూర్తి అని చెప్పారు. భారతదేశాన్ని అణచివేసే శక్తి ప్రపంచంలో మరే దేశానికి లేదని ప్రధానమంత్రి స్పష్టం చేస్తూ,
1: సోమనాథ్ అమృత్ మహోత్సవ్ ఏ కేవల్ అతీత్ కా ఉత్సవ్ నహీ హై, యే అగ్లే 1000 వర్షో కే లియే భారత్ కీ ప్రేరణా కా మహోత్సవ్ భీ హై. 1998 యాని ఆజ్ కే హీ దిన్ దేశ్ నే పోఖరణ్ మే పరమాణు పరీక్షణ్ కియా థా. భారత్ కే సామర్థ్య కో వైజ్ఞానికో నే దునియా కే సామ్నే రఖా.
0: పులుల ఆవాసాల పునరుద్ధరణ, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సామూహిక పరిరక్షణకు కార్పొరేట్ నిధులు ఎంతో అవసరమని కేంద్ర పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పులుల పరిరక్షణ ప్రయత్నాలకు పారిశ్రామికవేత్తలు మద్దతు ఇవ్వాలని కోరారు. పులి, సింహం, చిరుత, మంచు చిరుతతో సహా 7 ప్రధాన పులుల జాతుల రక్షణ కోసం అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ ఆధ్వర్యంలో వచ్చే నెల 1, 2 తేదీలలో దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ

0: బిగ్ క్యాట్ సమిట్ను భారత్ నిర్వహించనుందని తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, జీవ వైవిధ్యం, నీటి వనరులను పరిరక్షించడంలో పులులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణ రంగంలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో దేశం ఇప్పుడు ప్రపంచంలోని 3వ స్థానంలో ఉందని, ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం సౌర విద్యుత్ సామర్థ్యం 150 గిగావాట్లకు చేరుకుందని భూపేందర్ యాదవ్ అన్నారు. దేశంలోని ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ రంగాల బలోపేతానికి పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో ముఖ్యమని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ప్రయోగశాల జంతు సంక్షేమం, విధానాలు, ఉత్తమ పద్ధతులు అనే జాతీయ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, శాస్త్రీయ ప్రయోగాలలో ఉపయోగించే జంతువుల పట్ల మానవత దృక్పథంతో వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. జంతు ప్రయోగాల నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిసిఎస్ఈఏ విశ్వవిద్యాలయాలు, ఆసుపత్రులు, పరిశోధనా సంస్థలలోని జంతు ప్రయోగ సౌకర్యాలను నియంత్రించడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దేశంలో పెరుగుతున్న ఫార్మస్యూటికల్, బయోటెక్నాలజీ సామర్థ్యాలను కేంద్ర మంత్రి ప్రస్తావిస్తూ, పరిశోధన, జనరిక్ మందులు, వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచానికి భారత్ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ చట్టం ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీ ఇచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశానికి సాధికారత కల్పిస్తుందని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చిన వికసిత్ భారత్ జీఆర్ఏఎంజీ చట్టం ప్రధాన లక్ష్యం వేగవంతమైన గ్రామీణాభివృద్ధికి మద్దతు ఇవ్వడం, అధిక ఆదాయ భద్రతను కల్పించడం, గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పించడం. నిర్దేశించిన సమయంలోగా పని కల్పించకపోతే నిరుద్యోగ భృతిని కూడా ఈ కొత్త చట్టం అందిస్తుంది. మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడానికి 5 ఏళ్లలోపు వయస్సు గల 5 గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట వారి సంరక్షణ కోసం ఒక మహిళా కార్మికురాలిని నియమించడం ఈ చట్టంలోని ఒక ముఖ్య నిబంధన. దీని ద్వారా మహిళలు ఎలాంటి అంతరాయం లేకుండా తమ పనిని కొనసాగించడానికి వీలు కల్పించడంతో పాటు పని ప్రదేశాలను వారి అవసరాలకు మరింత అనుకూలంగా, సమ్మిళితంగా మార్చేందుకు ఉద్దేశించబడింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితుల దృష్ట్యా విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పౌరులకు, వ్యాపార సంస్థలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమిట్లో ఆయన ప్రసంగిస్తూ, పశ్చిమాసియాలో సంఘర్షణలు కొనసాగుతున్నాయని, కాల్పుల విరమణకు మరింత సమయం పడుతుందని, అందువల్ల దేశం ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం చాలా ముఖ్యమని అన్నారు. తమ దైనందిన జీవితంలో విదేశీ మారక ద్రవ్య వ్యయాన్ని తగ్గించుకోగల రంగాలను పౌరులు గుర్తించాలని ఆయన పేర్కొన్నారు. అటువంటి వ్యయాన్ని తగ్గించడంతో పాటు విదేశీ మారక ద్రవ్య ఆదాయాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి ఈ 2 ప్రయత్నాలు ఏకకాలంలో జరగాలని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
1: Reduce our expenditure on everything that requires foreign exchange to be spent. We can identify whatever we can do to preserve the foreign exchange. Simultaneously, we must also earn the foreign exchange more and more. Both things have to go in parallel. So I'll request all of you to take cognizance of Honorable Prime Minister's call to the nation and within your own means, within your own enterprises, within your own businesses, try to do whatever best you can.
0: ఐసీసీ పురుషుల వన్డే వార్షిక ర్యాంకింగ్స్లో భారత్ జట్టు 118 పాయింట్లతో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. న్యూజిలాండ్ 113 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా 109 పాయింట్లతో ఆస్ట్రేలియా 3వ స్థానంలో కొనసాగుతోంది. సౌత్ ఆఫ్రికా 102 పాయింట్లతో 4వ స్థానానికి చేరుకుంది. ఐపీఎల్ 2026లో భాగంగా ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు

0: మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కేరళం, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురుస్తాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వివరించింది. రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ధూళి తుఫానులు సంభవించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని ఐఎండీ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయంలో నిర్వహిస్తున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విదేశీ మారక ద్రవ్యం అవసరమయ్యే వస్తువులపై ఖర్చును తగ్గించుకోవాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో వచ్చే నెల అంతర్జాతీయ బిగ్ క్యాట్ సమిట్ను నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్ర జగత్, హిందీ చలనచిత్ర గీతాలు. ముందుగా షర్మీలి చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన పాట, రచన నీరజ్, సంగీతం ఎస్డి బర్మన్.

పడోసన్ చిత్రం కోసం కిషోర్ కుమార్ పాడిన పాట. రచన రాజేందర్ కిషన్, సంగీతం ఆర్డి బర్మన్.

ఆప్కీ కసమ్ చిత్రం కోసం కిషోర్ కుమార్ లతా మంగేష్కర్ పాడిన పాట, రచన ఆనంద్ బక్షి, సంగీతం ఆర్డి బర్మన్.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట అది. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం కెవి మహదేవన్, చిత్రం మంగమ్మ గారి మనవడు. ఇప్పుడు వినండి సితార చిత్రం నుండి ఈ పాట.

ఎవడు చిత్రం నుండి కార్తిక్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఇప్పుడు వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట సిరివెన్నెల చిత్రం నుండి.

నిరీక్షణ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట అది. రచన ఆత్రేయ, సంగీతం ఇళయరాజా. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు. మరి కాసేపట్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు.

కార్యక్రమం. డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ముందుగా దుర్మార్గ చరాధముల రంజనీరాగం రూపకతాళం శ్రీ త్యాగరాజస్వామి కృతి.

రాజరాజ రాధితే. నిరోష్టీరాగం తిస్రగతి ఆదితాళం శ్రీ ముత్తయ్య భగవతార్ రచన.

అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం వింటున్నారు. మృదంగ సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇప్పుడు వినండి మోహన రాగంలో నరసింహ ఆగచ్చ, మిశ్ర చాపుతాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

0: అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ నిష్టల కృష్ణవేణి గారి వీణావాదనం విన్నారు. మృదంగం సహకారం శ్రీ సుసరాపు సుబ్రహ్మణ్యం గారు. ఇంతటితో
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు: రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ మొదటి భాగం ప్రసారమవుతుంది. 6:30 వినదగు మాట శ్రీమతి సిహెచ్ సుజాత వ్యాఖ్యాత. 6:35 సేద్యపశుద్ధులు కార్యక్రమంలో పశువులకు సంపూర్ణ సమీకృత ఆహారం తయారీ గురించి వివరాలు వింటారు. అందిస్తున్నవారు శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 7:15 భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన వడదెబ్బ జాగ్రత్తలు డాక్టర్ ఎంవి రాంబాబు గారు అందించే వివరాలు. అనంతరం రసని కుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ డాక్టర్ శ్రీ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి. 8:35 చిత్రసీమ. 9:00 ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అనంతపురం కేంద్రం తొలి సంచాలకులు డాక్టర్ రేవూరి అనంత పద్మనాభరావు గారు శ్రీ వివి రావు గారి గురించి తెలియజేస్తున్న వివరాలు వింటారు. 9:30 అభిలాష, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 విశాఖ రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. రేపటి సాయంత్రం ప్రసారంలో లేపాక్షి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాల కార్యక్రమం. 5:30 మీ హాస్యం మా గీతం ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం. 6:30 చిత్రసీమ. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వేసవిలో కోళ్ల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం పశు విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ హరిణి గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినీ గీతాలు. 8:15 ఆకాశవాణి 90 భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల పరంపర ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ. 8:45 బాధ్యత నాటిక రచన శ్రీలంక సర్వోత్తమరావు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ. 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. నిలయంలో సమయం